శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026, మే 30వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 52 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రాయ ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతుస్తనావివ శిశోరమృతాయ మానౌ. ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంత్రు మునినా మమదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దిగంచలేన. సౌమ్యోపయంత్రు మునినా మమదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ సాయి విశ్వ చైతన్య గురూజీ.
1: సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుదాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రోతలారా, ఈరోజు అంశంలో సత్యము సత్యము సత్యాన్ని మాట్లాడటం ఎంత మంచిదో, అసత్యం వలన కలిగే అనర్థాలు ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మానవుడు రోజుకి ఎన్ని సత్యాలు చెప్తున్నాడో లెక్క పెట్టుకోవాల్సి వస్తుందండి. అసత్యాలు కాదు, సత్యాలు ఎన్ని మాట్లాడుతున్నాడు వీడని లెక్క పెట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. నోరు తెరిస్తే అసత్యాలు పలకటం ఎక్కువైపోతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అసత్యము వలన చాలా మనం కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవంగా మాట్లాడితే సత్యం అనేదే పరమాత్ముడు యొక్క స్వరూపము. మరి పరమాత్ముడు యొక్క స్వరూపమే సత్యము, సత్యమే ఆ సాయి. మరి సాయిబాబా తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరికీ ఎంత చక్కగా సత్యాన్ని మాట్లాడమని ప్రబోధించాడో ఆయన కథలు కొన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకనొక సందర్భంలో బాబా ద్వారకామాయిలో ఉంటాడు. ద్వారకామాయి అంటే బాబా నివసించినటువంటి మస్జిదు. 60 సంవత్సరాల పాటు సశరీరంగా సిరిడిలో బాబా నివసించటం అనేది జరిగింది. భక్తులందరూ వరుసగా వస్తున్నారు బాబాను దర్శించుకోవటానికి. ఉన్నటువంటి బాబా ఒక భక్తుడు రాగానే వెంటనే, నాకు 50 రూపాయల దక్షిణ కావాలిరా అన్నాడు బాబా. వెంటనే ఆ భక్తుడు ఏం చేశాడంటే తడుముకోకుండా, బాబా నేను తీసుకురాలేదు బాబా, నా దగ్గర అంత సొమ్ము లేదు అన్నాడు. వెంటనే బాబా చూడండి, సర్వజ్ఞుడు సాయి, అన్నీ తెలుసు ఆయనకి, దైవానికి తెలియకుండా ఉంటాయా చెప్పండి. వెంటనే ఆ భక్తుడు అన్న మాటకు బాబా నవ్వి, ఒరే నీ వెనక జేబులో 50 రూపాయల నోటుందిరా, తీ అన్నాడు బాబా. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అతను తీస్తే 50 రూపాయలు దొరికింది. అతను వెంటనే అప్పటికి కూడా ఎలా చెప్పాడో చూడండి, అయ్యో బాబా జేబులో ఉందని నేను చూసుకోలేదు బాబా, నన్ను క్షమించు అన్నాడు. వెంటనే బాబా నవ్వి చెప్పడం జరుగుతుంది, పిచ్చివాడా అసత్యం ఎందుకురా అనవసరంగా చెప్తున్నావు, నీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే బాబా నా దగ్గర ఉన్నది 50 నేను ఇవ్వను అని చెప్పవచ్చు, కానీ ఎందుకురా నీ దగ్గర సొమ్ము ఉంచుకొని లేదని అసత్యాన్ని చెబుతూ నరకానికి పాల్పడుతున్నావు అని చెప్పి బాబా చెప్పటం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మన వలన కాని పనులు ఎవరన్నా అడిగితే అది కాదని చెప్పేసేయండి. అంతే తప్పితే రేపురా ఎల్లుండిరా, రేపవుతుంది పని ఎల్లుండవుతుంది అనవసరంగా అబద్ధాలు చెప్పటం వలన ఎదుటివాడికి కూడా లేనిపోని ఆశలు పెంచిన వాళ్ళం అవుతాం. వాడు ఆశ పెట్టుకుంటాడు, ఒకరోజు మరల కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పవలసి వస్తుంది, నా వల్ల కాదు ఇప్పటిదాకా ఏదో అనుకున్నానని. ఆ పరిస్థితుల్లో వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకుంటే బాధ కలుగుతుంది. కాబట్టి శ్రోతలారా, సత్యం అన్నది చాలా ముఖ్యం. ఆ సత్యాన్ని కాపాడుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే శిరిడి సాయిబాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది, ఈ ద్వారకామాయిలో ఉండి నేను ఎన్నడూ అసత్యమే పలకను అన్నాడు సాయిబాబా. మన పురాణాలు ఇతిహాసాలు చూసినా కూడా మరి ధర్మరాజు ఒక చిన్న మాట చెప్పినందుకు ఏమైందో చూడండి. మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ద్రోణాచార్యుణ్ణి కథన రంగంలోంచి బయటకు పంపించాలంటే అశ్వత్థాముడు మరణించాడని చెబితే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడని తెలుసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరథతో చెప్పడం జరుగుతుంది, బావా నువ్వు అశ్వత్థామ హతహ అని చెప్పు, మరణించాడని చెప్పు, అస్త్ర సన్యాసం చేస్తాడని. అప్పుడు ధర్మరాజు అంటాడు, బావా అది అసత్యం కదా, ఎదురుగా ఉన్నాడు కదా, ఎలా

0: చెప్తాను నేను అన్నప్పుడు ద్రోణాచార్యుడు యుద్ధంలోంచి బయటకు వెళ్ళటమే వీరి ధ్యేయం. వెంటనే కృష్ణ పరమాత్ముడు అంటాడు, అశ్వత్థామ హతహ కుంజరహ అను, అంటే కుంజరహ అనే ఏనుగు, ఏనుగు చనిపోయిన నన్ను సరిపోతుంది. ఏనుగు శబ్దాన్ని నెమ్మదిగా ప్రయోగించన్నప్పుడు ధర్మరాజు అలాగే ప్రయోగిస్తాడు. పర్యవసానం ఏమవుతుందంటే ధర్మరాజు యమలోకంలోంచి వెళ్ళవలసి వస్తుంది. నేనేం పాపం చేయలేదు కదా అన్నప్పుడు, నువ్వు అశ్వత్థామ హతహ అన్నా కూడా అది నీ యొక్క ఇంటెన్షన్ అబద్ధం చెప్పటమే, కాబట్టి నీకు ఈ యొక్క పరిస్థితి వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రోతలారా, ఎన్నో ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా చేతనంత వరకు మన పద్ధతిని మార్చుకుంటూ సత్యాన్ని ఉపయోగిస్తూ సత్యాన్ని వచిస్తూ మన జీవితాన్ని చక్కగా ముందుకి నడిపించుకుంటూ తీసుకుని పోదాం. జై సాయినాథ్.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో సత్యం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ సాయి విశ్వ చైతన్య గురూజీ. ఇంతటితో సూక్తి ముక్తావళి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో కంది పంట సాగు వివరాలు వింటారు.
2: కంది పంట సాగుకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. కంది పంటకు సంబంధించి సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానమైనది ఆకు చుట్టు పురుగు. కంది పెరిగే దశలో ఆకు చుట్టు పురుగు ఆశిస్తుంది. ఆకులను పూతను చుట్టగా చుట్టుకొని లోపల ఉండి గీరి తింటుంది. దీని ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నివారణకు గాను 1.6 మిల్లీలీటర్లు మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మిల్లీలీటర్లు క్వినాల్ఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రెండవదిగా కాయతులుచు పురుగు. ఈ పురుగు పూత పిందె దశలో కాయలకు రంధ్రాలు వేసి గింజలను తింటూ ఒక కాయ నుండి మరో కాయకు ఆశిస్తుంది. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలి. సమగ్ర సస్యరక్షణ, కంది అంతర పంటగా శనగ ఉన్నప్పుడు సస్యరక్షణ విషయం వచ్చినట్లయితే వేసవిలో లోతు దుక్కి చేస్తే భూమిలోని పురుగు కోశస్త

లేక పురుగు ఆశించినప్పటికీ తిరిగి పూతకు రాగల LRG 30, LRG 38 కంది రకాలను సాగు చేసుకోవాలి. పైరు విత్తిన 90 నుంచి 100 రోజుల్లో చిగుళ్లను ఒక అడుగు మేరకు కత్తిరించాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను అమర్చి పురుగు ఉనికిని గమనించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలాగే పురుగులను తినే పక్షులను ఆకర్షించడానికి వీలుగా ఎకరాకు 20 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి. పురుగు గ్రుడ్లను, తొలిదశ పురుగులను గమనించిన వెంటనే 5% వేపగింజల కషాయాన్ని లేక వేప సంబంధమైన మందులను పిచికారీ చేయాలి. ఎకరాకు 200 లార్వాలకు సమానమైన NPV ద్రావణాన్ని లేక ఎకరాకు 400 గ్రాముల బ్యాక్టీరియా సంబంధమైన మందును 200 లీటర్ల నీటితో కలిపి వారం తేడాతో 2 సార్లు చలికాలంలో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. బాగా ఎదిగిన పురుగులను ఏరివేయాలి. లేక చెట్లను బాగా కుదిపి దుప్పట్లలో పడిన పురుగులను నాశనం చేయాలి. రసాయనిక పురుగు మందులను విషక్షణారహితంగా వాడకూడదు. ఇప్పుడు చెప్పిన చర్యలు తగిన సమయంలో చేపట్టలేనప్పుడు తప్పనిసరి అయితే పురుగు ఉధృతిని బట్టి పైరు మొగ్గ లేదా తొలి పూత దశలో ఉన్నప్పుడు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు, పూత లేదా కాయ దశలో క్వినాల్ఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి హ్యాండ్ కంప్రెసర్ స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. ఈ మందులు వాడిన తరువాత కూడా శనగపచ్చ పురుగును నివారించలేకపోతే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తరువాత మరుకా మచ్చల పురుగు. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము లీటరు నీటిలో కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. దీని నివారణకు క్లోరిఫైర్ఫాస్ 2.5 మిల్లీలీటర్లు అలాగే ఎసిఫేట్ 1 గ్రాము లేదా థయోడికార్బ్ 1 గ్రాము, నోవోల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లు, స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి మందులు మార్చి వారం రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి. తరువాత కాయ ఈగ. కాయ ఈగ ఆశించినప్పుడు నష్టం బయటకు కనిపించదు. దీనివల్ల పురుగులు కాయ లోపలే ఉండి గింజలను తినేస్తుంది. ఈ పురుగు అన్ని దశలను కాయ లోపలే పూర్తి చేసుకొని తల్లి పురుగు మాత్రమే బయటకు వస్తుంది. తల్లి పురుగు లేత పిండ దశలో కాయలపై గ్రుడ్లు పెడుతుంది. కాబట్టి పిండ దశలో 5% వేపగింజల కషాయము పిచికారీ చేసినట్లయితే గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. గింజ గట్టిపడే దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమితోయట్ 2.0 మిల్లీలీటర్లు లేక ఎండోసల్పాన్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటి కలిపి పిచికారీ చేయాలి. ఇప్పటి వరకు కంది పంటలో పురుగుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సస్యరక్షణలో భాగంగానే తెగుళ్ళ గురించి తెలుసుకుందాం. తెగుళ్లలో ముఖ్యమైనది ఎండు తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు పూర్తిగా కానీ మొక్కలో కొంత భాగం కానీ వాడి ఎండిపోతాయి. ఎండిన మొక్కలను పీకి కాండం మొదలు భాగము చీల్చి పరిశీలిస్తే గోధుమ వర్ణపు నిలువు చారలు కనిపిస్తాయి. నివారణకు ఈ తెగులు అధికంగా కనిపించిన పొలాల్లో పొగాకు లేక జొన్నతో పంట మార్పిడి చేయాలి. ICPL 87.119 మరియు ICPL 88.63 అనే కంది రకాలు ఈ తెగులను తట్టుకుంటాయి. ఈ తెగులు నివారణకు ఎలాంటి మందులు లేవు. నీరు నిల్వ ఉండే భూముల్లో కందిని సాగు చేయకూడదు. ఇక రెండవదిగా వెర్రి తెగులు. ఇది వైరస్ తెగులు. ఈ తెగులు సోకిన మొక్క లేత ఆకుపచ్చ రంగుగల చిన్న ఆకులను విపరీతంగా తొడుగుతుంది. పూత పూయదు. ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది. నల్లి నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేక 4 మిల్లీలీటర్లు కెల్థేన్ను కలిపి వారానికి ఒకసారి 2 దఫాలుగా పిచికారీ చేయాలి. ఈ తెగులను తట్టుకోగల ICPL 87

0: 19 ICPL 85063 BSMR 853 BSMR 736 రకాలను సాగు చేసుకోవాలి. తరువాత మాక్రోఫోమినా ఎండు తెగులు. ముదురు మొక్కల కాండం పైన నూలుకండె ఆకారం కలిగిన ముదురు గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు చుట్టూ గోధుమ వర్ణంలోనూ మధ్యభాగము తెలుపు వర్ణంలోనూ ఉంటాయి. తెగులు సోకిన మొక్కలు ఎండిపోతాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని మొక్కలు మాత్రమే ఎండిపోతాయి. ఎంఆర్జి 66 కంది రకం ఈ తెగులను తట్టుకుంటుంది. కందిని ఎక్కువ కాలం ఒకే పొలంలో వేయకూడదు. ఇక పంట కోత నిల్వ విషయానికి వచ్చినట్లయితే అన్ని కాయలు ఎండిన తర్వాతనే కంది పంటను కోయాలి. ఎందుకనగా పూత 2 నెలల వరకు పూస్తూనే ఉంటుంది. ఎండిన తరువాత కట్టెలతో కొట్టి కాయల నుండి గింజ వేరు చేయాలి. కందులను బూడిద కలిపి గాని.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో కంది పంట సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాలు, హార్బర్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు ఆర్టీసీపై నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అనుమతులు, టెండర్లు, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్టీసీ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి సంస్థను బలోపేతం చేసే ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణం, భూసేకరణ, నిధుల సమీకరణ, కేంద్ర అనుమతులపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. 2030 నాటికి దేశం నుంచి $350 బిలియన్ టెక్స్టైల్ ఉత్పత్తుల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. చేనేత హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తూనే పర్యావరణ పరిరక్షణకు నార ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్2లో క్లిష్టమైన 5.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు పూర్తి చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: వెలిగొండ సంబంధించినటువంటి టన్నెల్లోకి నీరు పోవాలంటే ఈ కొల్లంవాగు దగ్గర ఒక 400,000 మెట్రిక్ టన్నులు అక్కడ మక్కుంటే రేపు జూలై ఎండింగ్ కల్లా కృష్ణా వాటర్ వచ్చే లోపల ఇది కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ మక్కను తొలగించేటువంటి ప్రక్రియను వేగవంతం చేయమని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు ఇచ్చామని చెప్పి, జూన్ 10 కల్లా ఆ టన్నెల్2 లో ఉన్నటువంటి బెంచింగ్ బ్యాలెన్స్ పనులు కూడా పూర్తి చేయాలని వాళ్ళకి లక్ష్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ,

0: రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే లక్ష్యంతో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆర్టీసీ, ట్రాన్స్కో తదితర శాఖల అధికారులతో గుంటూరులోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిన్న నిర్వహించారు. రాష్ట్రానికి 750 విద్యుత్ బస్సులు మంజూరయ్యాయని, ఈ బస్సుల కొనుగోలుతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు సమకూరుస్తున్నాయని అన్నారు. అన్ని ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి ఈ ఏడాది చివరి నాటికి విద్యుత్ బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉద్యాన పంటల నుంచి ఉత్పత్తి అవుతున్న పీచు నారకు ప్రోత్సాహకం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ను కోరారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అరటి, వెదురు, పోకచెక్క ఆకులు, కొబ్బరి పీచు వంటి వనరులతో పర్యావరణ అనుకూల నార ఉత్పత్తుల తయారీకి విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. అరటి సాగవుతున్న జిల్లాల్లో నార ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని, స్వయం సహాయక సంఘాల కోసం క్లస్టర్ ఆధారిత యూనిట్లకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడలో నిన్న నిర్వహించిన సన్నాహక సమావేశంలో సంఘ మరో కార్యదర్శి నవీన్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులు, మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నవారి వివరాలను తొలగించి స్వచ్ఛమైన ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఒక సంస్థ నిర్వహించిన ఆర్గానిక్ మేళాలో పాల్గొన్న ఆయన, రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆహార పదార్థాలు రసాయనాల ప్రభావంతో కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుబడుల కోసం అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటోందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక రేపు ఉదయం 11 ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గత 12 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉజ్వల యోజనలో లబ్ది పొందిన ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసముండే స్వయం సహాయక సంఘం సభ్యురాలైన జానకి మాట్లాడుతూ,
1: నేను డ్వాక్రా గ్రూప్ సభ్యురాలిని. మన ప్రధానమంత్రి మోడీ గారు 12 నుంచి సంక్షేమ పథకాలు చాలా పెట్టారు. అందులో ఒకటి నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నది, అది ఉజ్వల గ్యాస్ గురించి. ఇంతకుముందు పొయ్యి మీద వండుకుంటూ, కిరసన స్టవ్ మీద వండుకుంటూ అట్లా ఇబ్బంది పడేదాన్ని. ఆ పథకం వచ్చిన తర్వాత దాని మీద నేను సక్రమంగా అన్ని వంటలు చేసుకుంటూ టయానికి నేను ఏదో ఒక ఉపాధి కోసం వెళ్ళడం జరుగుతుంది.
0: ప్రైవేటు ఉద్యోగం చేసుకునే ఒంగోలు నగరవాసి పొన్నూరు వెంకట శ్రీనివాసులు ప్రధానమంత్రి మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ పథకం సామాన్యులకు ఎంతో ఉపయోగపడిందని వివరిస్తూ,
2: ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది. కార్పొరేట్ వైద్యం చేయించుకోవాలంటే సామాన్యులకి అందేటటువంటి పరిస్థితి కాదు. అటువంటిది ఈ ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలని ఏర్పాటు చేసి కార్పొరేట్ వైద్యం చేయించుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. కాబట్టి ఇటువంటి మంచి పథకాన్ని తీసుకొచ్చి ఈ మోడీ గారు కూడా ఇటువంటి ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చి సగటు మానవుల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నందుకు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు మరో

0: రోజులు నెలకొంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశముందని తెలిపింది. ఈరోజు 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలోని నౌకా విమానాశ్రయాల నిర్మాణాలను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ టెక్స్టైల్ హబ్గా అభివృద్ది చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05కు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు ఉదయ కిరణాలు కార్యక్రమంలో భాగంగా విశ్లేషణాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్ గురించి డాక్టర్ బి వరలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45కు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30కు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన డి ప్రతిమ. 8:35కు హలో ఎఫ్ఎం, శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది, కేవలం స్త్రీలకు మాత్రమే. 9:30కు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వి స్వరూపారాణి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:12:40 అనంతరం 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 డిఆర్ఎఫ్ఎం, మీరు మేము, శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు, సమర్పణ శ్రీమతి కె శ్రీలత. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెయ్యదూడల అభివృద్ధి పథకం ద్వారా రైతులకు కలిగే లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 అనంతరం 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మధుర

సంగీతాలు ప్రసారమవుతాయి. 10 గంటలకు జాతీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11 గంటలకు హిందీలోను, 11:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు.

0: తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం నిన్న అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60 సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన బీఎస్ఎఫ్ భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సంప్రదాయ పద్దతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్ క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా అమిత్ షా చెప్పారు.
1: बीएसएफ की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्ण तरह बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और बीएसएफ के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहेगी.
0: ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా ప్రాథమిక భద్రత బాధ్యతలు పంచుకుంటారని అమిత్ షా చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి చెప్పారు. ఈ ప్రయత్నం కోసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతికత, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా అత్యంత పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందని నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సహకరించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని అమిత్ షా పేర్కొన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలను నిర్మూలించడం ద్వారా దేశ జనాభా తామాషాను, స్వరూపాన్ని రక్షించడం సాధ్యపడుతుందని ఆయన పునరుద్ఘాటించారు. 6 దశాబ్దాలుగా దేశానికి మొదటి శ్రేణిలో రక్షణగా అందిస్తున్న శక్తిగా నిరుపమానయమైన సేవలు అందిస్తున్నందుకు సరిహద్దు భద్రతా దళాన్ని అమిత్ షా ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దు గురించి ప్రస్తావిస్తూ ఆ రాష్ట్రంలో సరిహద్దు వెంబడి ఫెన్సింగ్ పూర్తి కాకపోవడమే దేశ భద్రతా గ్రిడ్లో ఉన్న అతిపెద్ద లోపాల్లో ఒకటిగా ఉండేదన్నారు. అయితే అక్కడ కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడంతో చాలా కాలంగా ఉన్న ఈ ప్రతిష్టంభన తొలగిపోయిందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేవలం వారం రోజుల్లోనే సరిహద్దు ఫెన్సింగ్ కోసం భూమిని కేటాయించిందని ఆయన చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం బీహార్లోని గయకు చేరుకుంటారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. ప్రస్తుత హోదాలో అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ మన దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. గయాలో మయన్మార్ అధ్యక్షుడు మహాబోధి ఆలయం, సుజాత ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అనంతరం ఆయన ఈరోజు న్యూఢిల్లీ చేరుకుంటారు. రేపు మయన్మార్ అధ్యక్షుడు భారత మయన్మార్ బిజినెస్ ఫోరంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వీరిద్దరూ చర్చిస్తారని న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ నిన్న మీడియాకు తెలియజేశారు. రైతులకు విత్తనాల లభ్యత ఉండేలా చూసేందుకు 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తన నిల్వను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. న్యూఢిల్లీలో నిన్న నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2వ రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 9,76,000 ఫార్మర్ ఐడీలు సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్లబజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరా నిర్ధారించవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రముఖంగా పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో కనీసం 30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలను ప్రభుత్వం కోరింది. పశ్చిమాసియా సంక్షోభంపై నిన్న జరిగిన అంతర్

0: మంత్రిత్వ శాఖల పత్రిక సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ఈ విషయం వెల్లడించారు. సరఫరాల తలెత్తే ఆటంకాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకున్న ముందస్తు చర్యలను వివరిస్తూ మన దేశం ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తుందని సుజాత శర్మ చెప్పారు.
1: सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल से ही डीजल की खरीद करें.
0: దేశంలో పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ ముడి చమురు ఖనిజ వాయువు సరిపడా నిల్వలు ఉన్నాయని సుజాత శర్మ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అసిమ్ మహాజన్ మాట్లాడుతూ గల్ఫ్ పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా గమనిస్తోందని చెప్పారు. భారతీయ పౌరులకు సకాలంలో సహాయం అందించేందుకు ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు కాన్సులేట్లు 24 గంటల పాటు పనిచేసే హెల్ప్ లైన్ నడుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు.
2: Our embassies and consulates in the region are operating round-the-clock helplines. Advisories are being issued, including information related to local government guidelines, flight and travel situation, consular services, and the various welfare measures being undertaken for the community. Our missions are actively engaged with the resident Indian community. We are regularly interacting with the Indian community associations, organizations, professional groups, and Indian companies to address their concerns.
0: సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధుల విడుదల, వాటి వినియోగంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సమగ్ర శిక్ష 3.0 మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ ఏడాది నుంచి సమగ్ర శిక్ష అభియాన్, పీఎం పోషణ్, ఉల్లాస్, పీఎం శ్రీ, ఇతర ప్రతిష్టాత్మక కార్యక్రమాల వంటి కీలక పథకాలను అనుసంధానం చేస్తూ ఒక సమగ్ర విధానాన్ని రూపొందించనున్నట్లు కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలలలోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు నిన్న ఆదేశించింది. తీర్పుల ప్రకటనలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లు పూడ్చలే నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరమని చెబుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అన్లోడ్ చేయాలని ఆదేశించింది. పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని అప్లోడ్ చేసి జైలు అధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న న్యూ చండీగఢ్లో జరిగిన క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 పంతుల్లో 104 పరుగులు చేశారు. అంతకుముందు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయగా వైభవ్ సూర్యవంశీ 96 పరుగులు చేశారు. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 2:30 అహ్మదాబాద్లో ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు కూడా భద్రతా బాధ్యతలు పంచుకునేలా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్లాంగ్ మన దేశంలో భారత పర్యటనను ఈరోజు ప్రారంభిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో విశ్లేషణాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్ గురించి డాక్టర్ బి వరలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో విశ్లేషణాత్మక ఆలోచన, క్రియేటివ్ థింకింగ్ గురించి డాక్టర్ బి వరలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
5: వేగవంతమైనటువంటి దైనందిన జీవితంలో ఈ రోజున విద్యలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి అంశాలు కూడా చాలా వేగవంతమైనవి, అలాగే ఆధునికీకరించబడ్డాయి. పాతవే చాలా సందర్భాల్లో కొత్త కొత్త రకాలుగా కొత్త ఎక్స్ప్రెషన్స్ తీసుకుని కూడా మాట్లాడుతున్నారు. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే ఒక కొత్త కాన్సెప్టు ఇటీవల కాలంలో చాలామంది వాడుతున్నారు. మరి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో అనేకమైన కోణాలు మళ్ళీ ఉన్నాయి. అయితే ఈ రోజున డాక్టర్ బి వరలక్ష్మి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి.
6: నమస్కారం అండి.
5: క్రిటికల్ థింకింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్, లేకపోతే ఒక విశ్లేషణాత్మక ఆలోచన అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏ రకమైనటువంటి సంబంధం కలిగి ఉంటుంది అనే దాని గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నామండి.
6: చాలా సంతోషం అండి. ఈ విశ్లేషణాత్మక ఆలోచన అని ఇంత పెద్దదిగా అంటే అదేదో చాలా కష్టం అనే అభిప్రాయం ముందు అసలు దాని గురించి ఆలోచించిన అందరిలో కలగడం. ఎందువల్లంటే అది మనం రోజు చేస్తున్నాము అనే విషయం మనకు తెలియకపోబట్టి. అంటే ఏ విషయాన్నైనా ఒక సమస్య వచ్చిందన్న, ఒక ఆలోచన మన ముందుకు వచ్చిందన్న, మన గత అనుభవాలని బట్టి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది మనం ఆలోచించే ఒక స్టెప్ తీసుకుంటాం. రకరకాల ఆన్సర్లు ఉన్నాయనుకోండి ఒక సమస్యకి. సపోజింగ్, అంటే ఉదాహరణకి మీరు మీ అమ్మాయిని స్కూల్లో దించాలంటే స్కూల్ బస్సు ఆ రోజు రాలేదు. అప్పుడు మీరు చేయవలసింది ఏంటి? అక్కడ ఒక సమస్య ఉంది మీకు, పిల్లని స్కూల్కి టైంలో దించాలి. ఆ సమస్యకి రకరకాల పరిష్కారాలు ఉండొచ్చు. ఒకటి, మీరు ఓ రిక్షా చేసి తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఆటోలో తీసుకెళ్ళచ్చు, అమ్మాయిని నడిచి వెళ్ళమనొచ్చు, మీరు మీ బండి మీద తీసుకెళ్ళచ్చు, లేదు స్కూల్ మానేయమనొచ్చు. రకరకాల పరిష్కారాలు అనుకోండి. ఏది మనకి ఎక్కువ ఉపయోగకరం, లాభదాయకం, వీలు, ఇవన్నీ ఆలోచించే కదా. అంటే ప్రతి చిన్నదానికి కూడా మనం ఒక సమస్య ఏమిటి దానికి విశ్లేషించి మనకి వీలున్న దాంట్లోనే పరిష్కారం తీసుకుంటున్నాం. కానీ అంత ఆలోచిస్తున్నాం దీని వెనక అనేది మనం అసలు తెలుసుకోవట్లేదు. ఎందుకంటే ఆ ఆలోచన మనలో అంతర్లీనమైపోయి జరుగుతూనే ఉంది. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు కూడా మనం ఏ విషయాన్నైనా ఆలోచించి తీసుకున్న చర్యకే సరైన ఫలితాలు ఉంటాయి. కానీ ఇది ఇప్పుడు ప్రత్యేకంగా మనం వ్యక్తిత్వ వికాసంలో ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే, మన విద్యా విధానంలో గత కొన్ని దశాబ్దాలుగా వచ్చిన పంధాలో ఆలోచించకుండా ఒక ప్రశ్నకి సమాధానం కింద బట్టి పట్టే విధానంలోనే మనం చదువుకోవటం అనేది నేర్చుకుని ఎదిగి డిగ్రీలు తెచ్చేసుకున్నాం. మన ఆలోచనల్ని వేరే చోట్లకి అప్లై చేస్తున్నామేమో కానీ విద్యలో మాత్రం ఎక్కడ అప్లై చేయట్లేదండి. అది వచ్చిన లోపం. అందువల్ల జీవితంలో ఏమవుతోంది అనే ఫలితాలు, పరిణామాలు కూడా ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. నిజ జీవితంలో కాలేజీలో చదివిన చదువు బయటకు వచ్చిన తర్వాత నిజ జీవితానికి ఉపయోగకరంగా లేకుండా తయారవుతోంది. ఒక ఉద్యోగంలోకైనా, అక్కడ ఉద్యోగంలో వచ్చే సమస్యలు పరిష్కరించడానికి కూడా కావలసిన ఆలోచన విధానము, ఆలోచన విధానం

0: సరిగ్గా ఉంది అంటే అవతల వాళ్ళతోటి మనం మాట్లాడే విధానము బాగుంటుంది. అంటే మన అజ్ఞానం వల్ల, మన ఇమోషనల్, మన ఆవేశం వల్ల వచ్చేలాంటి అడ్డంకులు లేకుండా ఆలోచించగలుగుతాం. అటువంటి ఆలోచన విధానం మనకు ఎప్పుడైతే లోపిస్తుందో మనం జీవితంలో, ఇంట్లో అయినా సరే, ఉద్యోగ స్థలంలో అయినా సరే, సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇందువల్ల ఏమవుతుంది, సరైన పెద్ద ఉద్యోగాలకి మన భారతదేశం నుంచి గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ అయిన వాళ్ళని కూడా వీళ్ళకి ఈ ఎబిలిటీ లేదు, ఈ శక్తి లేదు, కాబట్టి వీళ్ళు ఈ పై ఉద్యోగాలకు అనర్హులు అనే లాంటి బ్రాండ్ మనకి వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు. అందువల్ల ఇది మనకొక్కళ్ళకే కాదులేండి, డెవలపింగ్ కంట్రీస్ అన్నింట్లో కూడాను ఏం గమనించారంటే, ఈ బట్టి పట్టే విధానంలో కాకుండా పిల్లలకి ఎందుకు చదువుతున్నాము, ఏమిటి చదువుతున్నాము, ఎలా చదువుకుంటే మనకి ఇది ఉపయోగపడుతుంది, ఈ చదువుకున్నది జీవితంలో వేరే ఏ రంగాల్లో మనకు ఉపయోగపడుతుందనే ఆలోచన క్రియేట్ చేయడమే విద్య యొక్క లక్ష్యం అనే అవగాహన కలిగి విద్యా విధానాన్ని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే మనకి పాఠం చెప్పే విధానంలో కూడా మార్పులు తీసుకొస్తున్నాం. కానీ అవన్నీ మనకు చూడడానికి ఏంటంటే, ఇవేమిటి, ఎందుకు పెడుతున్నారు ఇవి, ఇవి పెట్టడం వల్ల మనకి చదువు కంటే కూడా అనవసరమైనవన్నీ చెప్తున్నారేమో అనేలాగా చాలామంది తల్లిదండ్రులు, అధ్యాపకులు కూడా అనుకోవడం చూస్తున్నామండి.
1: అయితే ఇక్కడ సిలబస్ అనేది అతి ప్రధానమైన అవరోధంగా ఉండట్లేదా? మనం చదువుకునే రోజుల్లో మూస విధానంలో వచ్చిన మనకంటే కూడా ఇంకా మూస టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీలో ఈ రోజున తరం లేదా? ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సిలబస్ కూడా అంత ఎక్కువగా, ఒక ఇంటర్మీడియట్ తీసుకున్నా, డిగ్రీ తీసుకున్నా, లేకపోతే టెన్త్ క్లాస్ కూడా తీసుకున్నా, చాలా ఎక్కువ సిలబస్ ఉండడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ చదవాల్సి రావటం వల్ల ఇక్కడ మరి వాళ్ళకి ఆ సహజమైన శైలి, సహజమైనటువంటి ఆలోచన ఎలా వస్తుంది?
0: మంచి ప్రశ్నే. మన విద్యా విధానంలో మనం దేనికి మార్కులు ఇస్తున్నామో మారాలి. అప్పుడు వాళ్ళకి నా సొంత ఆలోచనతో రాసిన దానికి నాకు బట్టి పట్టి రాసిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి అనే ధైర్యం పిల్లవాడికి రావాలండి. అందులో వాళ్ళకి తమంతట తాము ఒక ప్రశ్న వేసుకుంటూ చదువుకునే అవకాశం మన విద్యా విధానంలో మనం కల్పించుకోవాలి. ఇది చెప్పినంత తేలిక కాదు అని మీకు తెలుసు, నాకు తెలుసు, కానీ కష్టం కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జర్మనీలో కానీ, రష్యాలో కానీ, సింగపూర్లో కానీ, ఎక్కడ ఏ దేశాల్లో చూసినా వాళ్ళు ఈ ఆలోచన విధానం పిల్లవాడిలో కలిగించే శైలిలోనే పాఠాలు చెప్పటం అనేది చేస్తే, రోజు చేపను తినిపిస్తామా లేకపోతే చేపలు పట్టడం నేర్పి వాడిని జీవితానికి సమర్థవంతుడిని చేస్తామా అనే సామెతలాగా, ఎప్పుడైతే మీరు వాడికి తనంతటి తాను విశ్లేషించుకుని ఏది కరెక్ట్, ఒక ఉద్యోగం ఏరుకోవటంలోనైనా సరే, అందరూ ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే నేను ఇంజనీరింగ్కి వెళ్తున్నాను అన్నాడు అనుకోండి, అంటే ఆ వ్యక్తికి తన వ్యక్తిత్వం ఏమిటో తెలుసా, తన బలహీనతలు ఏంటో తెలుసా, తనకున్న శక్తి ఏ రంగంలో ఉందో తెలుసా? తెలియవు కదా. తెలియకుండా వెళ్ళినప్పుడు విజయం ఎంతవరకు ఉంటుంది, ఉండనప్పుడేమో మళ్ళీ జీవితంలో ఫెయిల్ అయ్యాను అనుకుంటారు. ఇంజనీరింగ్ అనేది ఉరికే ఉదాహరణకే చెప్తున్నాను. అంటే జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకునే ముందు నాకేం కావాలి, దీనికి నా దగ్గర ఏం వనరులు ఉన్నాయి, ఏమి అడ్డంకులు ఉన్నాయి, ఈ అడ్డంకులకి నేను ఎలా తొలగించుకోగలను, దీనికి నేను ఎటువంటి ప్రిపరేషన్ చేసుకోవాలి అనే ఆలోచించుకోవటం, ప్రతి సమస్య గురించి కూడా నిష్పక్షపాతంగా గమనించుకోవటం, అప్పుడు ఒకటే పరిష్కారం కాకుండా చాలా ఉంటాయి అనేది యాక్సెప్ట్ చేయగలగడం అనేది మనం నేర్పగలిగితే, బట్టి పట్టే విధానంలో వచ్చే మార్కులతో ఇచ్చే క్వశ్చన్లు ఇచ్చామనుకోండి, ఇలాంటి ఆలోచనలు మనం పిల్లవాళ్ళలో అభివృద్ధి చేయలేం. ఆ ఆలోచనలు పెట్టుకోకుండా మూసపోసిన విద్యలో నుంచి వస్తుండబట్టే మనకి రీసెర్చ్ స్థాయికి చూస్తే, మన దేశంలో చేస్తున్న రీసెర్చ్, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ వాళ్ళు కూడా చెప్పుకునేదే, మనకు వచ్చే పిహెచ్డీలు కానీ, మనం చేసే రీసెర్చ్ కానీ ప్రపంచ స్థాయిలో చూసుకుంటే చాలా లో స్టాండర్డ్ రీసెర్చ్ మనం చేసేది. ఎందుకంటే మనలో ఆ విశ్లేషణ శక్తిని మనం ఎక్కడా పెంపొందించలేదు చిన్న క్లాసుల నుంచి. అందువల్ల ఎక్కువ మంది అసలు రీసెర్చ్ కంటే ఇంజనీరింగ్కి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుందాం అనుకుంటారు. కానీ ఈ విశ్లేషణ అనేది కేవలం చదువులోకే కాదు, జీవితంలో కూడా వస్తుంది అని చెప్పాను కదా. అసలు ఉదాహరణకు నేను అడుగుతున్నాను, గాంధీ గారు, మన స్వతంత్ర ఉద్యమం తీసుకున్నాం అనుకోండి, నాకున్న బలం ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకోకుండానే ఆయన మొదలు పెట్టాడంటారా ఉద్యమం?
1: మొదలుపెట్టి ఉంటే సక్సెస్ఫుల్ కూడా అయ్యి ఉండేది కాదు
0: కదా. కాబట్టి

0: ఆయన డిగ్రీలో క్రిటికల్ థింకింగ్ చదవలే, కానీ జీవితంలో అతిపెద్ద సమస్యకి, దేశానికి మొత్తానికి వచ్చిన సమస్యకి ఆయన క్రిటికల్గా ఆలోచించి క్రియేటివ్గా ఆన్సర్ ఇచ్చాడు. ఒక కొత్త సమాధానాన్ని తీసుకొచ్చి ప్రపంచంలోనే ఇప్పటి వరకు చెయ్యని విధానంలో చేశారండి. అలాగే ఇప్పుడు మనం ఈ గ్రీన్ రివల్యూషన్ అనుకున్నా, వైట్ రివల్యూషన్ అనుకున్నా, ఏమన్నా అంటే గొప్ప గొప్ప మేధావుల దగ్గరికి వెళ్ళి చూసామంటే ఏ రంగంలో వాళ్ళైనా ఉన్న పరిష్కారం ఏమిటి అంటే సమస్యను ముందు క్షుణ్ణంగా విశ్లేషించుకోవటం, వాళ్ళకి ఇంకా జ్ఞానం ఏం కావాలి దాని గురించి అంటే దాన్ని కూడా సంతరించుకోవటం, అవసరమైతే 10 మందితోటి దాని గురించి చర్చించటం. బ్రెయిన్ స్టామింగ్ అనే పెద్ద పదం వాడుతున్నాం ఈ రోజుల్లో, అంటే ముందు మన దగ్గర కూడా రకరకాల ఆలోచనలు 10 మందితో కూర్చుని వాళ్ళ దగ్గర నుంచి ఆలోచనలు ఏంటనేది తీసుకుని, అప్పుడు ఇన్నాళ్లలో మనం ఇది రాకపోతే ఎందుకు రాలేదని కూడా మళ్ళీ చర్చించుకుని అవసరమైతే మార్పులు చేసుకుంటూ ముందుకెళ్ళటం. అంటే ఇది ఒక స్వాతంత్రోద్యమం గురించి కాదు, ఒక పరీక్ష ప్రిపరేషన్ కూడా ఇదే వర్తిస్తుంది.
1: ఈ రోజున పరీక్షా విధానాల్లో కొన్ని కొన్ని పరీక్షల్లో పిల్లల తాలూకా ఈ క్రిటికల్ థింకింగ్ని టెస్ట్ చేసేటటువంటి ప్రశ్నలు కూడా ఇస్తున్నారు కదా.
0: ఖచ్చితంగా, అంటే ఇప్పుడు మీకు నేను చెప్పిన హాట్ క్వశ్చన్స్ 10th క్లాస్లో గురించి కాకుండా ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు జీఆర్ఈ, శాట్, క్యాట్, జీమ్యాట్ ఇలాంటి హయ్యర్ లెవెల్లో జరిగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడాను ప్రతి విద్యార్థికి క్రిటికల్ థింకింగ్ సెక్షన్ అంటూ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి. అందులో మనం చూసుకునేట్లయితే ఒక వ్యాసం చదివితే ఆ వ్యాసం మీద అర్థం చేసుకుని ఊరికే అందులో ఉన్న కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ కాకుండా దాన్ని విశ్లేషించగలగాలి. ఆ రచయిత యొక్క ఆలోచన విధానం నువ్వు సరైనది అనుకుంటున్నావో అనుకోవటం లేదా, అనుకుంటుంటే ఎందుకు అనుకుంటున్నావు దానికి ఉదాహరణలు, అనుకోకపోతే ఎందుకు అనుకోవట్లేదు, ఎందుకు అంగీకరించదు దానికి ఉదాహరణలు అలా ఇవ్వాలన్నమాట. పైగా అది నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావా ఎందుకు అనే నీ కంక్లూజన్ కూడా ఇవ్వటం. అంటే ఏం చేస్తున్నారు అక్కడ, ఉత్తి ప్యాసేజ్ అర్థం చేసుకుని అందులో ఉన్న క్వశ్చన్స్ అనే డిగ్రీ లెవెల్లో కాకుండా ఆ చదివిన దాన్ని వాక్యాన్ని బట్టి వెనకాతలు ఉండే అంతరార్థం ఏమిటి అనేది కూడా ఇన్ఫర్ చేసుకుని మరీ విశ్లేషించాలి అనే లాంటి ప్రశ్నలకి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంకా జీఆర్ఈ ఒకటి మన వాళ్ళందరూ ఫారెన్ వెళ్ళాలి అంటే రాసే ఈ ఎగ్జామ్లో ఎనలిటికల్ రైటింగ్ టెస్ట్ అనేది ఒకటి ఒక కంపల్సరీ సెక్షన్ అండి. అందులో ఏ క్వశ్చన్కి ఒకటే కరెక్ట్ ఆన్సర్ అనేది ఉండదు, 2 రకాల ఆర్గ్యుమెంట్స్ ఇస్తాడు, లేకపోతే 2 రకాల సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇస్తాడు, కాంట్రడిక్టింగ్ కాకుండా ఆపోజిట్స్ కాదు. అక్కడ మీరేం చేయాలి అంటే ఆ రచయిత తను అనుకున్న అంశానికి ఎటువంటి ఉదాహరణలు ఇచ్చాడు, ఆ ఉదాహరణలని నువ్వు సరైన అనుకుంటున్నావా లేదా అనేలాగా నీ అభిప్రాయం చెప్పి దానికి కారణాలు చెప్పి మీరు దాని గురించి తర్కం చేయాలన్నమాట. తర్కించి మీ కంక్లూజన్ని కూడా సరైన ఉదాహరణలతోటి మీరు ఇవ్వగలగాలి. దీనికి ఏమవుతుంది, మీ క్రిటికల్ థింకింగే అవసరం. రచయితని పొగడటం కాదు వాళ్ళు అడిగేది, రచయిత ఆలోచన విధానాన్ని నువ్వు విశ్లేషించగలగాలి. ఒక ఎక్స్పెరిమెంటు దాని రిజల్ట్ ఇస్తే కూడా విశ్లేషించగలగాలి, ఎవరైనా ఒక కంక్లూజన్ ఇస్తే దాన్ని కూడా నువ్వు విశ్లేషించగలగాలి. అంటే నీ అనుభవము, నీ అవగాహన, నీ విశ్లేషణ శక్తి ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవం అని అంటే ఎందుకంటున్నారంటే మీరు కొంత చదువుకున్న లోకాన్ని చూడకపోతే ఉదాహరణలు ఇవ్వలేరు. ఉదాహరణలు ఇవ్వకుండా ఇది రైటు ఇది తప్పు అని మనం చెప్పలేము. కాబట్టి మీ అనుభవం, మీ చదువు, మీ ఆలోచన శక్తి, మీ తార్కిక శక్తి, మీ రైటింగ్ స్కిల్లు అన్నీ ఇంక్లూడ్ చేసుకుని ఈ అనలిటికల్ రీజనింగ్లోను క్రిటికల్ థింకింగ్ సెక్షన్లో హయ్యర్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నింటిలోనూ టెస్ట్ చేస్తున్నారు.
1: అంటే అత్యంత ఆమోదయోగ్యమైనటువంటి సమాధానానికి మనం చేరువవ్వాలి,
0: చేరువవ్వాలి.
1: క్లోజెస్ట్ పాసిబుల్ ఆన్సర్, ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్ బట్ ఇట్ ఈస్ ది క్లోజెస్ట్ పాసిబుల్ ఆన్సర్.
0: క్లోజెస్ట్ పాసిబుల్ రైట్ ఆన్సర్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మీరు ఎందుకు అనుకుంటున్నారు అనే ఉదాహరణలు మీరు గట్టిగా ఇవ్వగలగాలి. కోర్టులో లాయర్ గారు వాదించినట్టే ఆ సమర్థన ఎంత బాగుంది, దాని వెనకాతల నీ తార్కిక ఆలోచన ఎలా ఉంది అనేది వాళ్ళు గమనిస్తారన్నమాట. ఆ విధమైన పరీక్షలు ఇప్పుడు చాలా జరుగుతున్నాయండి. ఇంకా ఇవే కాక ఇప్పుడు చేస్తున్న రీసెర్చ్లో వీటి వల్ల కూడా మనకి సరైన రిజల్ట్ రావట్లేదు కాబట్టి ఈ లైఫ్ స్కిల్స్ బేస్ చేసుకుని ఇంకా హయ్యర్ లెవెల్లో టెస్ట్ తయారు చేయాలి అని కూడా రీసెర్చ్ జరుగుతోంది. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మనం ఓనమాలు దిద్దుకోవటం కాకుండా ముందు నుంచి మనం విద్యా విధానంలో ఇప్పటి నుంచైనా మేలుకుని వీటికి టీచర్స్కి సరైన ట్రైనింగ్ ఇచ్చి పిల్లల్ని తయారు చేసుకుంటే సరైన సమయంలో మేలుకున్న వాళ్ళమైనా అవుతాము అని.
1: అలాగే ఇటువంటి

0: ఆలోచనలు ఉన్న స్కూల్స్ ఏ ఉన్నాయో వాటికి దగ్గరగా వెళ్ళటం కూడా తల్లిదండ్రుల బాధ్యత. ఇక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు అని ఒక సామెత ఉండేది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్రిటికల్ థింకింగ్ కానీ లేకపోతే దానికి దగ్గరగా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అనుభవంలోంచే మనిషి వెంటనే నేర్చుకుని తద్వారా నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి అనేది ఎక్కువగా.
1: కానీ అంటే నేను ఒక్క మాట అడగనా, అన్ని మన అనుభవంలోకి వచ్చాకే తెలుసుకుంటాము అంటే జ్ఞానం యొక్క అర్థం ఏమిటి చెప్పండి? పుస్తకాల్లో నుంచి చదివి జ్ఞానం తెచ్చుకుంటాం. వేరే వాళ్ళ జీవితాల్లో జరిగిన విజయాలు అపజయాలు రెండింటి నుంచి కూడా వివేకవంతుడు జ్ఞానం తెచ్చుకుంటాడు, అవునా కాదా?
0: కాబట్టి మన అనుభవమే కాదు పక్కవాడి అనుభవాన్ని కూడా మనం తీసుకోవాలి.
1: పుస్తకాల్లో నుంచి చూడాలి, దేశంలో వేరే చోట్ల చూడాలి, అందరిలో నుంచి కూడా మనం చూసుకుంటే ఒక వ్యక్తి జీవితంలో విజయవంతం అవడం అంటే కేవలం డబ్బు సంపాదించడం అని కాదు, ఒక సరైన వ్యక్తిగా ఎదగాలి అంటే తన ఆలోచన విధానం ఎలా ఉంది అనేది ఆత్మ పరిశీలన చాలా అవసరం. ఇవన్నింట్లోనూ మనం తెలియకుండా వాడుతున్నవి కొన్ని, తెలిసి కూర్చుని కుటుంబంలో పెద్ద సమస్య వస్తే నలుగురం కలిసి పరిష్కరించుకుంటున్నావా లేదా ఒక సమస్యని, ఆవేశం తీసేసినప్పుడు ఆలోచించేదే విశ్లేషణాత్మక ఆలోచన. ఆవేశంలో ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలలో చాలా తప్పులు పొరపాట్లు జరుగుతాయి. ఇది మనం మన పిల్లలకి ఒక విద్యా విధానంలో ఎందుకు నేర్పాలి అనేది ఇప్పుడు మనం చూసుకుంటే చాలామందికి వాళ్ళ ఆవేశాలు ఏంటో కూడా వాళ్ళకి తెలియవు, వాళ్ళ శక్తి ఏమిటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు దేనికి అర్హులో కూడా తెలియదు, పక్క వాళ్ళతోటి ఎలా మాట్లాడాలో తెలియదు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో వీళ్ళది కనుక సరైన ఆలోచన అయితే అనేవి కూడా తెలియకుండా కేవలం చదువుకున్న మార్కులతోటి బయటకు వస్తుంటే ఎక్కడా వీళ్ళు 21వ శతాబ్దంలో కొత్త సమస్యలు ఉంటాయి అంటారు. ఎందుకంటే ఇది చాలా కొత్త కొత్త డెవలప్మెంట్స్తో ఉన్న యుగం. ఈ యుగానికి సమస్యల్ని తీర్చుకోవాలంటే ఏ రోజు ఏ సమస్య పుట్టుకొస్తుందో ఎవరికి తెలియదు, ఆ సమస్యకి తగినట్టుగా వాళ్ళు అప్పుడు స్థిమితంతో ఆలోచించాలన్నమాట.
0: ఇప్పుడు నాదొక సమస్య
1: చెప్పండి.
0: ఏంటంటే మొత్తం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా వాళ్ళు చెప్పిన విధానంలోనే నడవాలి. పిల్లల్ని పొద్దున్న 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 9 గంటల వరకు పంపించాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి కొన్ని తరాలు నష్టపోవలసిందేనా, లేకపోతే ఈ పరిస్థితుల్లో కూడా మన వాళ్ళకి క్రిటికల్ థింకింగ్ అలవాటు చేయాలంటే ఏం చేయొచ్చు?
1: మీరు అనుకున్నంత.
2: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: ముఖాన మొటిమల
6: సై బాల్,
5: గజ్జా బొబ్బల
6: సై బాల్,
5: నడుగుల కామరా
6: సై బాల్,
5: బురద పుల్ల
6: సై బాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పరిస్థితి మనకి దయనీయంగా లేదేమో కొంత ఆశ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ సిలబస్లో కూడా కరికులంలో చాలా మార్పులు జరుగుతున్నాయండి. అంటే ప్రారంభంగా ప్రైమరీ లెవెల్ నుంచి కూడా పాఠ్య విధానంలోనూ పాఠ్య అంశాల్లో కూడా ప్రాముఖ్యత ఈ లైఫ్ స్కిల్స్కి ఇస్తూ ఈ ఆలోచన శక్తి పెంపొందించేలాంటి యాక్టివిటీస్ని ఇంక్లూడ్ చేసేలాంటి చక్కటి బుక్స్ వస్తున్నాయి. అలాగే మీరు ఇప్పుడు చూసేటైతే ఇప్పుడు ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్లోను, వచ్చే సంవత్సరం నుంచి మోస్ట్ ప్రాబబ్లీ మన స్టేట్ సిలబస్ ఎగ్జామ్స్లో కూడా 10th లోకి హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ హెచ్ఓటీ క్వశ్చన్స్ అనేసి ఇస్తున్నారండి. హెచ్ఓటీ క్వశ్చన్స్ అంటే పిల్లవాడికి టెక్స్ట్లో ఉన్న ఏ క్వశ్చను అక్కడ ఉన్నది ఉన్నట్టు రాదు, టీచరు బట్టి పట్టించే అవకాశం లేదు. వాళ్ళకి వాళ్ళు చదువుకున్న అంశం అర్థమయ్యి దాన్ని అప్లై చేస్తూ ఆన్సర్ రాయగలగాలన్నమాట. అంటే మనం కొద్ది కొద్దిగా ఈ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ని విద్యా విధానంలోకి ఇంక్లూడ్ చేయడానికి స్టెప్స్ ఆల్రెడీ తీసుకుంటున్నాం. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే మన టీచర్స్

0: కి ఆ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ పిల్లవాడిలో అభివృద్ధి చేయాలి అంటే ఎట్లాగ పాఠం చెప్పాలి అనే దాంట్లో ఇప్పటి వరకు పూర్తి ట్రైనింగ్ అనేది లేకపోవడము, వీళ్ళు ఎప్పుడూ అటువంటి ఆలోచన విధానాన్ని ఉపయోగించకపోవడం వల్ల వీటికి కూడా ఎక్కడన్నా గైడ్లు దొరుకుతాయా, వీటికి కూడా ఎక్కడన్నా డౌన్లోడ్ చేస్తే క్వశ్చన్లు దొరుకుతాయా అనేలాగా తడుముకుంటున్న టీచర్లను చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సమస్యకి ఎక్కడా అలా రెడీమేడ్ ఆన్సర్లు దొరకవు. టీచర్లు కొంచెం కష్టపడి పిల్లల్ని కూడా కష్టపెట్టయినా వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళ దగ్గర భగవంతుడు ఇచ్చిన అన్నింటికంటే గొప్ప వరమైన వాళ్ళ మేధస్సుని వాళ్ళు ఉపయోగించుకోవడానికి మొట్టమొదటిసారి మనకి ఎగ్జామినేషన్స్లో కూడా ఒక మార్గం ఆలోచిస్తున్నాం. కానీ విచిత్రం ఏమిటంటే ఈ విశ్లేషణాత్మక శక్తిని, కమ్యూనికేషన్ స్కిల్ అని, ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఇన్ని కేటగిరీస్ పెట్టినా వీటన్నింటినీ ఒక క్వశ్చన్ ద్వారా అందరిది జడ్జ్ చేయటం అనేది పరీక్షల్లో జరిగే పని కాదు. ఖచ్చితంగా దీనికి ఇన్ని మార్కులు అనేలాగా ఇవ్వటం కూడా కుదిరే పని కాదు. అందువల్ల ఏమవుతుందంటే దీన్ని పాఠశాలలో కానీ నిజ జీవితంలో కానీ అనుభవిస్తూ ప్రాక్టీస్ చేసుకుంటూ పెంపొందించుకుంటూ వెళ్తే దాని ఉపయోగం తప్ప పరీక్షల్లో మార్కులతోటేగా ఇది లింక్ మనం పెట్టుకుంటే మనం సక్సెస్ అవ్వలేమండి. అది
1: తర్వాత పూర్వపు రోజుల్లో క్లాసులో ఒక 50 మంది ఉంటే అందులో ఫస్ట్ ఒక 5 చాలా బాగా చదివేవాళ్ళు, ఇంకొక 15 మంది యావరేజ్గా చదివేవాళ్ళు, లేకపోతే ఇంకొక 20 మంది డల్లర్స్ అట్లా ఉండేవాళ్ళు. ఈ రోజున 50 మందిని పూర్తిగా తీసుకుని పూర్తిగా ఒకటే స్థాయికి తీసుకురావాలనేటటువంటి తపనలో మరి ఆ పిల్లవాళ్ళు వాళ్ళకి ఎదురు చెప్పడం రాదు అనుకున్న ఐఐటి AIEEE లేకపోతే ఆల్ ఇండియా ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా హై స్టాండర్డ్స్లో ఉండి స్టాండర్డు దానికి ఉన్నవాడిని లేనివాడిని మూసలో పంపించటం వలన ఎక్కువగా స్పీడ్ ఒత్తిడి మనం వాడి మీద పెట్టడం వల్ల ప్రతి ఒక్కళ్ళలో ఒక రకమైనటువంటి ఇంట్యూటివ్ స్కిల్ ఉంటుంది, గ్యారంటీగా ఉంటుంది. అది ఎప్పుడు బయటపడాలో అప్పుడు బయటపడుతుంది. కానీ ఒకటేసారి ఒక మొగ్గని బలవంతంగా తొందరగా వికసింప చేయాలనేటటువంటి తత్వంతో మనం ముందరికి పోవట్లేదా? ఇటువంటి పరిస్థితుల్లో క్రిటికల్ థింకింగ్ అప్లికేషన్ ఎలా చేయాలి?
0: మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏమిటంటే అందరినీ ఒకే రకమైన ఉద్యోగానికి, అందరికీ ఒకటే విధమైన విద్యా విధానము, అందరికీ ఒకటే విధమైన విద్యా విధానంలో ఒకటే ఫలితాలు ఆశించటం అనేది మనం మార్చుకోవాలండి. అందరు పిల్లల తెలివి ఒకే యాంగిల్లో ఉండదు, వాళ్ళ నైపుణ్యాలు వివిధంగా ఉంటాయి అనేది మనకు తెలుసు. వాళ్ళ వికాసం కూడా కొంతమంది ఒక్కొక్క ఏజ్లో స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకి తెలుసు. ఈ విశ్లేషణ అనేది ఎప్పుడు ఎందుకు పనిచేస్తుంది అంటే టీచర్లు కానీ పేరెంట్స్ కానీ అలా బలవంతం చేసి అందరినీ ఒకే మార్గంలో పంపించకుండా ఉండడానికి, సహజంగా ఆ వ్యక్తి తన వికాసానికి ఎటు వెళ్ళాలనుకుంటున్నాడో తనకి తను గుర్తించడానికి, తన కుటుంబ సభ్యులు తన గురువులు గుర్తించి దానికి సపోర్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక టీచర్ చేయవలసిన బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే, నాయన నీ గురించి నీకేం తెలుసు, నీవు ఈ పాఠం ఎందుకు అర్థం చేసుకోగలిగావు, ఎందుకు చేసుకోలేకపోయావు అనే దానికి తగినట్టుగా కొంత టైం స్పెండ్ చేసి చేయాలండి. మీరు అన్నట్టు మనం చేస్తున్నది 50 మందిని 80 మార్కులు తెప్పించి 50 మందిని ఐఐటికి పంపించాలి అనేలాంటి బలవంతపు తోపిడీ చదువులో ప్రెషరు, సూయిసైడల్ టెండెన్సీస్ పెరగటం తప్ప ఏ విధమైన వికాసానికి చోటు లేదు.
1: కాబట్టి క్రిటికల్ థింకింగ్ అనేది తల్లిదండ్రులకు ఉండాలా, స్టూడెంట్స్కి ఉండాలా, టీచర్స్కి ఉండాలా, అందరికీ ఉండాలా? ఉంటే దాన్ని సమగ్రంగా ఎలా అప్లై చేయాలి?
0: అందరికీ ఉండాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు అక్కడ పేరెంట్స్ రియలైజేషన్లో మన వాడు విజయవంతం అయితే ఎందుకు అవుతున్నాడు, దేవుడు దయ లేకపోతే మేమేదో వీడికి మంచి టానిక్ ఇచ్చాము అని కాదు, ఎందుకు అవుతున్నాడు. ఒక చోట విజయవంతంగా లేకపోతే ఎందుకు అవ్వట్లేదు, వీడు నలుగురితో కలుస్తుంటే వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎందుకు చేయగలుగుతున్నాడు అంటే దాని వెనకాతల వీళ్ళ సపోర్ట్ కంటే అతని వ్యక్తిత్వాన్ని గుర్తించడం అనేది పేరెంట్స్ కూడా చేయగలగాలండి. విద్యారంగానికి వచ్చినప్పుడు కూడా అధ్యాపకులు కూడా అదే పని చేయగలిగితే అందరు పిల్లలు ఒకలా ఉండరు. మ్యాథ్స్లో అయితే 2 2 4, కానీ జీవితంలో అన్ని సమస్యలకి ఒకే పరిష్కారం ఉండదు. వ్యక్తిని బట్టి వేరవుతుంది, పరిస్థితిని బట్టి వేరవుతుంది. కాబట్టి రకరకాల పరిష్కారాలు ఉంటాయి. ఏది తీసుకున్నా మనం తీసుకునేది ఎందుకు తీసుకుంటున్నాము, అది కరెక్టా కాదా అని ఆలోచించుకునే వ్యక్తిత్వం మనకు ఉండాలి అనే సపోర్టు టీచర్సు ఇవ్వగలగాలి, సంఘం కూడా ఇవ్వగలగాలి. అప్పుడే మనం ఏ రంగంలోనైనా ముందుకెళ్తాం. మనం గమనించుకున్నది ఏంటంటే మన విద్యా విధానం అటువంటి చెయ్యకపోబట్టి మన పిల్లలు

0: ఇటువంటి పైపూతలతో వచ్చిన బంగారు మెరుగులు వచ్చాయి తప్ప లోపల నుంచి మార్పు లేని వాళ్ళుగా వస్తున్నారే, ఇది ఎక్కువ రోజులు సాగదు. ఈ డొల్ల పోవాలి అంటే ఈ ఆలోచన విధానం మనకి అన్ని రంగాల్లోనూ మారాలండి. మనం రాజకీయ రంగంలో చూసుకున్నా మనం తీసుకునే నిర్ణయాలు విశ్లేషించుకుని తీసుకోవట్లేదు, విద్యా విధానంలో తీసుకోవట్లేదు, వ్యక్తిగత జీవితంలో కూడా. అంటే మనకి ఒక స్వార్థము, ఏదో ఆవేశాలు, రకరకాల ప్రెజుడిసెస్ తోటి తీసుకుంటూ సమస్యలు పెరుగుతున్నాయి అనుకుంటున్నాను తప్ప నిజమైన సమస్య ఏమిటి? పిల్లవాడు 10 సార్లు ఒక సబ్జెక్టులో తప్పుతున్నాడు అంటే నిజమైన సమస్య ఎక్కడుంది? మనం జీవితంలో 4 కలిసి ఉండలేకపోయామంటే నిజమైన సమస్య ఎక్కడుంది అనేది మనం ఆలోచించుకోవడానికి ఈ ఆలోచన అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అప్పుడు మనం మనని మనం తెలుసుకుంటాం, చుట్టుపక్కల వాళ్ళని తెలుసుకుంటాం, కరెక్ట్ సమస్య ఎక్కడుందో చూసుకుంటాం. ఈ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ అని పెట్టి వాళ్ళని మొట్టమొదటిసారి వాళ్ళకి కొంచెం ఆలోచింపజేస్తున్నాం అన్నమాట.
1: పిల్లవాడిని సహజంగా వదిలిపెట్టినా కూడా ఇవన్నీ అంత సహజంగానే వాడు అలవర్చుకోగలడంటారా?
0: సహజంగా వదిలిపెట్టడం అంటే చిన్నప్పుడు పిల్లలు బోల్డ్ ప్రశ్నలు అడుగుతారండి. సహజంగా పిల్లలకు చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఆ క్యూరియాసిటీని మనం ఒక మార్గంలో పెట్టడం అన్నమాట ఈ ఆలోచన. కానీ స్కూల్లో చేసేది ఏంటంటే ముందు క్యూరియాసిటీని చంపేయటం. ఏదైనా 2 క్వశ్చన్ అడిగితే మూరు ఊసుకో మాట్లాడుకున్నాయన ఇది ఆన్సర్ అనేలాగా చెప్తాం. ఇక్కడ నాకు ఎప్పుడు గుర్తొస్తుంది, ఆల్ ఇండియా రేడియోలోనే మా చిన్నప్పుడు 2 పాటలు వినేవాళ్ళం. అంటే అప్పట్లో మా ఇంట్లో రేడియో ఉన్నప్పుడు, ఎండలు కాసేది ఎందుకురా ప్రశ్న, వానలు కురిసేటందుకురా, వానలు కురిసేది ఎందుకురా, పంటలు పండేటందుకురా, పంటలు పండేటెందుకురా, ప్రజలు బతికేటందుకురా, ఇలాగా అది క్వశ్చన్ ఆన్సర్ కింద. అలాగే ఇంకొకటి ఉంది, అమ్మ పెరటిలోని ఆవు దూడ అంబా నరుస్తుంది, అంబా అంటే ఏమిటమ్మా, అంబా అంటే అమ్మ. అలాగే పొయ్యి మీద పప్పు గిన్నె కుతకుతమని ఉడుకుతుంది, కుతకుత అంటే ఏమిటి ఓ అమ్మ. చిన్నపిల్లలు ప్రశ్నలు వేసినట్టుగా అనమాట. చిన్నపిల్లలు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారండి. అర్థవంతమైన ఆన్సర్లే అక్కర్లేదు దానికి. కానీ వాళ్ళని ప్రశ్నించే ఆ హక్కు మనం పోగొట్టేసి ఒక మూసలోకి వాళ్ళని తోసి ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రశ్నించే విధానాన్ని మేల్కొల్పాలి అంటే మొగ్గను ఒకసారి మాడగొట్టి మళ్ళీ తర్వాత దాన్ని వికసించమంటే ఎలా వికసించదో మనమే బలవంతంగా గొంతు నులుగుతున్నాము. అలా కాకుండా అక్కడి నుంచి కూడా వాళ్ళకి ఆలోచింప చేయటం చేస్తే తప్పకుండా వాళ్ళు సరైన వ్యక్తిత్వ వికాసంతో పైకి వస్తారు. దానికి ఒక ఛానలైజ్ చేయాలి. అలా వదిలిపెట్టేస్తే కొన్ని సరైన ఆన్సర్లు వస్తాయి, కొన్ని రావు. ఎందుకు రాలేదు అనేది మనం పక్క నుండి సహాయం చేయగలగాలి. అది మనం చేయాల్సింది.
1: కాబట్టి లోతుగా వెళ్ళి దాన్ని మళ్ళీ దానికి కారణాలు విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన అంటే కూడా అదే. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులైనా పిల్లలైనా సమాజమైనా ఉన్న సమస్యలకి బెదిరిపోయి లేకపోతే దాని నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి బాధపడి కలహాలు తెచ్చుకుని దుఃఖంగా ఉండే కంటే ఏం చేస్తే మనం ఇందులోంచి బయట పడగలము అనేటటువంటి ఒక విశ్లేషణాత్మక ఆలోచన లేదా క్రిటికల్ థింకింగ్ లేకపోతే అనలిటికల్ థింకింగ్ అది చేసినప్పుడు మనం ఆ సమస్యలోంచి బయటపడి తొందరగా ఆనందంగా ఉండగలం అనేది దీని అంతరార్థం. డాక్టర్ బి వరలక్ష్మి గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: నమస్కారం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు విశ్లేషణాత్మక ఆలోచన క్రియేటివ్ థింకింగ్ గురించి డాక్టర్ బి వరలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటుంది ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
8: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
7: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
8: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
7: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजन मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
5: हे, मल्ली स्कूल स्टार्ट.

0: ఉంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతటితో ఉదయ కిరణాలు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటారు. దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు, రాజకీయవేత్తగా ఎన్నో రంగాల్లో తన ముద్ర వేశారు. 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అసాధారణ ప్రతిభతో తెలుగు సినిమా గర్వించే స్థాయికి ఎదిగిన మహోన్నత వ్యక్తి ఆయన. ఈరోజు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుని వర్ధంతి. ఆయన ఎవరో కాదు, శ్రీ దాసరి నారాయణరావు గారు. 1942 మే 4 ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులో జన్మించారు దాసరి గారు. చిన్నప్పటి నుండే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. నాటకాలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం తర్వాత సినీ రంగానికి చేరింది. మొదట నటుడిగా అవకాశాల కోసం వచ్చినా రచయితగా తన ప్రతిభ చాటుకున్నారు. జగజ్జట్టీలు చిత్రానికి డైలాగులు రాయడం ద్వారా సినీ ప్రయాణం ప్రారంభమైంది ఆయనది. తర్వాత మహమ్మద్ బీన్ తుగ్లక్ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. 1972 వచ్చిన తాత మనవడు చిత్రం దాసరి గారిని దర్శకునిగా నిలబెట్టింది. కుటుంబ విలువలను హృదయంగా చూపించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా సామాజిక అంశాలపై సినిమాలు తీసి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించారు. కార్యక్రమంలో వినబోతున్న పాట గోరింటాకు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం కెవి మహదేవన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. దాసరి నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన విషయాలు తెలుసుకుంటూ ఆయన నటించి దర్శకత్వం వహించిన సినిమాల్లోని పాటలు వింటున్నాం. స్వర్గం నరకం, మనుషులంతా ఒక్కటే, గోరింటాకు, ప్రేమాభిషేకం, సర్దార్ పాపారాయుడు, మేఘ సందేశం, ఉసై రాములమ్మ, మేస్త్రీ వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు నిదర్శనాలు. సామాజిక సమస్యలు, మహిళా గౌరవం, పేదల బాధలు, అవినీతి వంటి అంశాలను ఆయన సినిమాల్లో బలంగా ప్రతిబింబించారు. మేఘ సందేశం చిత్రం ఆయన కెరియర్లో ఒక మైలురాయి. ఈ చిత్రం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం పొందింది. ఈ సినిమా తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లలో ప్రదర్శించబడింది కూడా. దాసరి గారికి అంత పేరు తెచ్చిపెట్టినటువంటి మేఘ సందేశం చిత్రం నుండి ఒక చక్కనైన పాట వింటారు. సంగీతం రమేష్ నాయుడు, గానం జేసుదాస్.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: నటుడిగా కూడా దాసరి గారు ప్రత్యేక గుర్తింపు పొందారు. కంటే కూతుర్నే కను చిత్రానికి ప్రత్యేక జాతీయ పురస్కారం లభించింది. తాండ్ర పాపారాయుడు, సూరిగాడు వంటి చిత్రాలు భారతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి తెలుగు సినిమా ప్రతిష్టను పెంచాయి. దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా దాసరి గారు ఎన్నో చిత్రాలను నిర్మించారు. కొత్తవారికి అవకాశాలు కల్పించి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో ప్రతిభలను అందించారు. ఎంతోమంది దర్శకులు, రచయితలు, నటులు ఆయన వద్ద శిక్షణ పొందారు. అందుకే ఆయనను తెలుగు సినీ పరిశ్రమలో గాడ్ఫాదర్గా పలువురు అభివర్ణిస్తారు. కార్యక్రమంలో వినబోతున్న పాట కంటే కూతుర్ను కూతుర్నే కను చిత్రానికి గాను వందే మాత్రం శ్రీనివాస్ పాడి సంగీతం అందించిన పాట వింటారు. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ.

నటుడిగా కూడా దాసరి గారు ప్రత్యేక గుర్తింపు పొందారు. మేస్త్రి సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు లభించింది. కార్మిక నాయకునిగా ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. అలాగే హిందీ చిత్రరంగంలో కూడా ఆయన తన ప్రతిభ చాటారు. స్వర్గ్ నరక్, జ్యోతి బనే జ్వాల, ఆజ్ కా ఎమ్మెల్యే రామ్ అవతార్, ఆశా జ్యోతి వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. సినిమాల ద్వారా మాత్రమే కాదు, రాజకీయాల్లో కూడా ప్రజాసేవ చేశారు. రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రజల సమస్యలపై తనదైన శైలిలో స్పందించారు. దాసరి గారు అందుకున్న పురస్కారాలు ఆయన మహోన్నత ప్రతిభకు నిదర్శనం. రెండు జాతీయ పురస్కారాలు, ఎన్నో నంది అవార్డులు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు వంటి అత్యున్నత గౌరవాలు ఆయనను వరించాయి. అనేక మంది సినీ ప్రముఖులు

శాస్త్రి గారిని గురువుగా భావించారు. పరిశ్రమలో ఎవరికైనా సమస్య వస్తే ముందుండి సాయం చేసేవారని సినీ ప్రపంచం ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట అమ్మ రాబజీనామా చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసి

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక

0: పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: రెండు వేల 2017 మే 30 దాసరి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆయన తీసిన సినిమాలు, చెప్పిన సందేశాలు, పరిచయం చేసిన కళాకారులు తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి మన ఘన నివాళులు అర్పిద్దాం. దర్శకరత్న దాసరి నారాయణరావు గారు సశరీరంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన కళాజ్యోతి తెలుగు సినిమా ఉన్నంతకాలం వెలుగుతూనే ఉంటుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట రావణుడే రాముడైతే చిత్రానికి గాను ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం జీకే వెంకటేష్.

0: సృష్టికర్త ఒక బ్రహ్మ, అతని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతని సృష్టించినదొక అమ్మ.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.

0: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I am Naresh Mago. The headlines. Center asks oil marketing companies to build 30 days LPG reserves as West Asia conflict persists. National Family Health Survey shows major gains in maternal and child health. Institutional deliveries rise to 90.6%. Myanmar President Min Aung Hlaing to arrive in India this morning on a 5-day visit. IMD forecasts heavy rainfall and thunderstorms across several states in the country today. Indian athletes shine at Asian Under-20 Athletics Championships in Hong Kong, clinch 7 medals including 4 gold on day 2. And in IPL cricket, Gujarat Titans beat Rajasthan Royals by 7 wickets to set up title clash with Royal Challengers Bengaluru. The government has asked the public sector oil marketing companies to set up liquefied petroleum

0: On the second day of the competition yesterday, Indian athletes won 7 medals, including 4 golds. The standout performance came from 19-year-old Pooja Singh, who clinched the gold in the women's high jump with a leap of 1.93 metres. India's other 3 gold medals came from Nitin Gupta, who won the men's 5,000-metre race walk, while Amanat Kamboj topped the women's discus throw and Rahul Jakhad bagged the yellow medal in the men's decathlon. In cricket, Gujarat Titans stormed into the final of the IPL 2026 with a commanding 7-wicket victory over Rajasthan Royals in Qualifier 2 at New Chandigarh last night. With this victory, Gujarat Titans have set up the title clash against defending champions Royal Challengers Bengaluru, which will be played in Ahmedabad tomorrow at 7:30 p.m. Chasing a formidable target of 215 runs, the 2022 champions produced a batting masterclass, reaching 219 for 3 in just 18.4 overs. Skipper Shubman Gill led from the front with a scintillating 104 of 53 balls, while Sai Sudarshan scored 58 runs. Gill was adjudged player of the match. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Naresh. Ministry of Home Affairs clears record CAPF deployment for 57-day Amarnath pilgrimage, says the Pioneer. IMD lowers monsoon outlook and puts off date of onset to June, is a top headline in the Hindu. Decades driest monsoon looms. Met cuts estimate to 90% of 50-year average, notes the Indian Express. Under the headline, next energy challenge, cheap power, costly transition, Financial Express writes that though consumers understand the long-term savings for a push to green energy, the challenge is affordability at the point of purchase. In the Sun Times carries a picture of Blue Origin's New Glenn rocket exploding in a massive fireball during a test on a Florida launch pad as the firm was preparing the vehicle for its fourth launch, slated to deploy a batch of satellites for Amazon's Leo. In its editorial, Breather for Now, For How Long? The Times of India writes that as a tentative US-Iran deal awaits Trump's signature, the global economy is hoping for a break. But geopolitics as well as politics in Trump camp and among Iran hardliners means conflict can restart after a few months. And finally, demand for gold turning cold on steep duty hike. Under that headline, the Economic Times says that gold sales have fallen 70% on muted consumer sentiment, already hurt by surge in fuel and food prices. And with that, it's back to you, Naresh.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Centre asked oil marketing companies to build 30 days LPG reserves as West Asia conflict persists. National Family Health Survey shows major gains in maternal and child health. Institutional deliveries rise to 90.6%. Myanmar President Min Aung Hlaing to arrive in India this morning on a 5-day visit. IMD forecasts heavy rainfall and thunderstorms across several states in the country today. Indian athletes shine at Asian Under-20 Athletics Championships in Hong Kong, clinch 7 medals, including 4 gold on day 2. And in IPL cricket, Gujarat Titans beat Rajasthan Royals by 7 wickets to set up title clash with Royal Challengers Bengaluru. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ. పుట్టపర్తిలో భారీ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన. పుట్టపర్తిలో రహదారి వనం కార్యక్రమంలో 330 మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ధర్మవరంలో ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. కాళసముద్రం గ్రామంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్. పుట్టపర్తి కలెక్టరేట్లో జిల్లా స్థాయి బాలల హక్కుల పరిరక్షణ సమావేశం నిర్వహణ. పాలసముద్రం నాసిక్ అకాడమీలో 76వ బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహణ. పుట్టపర్తి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి 336 అర్జీల స్వీకరించిన కలెక్టర్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ ప్రతిష్టాత్మక యుద్ధ విమానాల తయారీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా శంకుస్థాపన చేశారు. దేశ రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఈ పరిశ్రమ కీలకంగా మారనుందని వారు పేర్కొన్నారు.

0: ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానిక యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో యుద్ధ విమానాల విడిభాగాలు, తయారీ పనులు ఇక్కడే చేపట్టనున్నట్లు వెల్లడించారు. పుట్టపర్తి ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ది చెందే దిశగా ఇది చారిత్రాత్మక అడుగని అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో రహదారి వనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గణేష్ సర్కిల్ నుంచి ఫైర్ స్టేషన్ వరకు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 330 మొక్కలను నాటారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే పల్లె సింధూర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తులో అదే మనల్ని రక్షిస్తుందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కాలేజ్ సర్కిల్ వద్ద భారీ ప్లాస్టిక్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలా స్వచ్ఛతా కార్యక్రమాలను ఉద్యమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కదిరి మండలంలోని కాళసముద్రం గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పరిశీలించారు. నడిమిపల్లిలో ఇంటింటి చెత్త సేకరణ, తడి పొడి చెత్త వేరుచేసే విధానంపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్, ఇనుము, గాజు వంటి వ్యర్థాలను స్వచ్ఛరథం ద్వారా సేకరిస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛపదం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నాసిక్ అకాడమీలో 76 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పెరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించిన మంత్రి అధికారులను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ముద్రా యోజన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాల అమల్లో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. దేశ సేవాభావం, కర్తవ్య నిష్ఠతో ప్రతి సివిల్ సర్వీస్ అధికారి విధులు నిర్వర్తించాలని మంత్రి పంకజ చౌదరి పేర్కొన్నారు. జీఎస్టీ అమలుతో భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన తెలిపారు. ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ఏపీ టిట్కో అధికారులతో రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రేగాటిపల్లి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 1440 ఏపీ టిట్కో గృహాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, ఎస్టీపీ వంటి మౌలిక వస్తుల పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఆగస్టు 2026 నాటికి అన్ని ఇళ్లను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
1: శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన డి ప్రతిమ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 223393, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. ఈరోజు ఉమెన్ స్పెషల్ అండి, ఓన్లీ స్త్రీలు మాత్రమే కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము శ్రోతలందరికీ. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో హలో, శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రమాదేవి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? ఏ చిత్రంలోంచి పాట వింటారండి?

0: जी
1: మేడం రుద్రవీణ నుంచి ఒక మంచి పాట వేయండి.
0: రుద్రవీణ నుంచి వేయమంటారా? నమ్మకు నమ్మకు సాంగ్ వేయనా?
1: అది కాకుండా ఇంకోటి లేదు మేడం.
0: బిలహరి సాంగ్ వేయనా? చెప్పాలని ఉంది. లలిత ప్రియ కమలం.
1: అదే మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన చిత్రం నుంచి పాట వేస్తున్నాను, వినేసేయండి. థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: హలో,
0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: ఎంత
0: లక్ష్మమ్మ గారు. ఏ చిత్రంలోంచి పాట వింటారు? గోపాలకృష్ణుడు.
1: నాగేశ్వరరావు.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: గోదావరి గిట్ట, గోదావరి గిట్ట, నాదారి చిలక. ఇవ్వమంటే ఇవ్వమన్నది.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
1: మేమా కొత్తపల్లిలో.
0: కొత్తపల్లి వాళ్ళు, వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వండి.
1: మేము అసలు ఇప్పుడు చేయలేదు మేడం, ఈరోజు ఫస్ట్.
0: గోదారి గట్టున సాంగ్ ఏమంటారా? ఓకే.
1: అది కాదు మేడం, గోదారి గట్టున నాదారి చిలక ఉంది, చిలకమైన పువ్వు ఉంది. గోదారి గట్ట అంట, ఒయ్యారి పెట్ట అంట,
0: అదే సాంగ్ వేస్తున్నారండి. ఓకే అండి, కాల్ చేస్తుండండి. ధన్యవాదాలు.

చెవు మంది నకు మక్కువ గోదారి గట్టంట వయ్యారి బిట్టంట చెవు మంటే చెవు మంది నాకు మక్కువ పుయ్యాల దంపాల ఊగేటి వన్నెల్లో చీర పక్క మూర తప్ప ఏమి తక్కువ అబ్బా ఏ హోయసో ఏ సొగసో అహయ్యే.

0: சொகசு, ஆயே சொகசோயே மயசு.
1: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
2: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: లక్ష్మీదేవి.
1: లక్ష్మీదేవి గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నారు మేడం.
1: బాగున్నానండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
2: భర్త సుమారెడ్లో పాట మేడం. హలో.
1: భరతసింహారెడ్డి 2002లో వచ్చిందే కదండి. ఏ పాట కావాలి అందులో?
2: ఎన్నెల వేసి

0: విన్నలేదు.
1: మీరు ఎప్పుడు ఈ సాంగ్ ఏనండి? ఓకే అండి, మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.

0: కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం, ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233 93, ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో హలో
5: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారండి?
5: లక్ష్మీ ప్రసన్న మేడం.
0: లక్ష్మీ ప్రసన్న గారు, ఏం పాట వింటారు ఈరోజు?
5: అన్నమయ్యలో మంచి సాంగ్ వినిపించండి మేడం.
0: అన్నమయ్య చిత్రంలోంచి. మార్కాపురం నుంచే చేస్తున్నారండి?
5: అవును మేడం.
0: ఓకే, ఏం పాట వినిపించమంటారు?
5: అన్నమయ్యలో ఏదైనా మంచి పాట వినిపించండి. బాగుంటాయి సాంగ్స్.
0: ఓకే అండి, అదివో అల్లదివో వినిపించమంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి కాల్ చేస్తుండండి ఇలానే.
5: ఓకే.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: హలో, శుభోదయం అండి.
1: హలో
0: శుభోదయం అండి. ఫోన్ చేసినప్పుడు ఫోన్లో మాట్లాడాలి కదా.
1: హలో
0: శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రమణ గారు. హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ పాట? ఏంటండి? వర్షమా? ఎందుకండి, వర్షం పాట కావాలా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కొత్తపల్లి. వర్షం వర్షం పాట ఏదైనా వేయమంటారా? వర్షం సినిమాలో వేయమంటారా?
1: వర్షం సినిమా
0: ఓకే అండి, మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.

0: రోజంతా హడావుడి బిజీ జీవితంలో మనసుకు కాస్త నెమ్మదిచ్చేది మెలడీ పాటలే. ఎప్పుడూ మన హృదయాల్లో రిపీటెడ్గా మోగుతూనే ఉండే పాటల్లో కొన్ని ఉంటాయి కదా, అలాంటి ఒక మాస్టర్ పీస్ వినేశం కార్యక్రమంలో ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
5: హలో
0: హలో, గుడ్ మార్నింగ్ అండి.
5: గుడ్ మార్నింగ్ మేడం.
0: వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
5: శ్రవంతి మేడం.
0: శ్రవంతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అవునా, ఏ చిత్రం అండి?
5: మిర్చి సినిమాలో.
0: మిర్చి, మిర్చిలోంచి ఏ పాట వేయమంటారు?
5: ఏ పాట అయినా ఓకే.
0: కాటుక కనులు వేయమంటారా? ఇదేదో బాగుంది, వేసేయమంటారా? మరి
5: పండగల దిగోత్సవ సాంగ్.
0: ఓకే అండి. ఎవరు పాట కూడా పాడుతున్నట్టున్నారుగా.
5: పాడుతున్నారు.
0: ఓకే అండి, మీరు కోరిన పాట తప్పకుండా వేసేస్తున్నాను, వినేసేయండి.

0: ఇక లేదండి.
1: లేదా మేడం? గ్యాస్ స్వయంవరంలో అంటే ఏంటి మేడం?
0: స్వయంవరమా? ఓకే, ఏ పాట స్వయంవరంలో?
1: ఏ పాట మంచిదేంటి మేడం?
0: పీకాసో చిత్రము అవైనా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇలానే కాల్ చేస్తుండండి, గ్యాప్ ఇస్తూ కాల్ చేయండి, కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఈరోజు ఓన్లీ ఫర్ ఉమెన్స్ అండి.
1: సరే సారీ మేడం.
0: ఓకే, మీ ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వండి.
1: దూరంగా ఉన్నారు మేడం.
0: ఓకే అండి, రేపు కాల్ చేయండి అయితే.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే, థ్యాంక్ యూ అండి. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: థ్యాంక్ యూ మేడం, నా పేరు లీలావతి మేడం.
0: లీలావతి గారు
2: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి.
2: ఈరోజు రాసన్నారాయణ గురించి బాగా చెప్పారు మేడం భావగారిలో.
0: థ్యాంక్ యూ అండి. సాంగ్స్ కూడా విన్నారా
2: మేడం?
0: ఓకే, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట?
2: మామగారు మేడం.
0: మామగారు
2: దాంట్లో శ్రీరాముడల్లే శ్రీకృష్ణుడల్లే ఒక లేనుడు నా సాంగ్.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? అందరు కొత్తపల్లె.
2: ఈరోజు మేడం నేను
0: మూవీ అవైలబుల్.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, శుభోదయం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సీతా మహాలక్ష్మి మేడం.
0: సీతా మహాలక్ష్మి గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: మార్కాపురం నుండి.
0: ఓకే అండి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: తొలి వలపు మీరు చూడు మేడం, దాంట్లో ఏదైనా ఒక పాట వేయండి మేడం.
0: తొలి వలపు చిత్రం పాట ఏమన్నా అడుగుతారా? అందులో వేరే ఏదైనా వేసేయమంటారా?
1: ఏదైనా వేయండి మేడం.
0: ఓకే అండి, ఓకే అండి. మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఇలానే కాల్ చేస్తుండండి.

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్, అంత డబ్బా?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్, 2 లక్షలు
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
1: అరే,
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
5: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
9: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో,
11: హలో,
10: ఎవరండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఓన్లీ ఉమెన్ స్పెషల్ అండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. అయ్యో, నెక్స్ట్ టైం కాల్ చేయండి. అయితే అవునండి, బట్ ఉమెన్ స్పెషల్ కదా, ఈ రోజు శనివారం.
11: శనివారం
10: ఎప్పుడు ఆడవాళ్ళు కాదండి, ఓన్లీ శనివారం వరకే ఉమెన్ స్పెషల్. ఓకే అండి, నెక్స్ట్ టైం కాల్ చేయండి. తప్పకుండా మీరు అడిగిన పాట ప్లే చేసేస్తాను. హలో, హలో, హలో,
12: హలో మేడం.
10: హలో,
12: హలో మేడం.
10: ఎవరు మాట్లాడుతున్నారు?
12: దివ్య మేడం.
10: దివ్య, ఎలా ఉన్నావు?
12: బాగున్నా మేడం.
10: ఓకే, ఏ చిత్రంలో నుంచి మాట?
12: మీరు బాగున్నారా మేడం?
10: బాగున్నానమ్మా.
12: మనశంకర వరప్రసాద్ మేడం.
10: మనశంకర వరప్రసాద్.
12: అవును మేడం. శిశురేఖ పాట మేడం. హలో మేడం,
10: చెప్పమ్మా.
12: మనశంకర వరప్రసాద్ గారు శిశురేఖ పాట మేడం.
10: తప్పకుండా ప్లే చేస్తాను.
12: థ్యాంక్ యూ మేడం.
10: థ్యాంక్ యూ మా.
12: థ్యాంక్ యూ.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి స్వరూపారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ముందుగా కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల

0: విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి స్వరూపారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: ఆడపిల్ల అంటే బరువు అనేటటువంటి సమాజంలో ఆడపిల్లని తన తల్లిదండ్రులను చూసే వ్యక్తిగా తను ఒక చాలా ఆర్థికంగా స్వావలంబన కల్పించినట్టయితే కుటుంబాన్ని అంతటినీ పోషించే వ్యక్తిగా నిలపడానికి అనేక రకాలైనటువంటి చర్యలు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నాయి. అయితే ఆ పథకాలు ఏమిటి, మన రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎలాంటి ప్రగతిని సాధించగలిగాము, ఈ విషయాల గురించి కృష్ణా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపరాణి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వరూపరాణి గారు.
3: నమస్తే అండి.
2: ముఖ్యంగా ఆడపిల్లలకి మనం చూస్తున్నటువంటి ప్రధాన సమస్య చిన్న వయసులోనే పెళ్లి చేయడం.
3: అవునండి,
2: బాల్య వివాహాలు మన జిల్లా చాలా అభ్యుదయం సాధించినటువంటి జిల్లా అయినప్పటికీ కూడా ఇంకా మనం వార్తలు వింటున్నాం కదా, మీ తరఫున మీ విభాగం తరఫున ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
3: ఎర్లీ చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాలు దశను దాటిపోయినప్పటికీ కూడా ఆడపిల్లలకి 18 సంవత్సరాలు నిండే వరకు ప్రభుత్వం వివాహం చేయకూడదు. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటేనండి, మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాతా మరణాలు అదేవిధంగా శిశు మరణాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధాన కారణం చిన్న వయసులోనే వివాహం చేయటం వలన కడుపులో బిడ్డ అంటే తల్లి యొక్క వయసు శారీరకంగా పెరగకపోవటం వలన వివాహం చేయటం వలన అలాంటి పరిస్థితుల్లో వివాహమైనటువంటి ఆ పిల్ల గర్భవతి అయినప్పుడు లోపల గర్భసంచి సరిగ్గా పెరగక పోవటం వలన లోపల బిడ్డ ఎదగటానికంటే సరైనటువంటి బరువు పెరగక ఆ పుట్టిన శిశువు పుట్టిన తర్వాత రెసిస్టెన్స్ సరిగ్గా లేకపోవటం వలన కానివ్వండి, లేదా పెరుగుదల సరిగ్గా లేక శిశు మరణాలు సంభవించటం, అదేవిధంగా కాన్పు సమయంలో కష్టమయ్యి తల్లుల మరణాలు ఎక్కువ సంభవించటం జరుగుతుంది. సో ఈ మాత శిశు మరణాలకి ప్రధాన కారణం ఒకటి చిన్నతనంలో పెళ్లిళ్ళు చేయటం. దానికోసం అంతేకాకుండా ఆడపిల్లల వయసు శారీరకంగా పెరగటానికి 18 సంవత్సరాలు కనీసం వాళ్ళ శరీరం పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళల్లో పరిపక్వత రావాలంటే వివాహం అంటే ఏంటి, అదేవిధంగా భర్త అంటే ఏంటి, భర్త స్థానం, తన యొక్క గృహిణి స్థానం, లేదా అత్తవారింటికి వెళ్తే కనుక అక్కడ పరిసరాలను తను అర్థం చేసుకోవడానికి ఈ విధమైనటువంటి పరిపక్వత అంతా కూడా కనీసం ఆటపాటల దశ నుంచి 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అయితేనే ఆడపిల్లకి ఒక అవగాహన అనేది వివాహం పట్ల వస్తుంది. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వము గతంలో మనకి 1929లో ఒక యాక్ట్ వచ్చింది దీని గురించి, దాని మీద అనేక అమెండ్మెంట్స్ వచ్చినాయి, కానీ ఇవన్నీ కూడా రద్దు చేస్తూ ప్రభుత్వం 2006లో కొత్తగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అనేది తీసుకురావటం జరిగింది. అంతకుముందు ఈ యొక్క బాల్య వివాహాలని నిలుపుదల చేయడానికి గాను వివాహ రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది 2003లో ఒకటి తీసుకొచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ దీని ఈ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క మ్యారేజ్ కూడా రిజిస్టర్ కావాలి. ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారాలని పంచాయతీ సెక్రటరీలకి ఇస్తూ 2010లో కూడా ఒక జీవో జారీ అయిందండి. ఆ గ్రామంలో జరిగినటువంటి వివాహాలన్నీ కూడా గ్రామానికి సంబంధించినటువంటి సెక్రటరీనే అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే ఏ బాలికకు కానీ 18 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయటం అనేది అంటే రిజిస్ట్రేషన్ చేయరు కదా ఇక, కాబట్టి ఆ విధంగా అవటానికి అని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వం తరపున యాక్ట్స్ తీసుకురావడం జరిగింది. అయితే యాక్ట్స్ ఎన్ని వచ్చినా కూడా ప్రజల్లో మార్పు అనేది రావాలి. వాళ్ళల్లో ఎందుకు మనం ప్రభుత్వం ఎంత చేస్తోంది మన పిల్లలకి ఆ అవగాహన తీసుకురావడానికని మేము ఎక్కువగా కృషి చేస్తున్నామండి. ప్రధానంగాను అవగాహన సదస్సులు అనేవి నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు మన జిల్లాకి కొత్తగా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అంటే పిల్లల రక్షణ ఒక యూనిట్ విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఇది ఏర్పాటు చేశారు. మన దగ్గర దీంట్లో మొత్తం స్టాఫ్ 10 మంది ఉంటారు. అంటే ఒక చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఉంటారు, అతని కింద 2 అసిస్టెంట్ అధికారులు ఉంటారు, ఒకరు ఇన్స్టిట్యూషన్స్ ఒకళ్ళు నాన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తారండి. అదేవిధంగా 2 సోషల్ వెల్ఫేర్ అధికారులు ఉంటారు, దాంట్లో అనమాట సోషల్ వర్కర్స్ లాగా కౌన్సిలరు, తర్వాత లాయరు, అదేవిధంగా అవుట్ రీచ్ వర్కర్స్ అంటే గ్రామాల్లో కానీ ఏరియాస్లో కానీ ఏం జరుగుతుంది, పరిస్థితి ఏంటి, ఈ మొత్తం 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల యొక్క హక్కుల పరిరక్షణ కానివ్వండి, వాళ్ళకి ఏమైనా అపకారం జరిగినా ఏ విధమైనది జరిగినా కూడాను వాళ్ళ గురించి ఒక యూనిట్ అనేది స్థాపించడం అనేది పూర్తిగా మనకి 2010లో ఇది వచ్చింది, 2011 నుంచి మన యొక్క జిల్లాలో అమలవుతుంది. సో ఈ యొక్క చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా ప్రతి మండలంలో కూడా మేము ఈ అవగాహన సదస్సులు మరింత వేగవంతం చేసి మరింత అవగాహన తీసుకురావడానికి గాను రేపు జూన్ నెల నుంచి మేము నిర్వహించడానికి ప్లాన్ చేసుకుని ఉన్నామండి. అయితే గతంలో చూసుకున్నట్లయితే గతంలో కన్నా

0: 2011-12లో మన యొక్క జిల్లాలో అనేకమైనటువంటి చైల్డ్ మ్యారేజెస్ ని అంటే నెంబర్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ ని స్టాప్ చేయటం అనేది రికార్డు పరంగా అంటే మన రాష్ట్రంలోనే ఒక రికార్డు స్థాయికి. దీని గురించి ఎందుకు కృష్ణా జిల్లాలో ఇట్లా జరుగుతుంది అండ్ దీనికి ప్రధాన కారణం మేము చెప్పేది ఏంటంటే ప్రజల్లో కొంతైనా అవగాహన వచ్చింది. వివాహము గతంలో ఏంటంటే ఒక అంగన్వాడీ వర్కర్ ద్వారానో లేకపోతే సూపర్వైజర్స్ ద్వారానో వీళ్ళ ద్వారా మాత్రమే మాకు ఏదైనా ఒక సమాచారం వచ్చేది. కానీ ఇవాళ వాళ్ళ వెల్ విషెస్ ఎవరైనా అంటే అయ్యో ఈ చిన్నపిల్లకి పెళ్లి చేస్తున్నారని ఎవరైనా కొంచెం అవగాహన విచక్షణ ఉన్నటువంటి వ్యక్తులు గ్రామంలో ఉంటే వాళ్ళు మాకు ఫోన్ కాల్స్ ఇవ్వాలి. స్వయంగా నా సెల్ నంబర్ తెలుసుకుని వాళ్ళు ఎలాగైనా సరే సెల్ నంబర్ ఇచ్చేయటం అనేది బాగా పెరిగిందండి. సో సకాలంలో ఆ ఫోన్ మాకు రావటం మేము ఇమీడియట్ గా ఆ కన్సర్న్డ్ సిడిపిఓస్ ని అలర్ట్ చేసి వారి ద్వారా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా మోటివేట్ చేసి వెళ్లి కౌన్సిలింగ్ చేసి ఆ యొక్క వివాహాన్ని నిలుపుదల చేయడానికి పూర్తి ప్రయత్నాలు చేసి ఆ యొక్క వివాహం జరగకుండా చేయటం అనేది ఇంతవరకు మా దృష్టికి వచ్చిన తర్వాత ఏది కూడా వివాహం జరిగింది లేదు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మంత్ గంగూరులో ఒక వివాహం జరుగుతుందని పేపర్కి వచ్చింది. అయితే మాకు ఆ న్యూస్ వచ్చేటప్పటికీ ఆ ఫ్యామిలీ మొత్తము వాళ్ళు యాక్చువల్ గా వలస వాళ్ళు అంటే శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ పనులు చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే మ్యారేజ్ చేస్తున్నారు మేము ఆపుతాము ఇది బయటకు పొక్కిందో అంటే ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయదలుచుకున్నారు. ఎప్పుడైతే బయటకు సమాచారం వచ్చిందో ఇమీడియట్ గా ఫ్యామిలీ అంతా కూడా విజయనగరం షిఫ్ట్ అయిపోయింది. విజయనగరం షిఫ్ట్ అయిన విషయం మేము అక్కడికి మా యొక్క సిడిపిఓల్ని సూపర్వైజర్స్ ని పంపించి విషయం తెలుసుకున్న తర్వాత ఇమీడియట్ గా కలెక్టర్ గారికి సమాచారం ఇచ్చాము. అక్కడి నుంచి మొత్తం మళ్ళీ విజయనగరం అక్కడ పీడీతో మాట్లాడాము. పీడీతో మాట్లాడటమే కాకుండా అక్కడ వాళ్ళందరినీ కూడా ఎలర్ట్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పీడీకి మరలా సమాచారం వ్రాతపూర్వకంగా కూడా ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి మీరు ఆ మ్యారేజ్ స్టాప్ చేసి ఏదైతే కనుక అది మాకు సమాచారం తెమ్మని సకాలంలో స్పందించడం వలన ఆ మ్యారేజ్ జరగకోకుండా అంటే 12 ఏళ్ల పిల్ల పాప మా పిల్ల అతనేమో 20 సంవత్సరాలు పైబడిన అతను 12 సంవత్సరాల పిల్ల అంటే నిజంగా చూస్తా పసిపిల్ల. సో సకాలంలో అది చేయగలిగాం. అట్లా ఒక్కొక్కసారి రాత్రి 12 గంటలకు దుర్గగుడిలో పెళ్ళండి అని చెప్పేసి 10 గంటలకు మాకు ఫోన్ కాల్స్ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది మాకు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ వారి సహాయంతో అలాంటి మ్యారేజెస్ కూడా 12 గంటలకు అన్నారు తీరా మేము 11 గంటల నుంచి వెళ్తే 12 గంటలకు కాకుండా 2 గంటలకు వచ్చారు అనమాట మ్యారేజ్ చేసుకోవడానికి అంటే మేము వెళ్ళిపోతామని. కానీ ఇక్కడ పోలీసులు మఫ్టీలో ఉండి కూడా మా సిబ్బంది కూడా అక్కడే ఉండటం వలన ఆ మ్యారేజ్ని మేము నిలుపుదల. సో ఇలా దృష్టికి ఏదైనా వస్తే కనుక అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితం మీద అవుతుంది వాళ్ళకి కౌన్సిల్ చేసి అమ్మ మీరు తర్వాత చేసుకుందరు కానీ ఒకవేళ ఆ పిల్లకి ఏదైనా చదువు కానీ లేకపోతే వొకేషనల్ ట్రైనింగ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి డ్రాప్అవుట్ అయిన పిల్లలు అయితే మా ప్రాంగణంలో వాటిల్లో కానీ చేర్పించి అక్కడ శిక్షణ ఇవ్వటం ఇలాంటివి అంటే ఊరికే మ్యారేజ్ స్టాప్ చేయటమే కాకుండా ఫర్దర్ ఏమైనా వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఆ పిల్లకి ఏదైనా ట్రైనింగ్స్ ఏదైనా చూపించగలమా ఉపాధి చూపించగలమా ఈ విషయాల మీద కూడా మేము దృష్టి కేంద్రీకరిస్తున్నామండి.
1: ఇప్పుడు మనకి యుక్త వయసులో ఉండే ఆడపిల్లలు ఈ పల్లెటూళ్ళల్లో కానీ లేకపోతే వాడల్లోనూ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఈ పిల్లలకి బయటికి పై చదువు చదివించే స్తోమత లేదు, వీళ్ళు ఇంటి దగ్గర కూర్చుంటే ఎవరో ఒకళ్ళతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోవడం అలాంటివన్నీ చేస్తారు, చెడు స్నేహాలు పడతారు అని చెప్పేసి వాళ్ళ ప్రధానమైన ఫిర్యాదు. అయితే ఇలాంటి బాలికల అక్రమ రవాణా దాన్ని అరికట్టడానికి మీ తరఫున ఎలాంటి చర్య తీసుకుంటున్నారు?
0: కరెక్ట్ కృష్ణకుమార్ గారు, ఇది మా దృష్టి కూడా. ఎందుకంటే నేను కూడా పల్లెటూళ్ళ నుంచి వచ్చింది. పల్లెటూళ్ళ మదర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు వెలిపించే మీరు ఆపేస్తారు నిజమే, తర్వాత మేము పనులకు వెళ్ళిపోయినప్పుడు పిల్లల్ని ఇంట్లో వదిలేస్తే ఏం ఎట్లా చేయాలి, ఇలాంటి వాటి కోసం అని చెప్పేసి ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా కిషోరి శక్తి యోజన అనే ఒక స్కీమ్ కింద ఎవరైతే కనుక డ్రాప్ అయిపోయినటువంటి పిల్లలు ఉంటారో వారికి ఏదో ఒక ఉపాధి శిక్షణలు వృత్తి విద్యలో నైపుణ్యం కల్పించడానికి కానీ ప్రతి ప్రాజెక్టుకి కొంత అమౌంట్స్ అని సపోజ్ 1 లక్ష రూపాయలు 70,000 అట్లా ఒక అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ కూడా. అంతేకాకుండా వాళ్ళకి శిక్షణల నిమిత్తం కూడా అంటే ఒక గ్రూప్ లాగా చేసేసి వాళ్ళకి ఎలాంటి విషయాల మీద అంటే ఎర్లీ మ్యారేజ్ చేసుకుంటే ఏమవుతుంది, అదేవిధంగా మెన్స్ట్రువల్ పీరియడ్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానివ్వండి, లేకపోతే పోషకాహారం ఆ వయసులో, అదేవిధంగా మ్యారేజ్ తర్వాత ఎలా బిహేవ్ చేయాలి, ఒకవేళ తల్లి అయితే ఎలాంటి జాగ్రత్తలు ఆహారం విషయంలో కానీ పోషకాల విషయంలో కానీ ఇలాంటి విషయాల మీద శిక్షణ అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాం. అయితే ఈ యొక్క అమౌంట్ కిషోర శక్తి యోజనకి ఇచ్చినటువంటి అమౌంట్ నుంచి ప్రాంగణంలో కానివ్వండి లేకపోతే కనుక బయట ఎక్కడైనా కొన్ని చోట్ల ఏమవుతుందంటే ప్రస్తుతం తల్లిదండ్రులు అమ్మ మేము అంత దూరం పంపించలేము, నిమ్మకూరులో మనకి ప్రాంగణం ఉంది అక్కడైతే కనుక అకామిడేషన్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మనము ఒక సేఫ్టీ సెక్యూరిటీ ప్లేస్ లో మనము ట్రైనింగ్ ఇవ్వడానికి శిక్షణ ఇవ్వడానికి అవుతుంది. అయితే కొంతమంది ఇప్పుడు ఏమవుతున్నారంటే మేము పంపించము అంతవరకు రాము లేకపోతే వెళ్ళిన తర్వాత మేము ఇన్ని రోజులు ఉండలేకపోతున్నాం పేరెంట్స్ అని చెప్పేసి వెళ్ళిపోవడం, అలాంటి వాళ్ళకి కూడా అదే ప్లేస్ లో ఇప్పుడు కైకలూరు ప్రాజెక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న వాళ్ళకి కైకలూరులో ఒక శిక్షణ ఏర్పాటు చేశాము వాళ్ళకి అభిరుచిని బట్టి. అప్పుడు ఆ గర్ల్స్ గనక వేటి మీద సపోజ్ వాళ్ళకి ఫ్యాషన్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ అనుకోండి అది, లేకపోతే టైలరింగ్ ఇంట్రెస్ట్ అనుకోండి దాని మీద, లేదా బ్యూటిషియన్ ఇంట్రెస్ట్ అనుకోండి. సో డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గర్ల్స్, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు నేర్చుకోలేరు. అదేవిధంగా

0: లోకల్ గా వాళ్ళు మళ్ళీ దాని మీద ఒక రూపాయి సంపాదించుకోవాలి, ఆర్థిక స్వావలంబన అనేది అవసరం. సో కాబట్టి రేపు పొద్దున ప్రభుత్వం దీంట్లో ఇంకొక లక్ష్యం కూడా ఏంటంటే, ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు మనకి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు, దాని మీద కూడా నేను జిల్లాకి రక్షణాధికారిగా ఉన్నాం కాబట్టి గృహహింస మీద వచ్చేటువంటి కేసుల్లో మెజారిటీ కేసెస్ మనకు ఎలా వస్తున్నాయంటే, ఆర్థికంగా ఆమె డిపెండెంట్ అవటం మూలాన. సో దానివల్ల నా మగవాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు, మేము ఇంకా అయినా సరే నేను భర్తతోనే ఉంటాను చేస్తాను, ఎంత హింసించినా సరే వీళ్ళు భరిస్తాం, కనీసం వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే ఉంటున్నారు. సో ఇవన్నీ కూడా పరిగణనలో తీసుకుని ప్రభుత్వం కానీ మా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన రేపు పొద్దున శిక్షణ ఇచ్చిన తర్వాత ఈ దీని మీద వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకుంటే కనుక వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఒక ఆఫ్టర్ మ్యారేజ్ అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి మనిషికి కూడా. సో గర్ల్స్ మ్యారేజ్ అయిన తర్వాత దీని మీద వాళ్ళు ఒక సంపాదన అనేది ఉంటుంది కాబట్టి కొంతవరకు మనం ఇది ఈ విధంగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలనేది చేపట్టడం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం కూడా మన జిల్లాలో 21 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. 21 ప్రాజెక్టుల పరిధిలోనూ ఫండ్స్ నిధులు రిలీజ్ అవుతున్నాయి. దాన్ని బట్టి ఆ గర్ల్స్ ఇంట్రెస్ట్ని బట్టి కోర్సులు కూడా అనమాట, అంటే వాళ్ళు కోరుకున్న కోర్సు, ఒక కోర్సు 6 మంత్స్ ఉంటుంది ఫ్యాషన్ టెక్నాలజీ అలాంటిది, ఒక బ్యూటిషియన్ కోర్స్ అనుకోండి 3 మంత్సే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్ అండ్ టైప్ ఆఫ్ ద కోర్స్ అనమాట, దాన్ని బట్టి శిక్షణలు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం మనము ఒక 90 అబోవ్ ఇప్పటి వరకు ఇచ్చున్నాము, ఇంకా ఇవ్వవలసినటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి. సో ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా శిక్షణలు అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత కూడా వాళ్ళకి ఒకవేళ మేము ఇచ్చిన శిక్షణ మీద ఏమైనా ఉపాధి జరుగుతుందా లేదా అనేది కూడా మళ్ళా ఫర్దర్ సమీక్ష అనేది మాత్రం తప్పకుండా చేస్తుంటాం. లేకపోతే గనక అది వృధా అయిపోతుంది కదండి, ప్రభుత్వం ఏ ఆశతో పెట్టిందో ఆ లక్ష్యాన్ని మనం చేరుకోలేని వాళ్ళ మొత్తం.
1: ఇప్పుడు మరి ఈ అక్రమ రవాణాలో దొరికినటువంటి వాళ్ళకి మళ్ళా వసతి కల్పించడానికి ఎలాంటివి ఏమైనా ఏర్పాట్లు చేస్తూ ఉంటారా మీరు? వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని కుటుంబాల వాళ్ళు మళ్ళీ వాళ్ళని జారి తీసుకునే పరిస్థితిలో ఉండదు, ఎక్కడో రెడ్ లైట్ ఏరియాలో వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకి తిరిగి పునరావాసం కల్పించాలంటే మనకి వసతి గృహాలు మహిళా సంక్షేమం తరఫున ఉన్నాయా?
0: అవునండి, తప్పకుండా ప్రతి జిల్లాలో కూడా దీని గురించే సెంట్రల్ గవర్నమెంట్ మనకి స్వధార ఉజ్వల హోమ్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. మన జిల్లాలో గత సంవత్సరం 9-10 సంవత్సరంలో స్వధార హోమ్ అనేది నూజివీడులో పెట్టారు. అయితే అక్కడ ఉన్నటువంటి అప్పుడు పరిస్థితుల మూలాన హోమ్ మూతపడింది. తర్వాత మరలా మేము దాని గురించి పైకి వ్రాయటం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ట్రాఫికర్స్ అంటే ఎవరైతే ట్రాఫికింగ్ లో వాళ్ళకి మనం అక్రమ రవాణా ద్వారా వస్తారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ స్పెల్ అంతవరకు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే, మనకి ఇక్కడ ఎన్జిఓ జ్యోతి షెల్టర్ హోమ్ అని చెప్పేసి ఒకటి నడుపుతున్నారు భవానీపురంలో. అదేవిధంగా మనకి పక్కన మంగళగిరిలో, అంటే గుంటూరు జిల్లా అయినా కూడా నియర్ బై తాడేపల్లిలో, మంగళగిరి అంటే తాడేపల్లి దగ్గర పెట్టారు సిస్టర్స్, చాలా బాగుంది అది కూడా మేము చూసి రావటం జరిగింది. వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ కూడా చాలా డెడికేటెడ్ గాను, అట్మాస్ఫియర్ గాని అది కానీ ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా మనకి పరిసరాలని బట్టి కూడా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి మారుతుంది. సో అలా వాళ్ళ దగ్గర షెల్టర్ హోమ్స్ లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా కాకపోతే ఇంకేమైనా మనకు అవసరం ఉంటే కనుక రాజమండ్రిలో మనది స్టేట్ హోమ్ ఉంది డిపార్ట్మెంట్ది. సో అక్కడికి కూడా మేము వీళ్ళని ఎవరైనా సరే అలాంటి వాళ్ళు మనం షెల్టర్ ఇవ్వదలుచుకుంటే కనుక అక్కడ పంపించడం జరుగుతుందండి. తర్వాత ఎవరైతే ట్రాఫికింగ్ లో వస్తున్నారో వాళ్ళకి స్పెషల్ గా కూడా డిపార్ట్మెంట్ కొంత రిలీఫ్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 7 మెంబర్స్ మేము రిప్రజెంట్ చేసి పంపించాము, వాళ్ళకి నిన్ననే మాకు ఫ్యాక్స్ వచ్చింది, ఆ 7 మెంబర్స్ కూడా ఈచ్ క్యాండిడేట్ కూడాను ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి. ప్రస్తుతం ట్రాఫికింగ్ అక్రమ రవాణా ద్వారా మనకు వచ్చినటువంటి వాళ్ళకి డిపార్ట్మెంట్ తరఫున తీసుకునేది. అదేవిధంగా ఎక్కడైనా రేప్ విక్టిమ్స్ కానీ ఏవైనా జరిగినప్పుడు వెంటనే అక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదైందంటే కనుక వాళ్ళకి మేము కలెక్టర్ అప్రూవల్తో పైకి పంపించి ప్రతి ఒక్క వేళకి కూడాను ఆమె జరిగిన నష్టాన్ని మనం ఏం చేయలేం కానీ కొంతవరకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది డిపార్ట్మెంట్ ద్వారా, ఇప్పుడు దాన్ని గతంలో 50,000 ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలు చేశారు. అది కూడా వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది
1: కొంత ఊరటగా
0: కొంత ఊరట.
1: అలాగే ఇప్పుడు మనకి ఆడపిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి కూడా పట్టణాల్లోకి రావడం ఉండడం అలాంటిది జరుగుతుంది. అయితే వాళ్ళకి సమస్య, ప్రధానమైన సమస్య ఏంటంటే ఉండడం.
0: అవునండి,
1: ఎందుకంటే వాళ్ళు ఇల్లు తీసుకుని గది ప్రత్యేకంగా ఉండేటటువంటి వెసులుబాటు ఉండదు. వాళ్ళకి వచ్చే 3,000-4,000 సంపాదించుకుంటూ దాంట్లో ఇంటికి పంపించాలి వాళ్ళు తినాలంటే. అలాంటి పిల్లలకి ఇప్పుడు ఆడపిల్లలకి హాస్టల్స్ అనేవి తప్పనిసరి అవుతున్నాయి. మనకున్న పరిస్థితుల్లో ఇప్పుడు అన్ని ప్రభుత్వ వసతి గృహాలు లేవు. దీనికి ప్రైవేటు వసతి గృహాలు గానీ ఉన్నట్టయితే అటువంటి వాళ్ళు అనుసరించాల్సినటువంటి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా?
0: అంటే హాస్టల్స్ నాట్ ఓన్లీ వర్కింగ్ గర్ల్స్ కాదు, ఇప్పుడు మా దృష్టికి వచ్చింది దీని మీద ఇప్పుడు జిల్లా యంత్రాంగం ప్రధానంగా దృష్టి పెట్టిందండి. ఒక వర్కింగ్ ఉమెన్ కాదు, మిగతా

0: విద్యార్థులకు కూడా అంటే
1: పై
0: కొన్ని
1: చదువులు
0: పై
1: చదువుకోవడానికి వచ్చిన
0: చదువులు చదవడానికి
1: ఆడపిల్లలు.
0: వచ్చే ఆడపిల్లలు ఒక్కొక్కసారి రెసిడెన్షియల్ దాంట్లో సరిపడా వేకెన్సీలు లేవనుకోండి, అలాంటి వాళ్ళు బయట ఉండి చదువుకుంటున్నారు.
1: తగ్గదు.
0: కాంపిటీషన్ ఎక్కడ ఉంటుందో ఆ చదువుకి డిమాండ్ అనేది ఏర్పడుతుంది. గతంలో డిగ్రీ కాలేజెస్ కి వాటికి ఉండే డిమాండ్ ప్రొవిజన్ పోటీ ఎక్కడ ఉందో అక్కడ. సో ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులకి, సో వీళ్ళకి ఏంటంటే అటాచ్డ్ గా ఎప్పుడైతే గనక హాస్టల్స్ లేవో ఆ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కడో చాట ఉండాలి కాబట్టి వాళ్ళకి గతంలో పూటకూళ్ళు అలాంటివి ఉండేవనుకోండి, అది కాకపోయినా పెయిడ్ గెస్టులు గాను అట్లా ఉండేవారు. సో అట్లా కాకుండా వీళ్ళే ప్రైవేట్ గా కొన్ని హాస్టల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఉద్యోగస్తుల కోసం అని చెప్పేసి డిపార్ట్మెంట్ మనకి ఒకటి ప్రభుత్వం తరఫున వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉంది. అయితే మనం అందరికీ కూడా అందులో అకామిడేట్ చేయలేం ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే ఉద్యోగులకి అక్కడ ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయం తక్కువ, అల్పాదాయ వర్గాలకు మాత్రమే ఈ యొక్క హాస్టల్ అండి. హై శాలరీ డ్రా చేసే వాళ్ళకి మాత్రం ఇందులో కాదు, ఎందుకంటే వాళ్ళకి వచ్చేటువంటి ఇన్కమ్ తక్కువ. మనం గనక ఒక వస్తే అది ఏర్పాటు చేస్తే గనక ఆ వచ్చే అమౌంట్ తో వాళ్ళు సర్దుకోగలరు. వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేయడానికి ఒక వసతి అనేది మనం కల్పించిన వాళ్ళు అవుతాం ప్రొటెక్టెడ్ గా. సో అది ఒకటి ప్రభుత్వపు. దీంతో మంది ఇక్కడ కోర్టులు ఎదురుగా ఉన్నటువంటి వసతి గృహము ఒకటి మనం గవర్నమెంట్ దే రన్ అవుతుంది. అందులో అకామిడేషన్ మనము ఇప్పుడు ప్రస్తుతం 200 మెంబర్స్ కి అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అది కాకుండా వాస్తవ మహిళా మండలి వాళ్ళు ఒక ఉద్యోగంలో వసతి గృహం ఒకటి ప్రైవేట్ గా నడుపుతున్నారు. అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీరు అడిగిన సమాధానం కాకుండా అంటే ఉద్యోగులు కాకుండా ఈ స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి అంటే హోమ్స్ కానివ్వండి లేకపోతే గనక హాస్టల్స్ కానివ్వండి ఏవైనా సరే బిలో 18 ఇయర్స్ గర్ల్స్ బాయ్స్, బిలో 18 అంటే కనుక బోత్ బాయ్స్ గర్ల్స్ వస్తారు. తర్వాత ఉమెన్ ఏ ఏజ్ అయినా సరే అనమాట, లాస్ట్ అంటే వాళ్ళు వృద్ధులు అయినా కూడాను, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి హోమ్స్ కానివ్వండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానివ్వండి, హాస్టల్స్ ఏవైనా సరే రన్ చేస్తున్నట్లయితే గనక వాళ్ళు తప్పకుండా లైసెన్స్ తీసుకోవాలని లైసెన్సింగ్ యాక్ట్ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ జీఓఎంఎస్ నెంబర్ 30 ద్వారా లాస్ట్ ఇయర్ జూలై 2011లో ఒక జీవో రిలీజ్ చేసిందండి డిపార్ట్మెంట్. దీని ప్రకారం ఎవరైనా సరే హోమ్స్ కానివ్వండి ఆడపిల్లలకి మగపిల్లలకి 18 ఇయర్స్ వరకు మాత్రమే మనం మగపిల్లలకి బాధ్యత, తర్వాత ఆడవాళ్ళు అయితే కనుక ఏ వయసు వాళ్ళైనా సరే హోమ్స్ గానీ హాస్టల్స్ ఏవి రన్ చేస్తున్నా వాళ్ళు తప్పకుండా ఈ లైసెన్సింగ్ కి అప్లై చేసుకోవాల్సి.
1: ఎవరికి అప్లై చేయాలి వాళ్ళు?
0: డిపార్ట్మెంట్ కి అప్లై చేయాలండి,
1: విమెన్ వెల్ఫేర్
0: డిపార్ట్మెంట్ కి. అయితే డిపార్ట్మెంట్ కి వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు మరలా ఇక్కడ కన్సర్న్డ్ పీడీకి సిడిపిఓకి వాళ్ళు అడ్రస్ చేస్తారు. అంటే ఒక సిడిపిఓ పరిధిలో ఉన్న హాస్టల్స్ ఏవైనా హోమ్స్ గానీ ఉంటే ఆ సిడిపిఓ వెళ్ళి అక్కడ సరైనటువంటి వసతులు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ కూడా వెరిఫై చేసి అది సరిగ్గా ఉంటే గనక సరిగ్గా ఉందని చెప్పేసి వీళ్ళకి లైసెన్స్ ఇవ్వచ్చని ప్రపోజ్ చేసి రికమెండేషన్స్ తో పీడీకి పంపిస్తారు. ఎట్ ద సేమ్ టైము మా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒకళ్ళని ఫైర్ వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళకు కూడా తగినట్లుగా అక్కడ ఏమైనా ఫెసిలిటీ ఉన్నాయా లేదా సపోజ్ ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ఏమైనా అట్లనే పోలీస్ పరిధిలో వాళ్ళకి తగినట్లుగా ఏమైనా ప్రొటెక్షన్ అక్కడ సరిగ్గా ఉందా లేదా ఏమైనా వాళ్ళ పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలా ఎట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళని కూడా కన్సల్ట్ చేసుకుని వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుని ఈ మూడు కలిపి మనము కలెక్టర్ గారికి పెట్టుకుని కలెక్టర్ ఇస్ ద లైసెన్సింగ్ అథారిటీ అనమాట, ఆయన మాత్రమే మనకి లైసెన్స్ జిల్లాలో ఇవ్వడానికి అథారిటీ ఇచ్చారు దీని జీవో ప్రకారం. సో అది కలెక్టర్ ప్రపోజ్ చేసేది త్రూ కన్వీనర్ అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇస్ ద కన్వీనర్ ద్వారా ఇవి మనం లైసెన్సింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది అయితే ఇప్పుడు గత కొంతకాలం చూసుకుంటే విజయవాడ చుట్టుపక్కల పరిసరాల్లో కానివ్వండి ఈ లైసెన్సింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత జిల్లా యంత్రాంగం దీని మీద దృష్టి పెట్టి మన విజయవాడలోనే ఎక్కువగా ఎక్కువ హాస్టల్స్ ఉంది కూడా మనకేనండి. నెక్స్ట్ హైదరాబాద్ తర్వాత బహుశా మందే అయ్యి ఉంటుంది, ఎక్కువ ఉన్నారు కదా హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ మందే అయ్యి ఉంటుంది ఇన్ని హోమ్స్ ఇన్ని. మేము అది ఐడెంటిఫై చేసి చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. 130 పైన మేము విజయవాడ సిటీలోనే ఐడెంటిఫై చేసాం ఈ ఆడపిల్లలకి హాస్టల్స్ హోమ్స్ తక్కువ అనుకోండి ఎక్కువ హాస్టల్స్ ఇవి ఇవన్నీ కూడా ప్రైవేట్ గా రన్ అవుతున్నాయి వితౌట్ ఎనీ పర్మిషన్ గానీ లైసెన్స్ గానీ ఏమీ లేకుండా. సపోజ్ ఏదైనా ఆడపిల్లలకి ఏదైనా జరిగితే గనక అప్పుడు జిల్లా యంత్రాంగం ఏం చేస్తుందని సపోజ్ ఒక క్వశ్చనింగ్ అనేది మాత్రం రైజ్ అవుతుంది. సో అది కాకుండా మనము ఒక ప్రొటెక్షన్ అయినటువంటి మంచి వాతావరణం వాళ్ళకి కల్పించాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడాను ఫిబ్రవరి నెలలో మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దీని ప్రకారం మీరు ఇమీడియట్ గా అప్లై చేసుకోండి అని ఒక 15 డేస్ టైం ఇచ్చాము. ఇస్తే చాలా కొద్ది మంది మాత్రమే మాకు రెస్పాండ్ అయ్యారు, అందరూ రెస్పాండ్ కాలేదు. అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏమైనా కొత్త కదా మళ్ళీ వాళ్ళకి సరైన అవగాహన ఉందో లేదో అని చెప్పేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ ని పంపించి వాళ్ళకి మళ్ళీ చెప్పి మరలా వాళ్ళని అప్లై చేసుకోండి ఇమీడియట్ గా ఇట్లా ఏదైనా డౌట్ వస్తే కనుక ఆఫీస్కి వచ్చి

0: చేయమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం అంతకుముందు మాకు 19 వచ్చినవి, మేము మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయ్యి మళ్ళీ చెప్పిన తర్వాత 47 వరకు మాకు ఈ దరఖాస్తులు వచ్చినాయి. అయితే ఇంకా మాకు 83 మెంబర్స్ నుంచి ఇంకా ఏ విధమైనటువంటి స్పందన లేదు. అయితే ఇందులో ఇంకొకటి ఉందండి కృష్ణకుమార్, ఏంటంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లతో అటాచ్ అయినటువంటి వాటికి మనం లైసెన్స్ ఇవ్వక్కర్లా, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ కాలేజెస్ లేదా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి అటాచ్డ్ గా హాస్టల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని హాస్టల్స్ పెట్టుకుంటారు. కాబట్టి మనం వాళ్ళకి సెపరేట్ గా లైసెన్స్, మా పరిధిలో లేదు, మనం సెపరేట్ గా లైసెన్స్ ఇవ్వక్కర్లా. తర్వాత ఇంకొకటి, స్టేట్ లెవెల్లో ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి మన దగ్గర, నిర్మల్ హృదయ భవన్, శిశు భవన్, అట్లా సో మెనీ ఆర్గనైజేషన్స్. అట్లా ఏవైతే గనక వరల్డ్ స్టేట్ వైడ్ గా కానీ నేషన్ వైడ్ గా కానీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, వాళ్ళ ద్వారా నడిపే హోమ్స్ కానీ హాస్టల్స్ కానీ ఉంటే, వాళ్ళు స్టేట్ లెవెల్లో దే కెన్ అప్లై అట్ ద స్టేట్ లెవెల్. మన దగ్గర ప్రత్యేకంగా మనం ఇవ్వక్కర్లా, స్టేట్ లెవెల్లో తీసుకుంటే సరిపోతుంది. అవన్నీ మినహాయించేగా మనకి వచ్చింది సిటీ పరిధిలో ఉన్నవి. ఇంకా జిల్లా పరిధిలో ఉన్న వాటి మీద మళ్ళీ మళ్ళీ కాన్సన్ట్రేట్ చేశాము. సో ఈ సిటీ పరిధిలో ఉన్న 83 మెంబర్స్ కి మరలా ఇప్పుడు మొన్న మళ్ళీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరిగింది లాస్ట్ వీక్. మరలా ఇప్పుడు వాళ్ళకి రిమైండర్స్, అందరికి కూడాను మళ్ళీ రిమైండర్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 వీక్ టైం ఇస్తున్నాము. సో ఇది ఎక్కడైతే వీళ్ళు రెస్పాండ్ అవ్వనప్పుడు, నేను లాస్ట్ మంత్ ఏప్రిల్ 1st వీక్ లో కొన్ని హాస్టల్స్ కి వెళ్లి విజిట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకు అప్లై చేసుకోలేదని మా సిబ్బందిని పంపించడమే కాకుండా నేను కూడా వెళ్లి పరిశీలించి, మరి మీరు అప్లై చేసుకోకపోతే గనక సివియర్ యాక్షన్ ఉంటుంది, హాస్టల్స్ కూడా సీజ్ చేయవలసి ఉంటుంది అని చూసినప్పుడు, ఒక చిన్న అపార్ట్మెంట్స్ తీసుకుని దాంట్లో క్యాంట్ ఇమాజిన్ అనమాట, 100 మంది, 80 మంది, 90 మంది గర్ల్స్ ని, రూమ్ కి 10 మంది అట్లా కుక్అప్ చేసేసారు అనమాట. అంటే మినిమం ఫెసిలిటీస్ లేకపోవడం. తర్వాత ఇంకొకటి, ఈ లైసెన్సింగ్ యాక్ట్ లో పెట్టింది ఏంటంటే, ఎవరైతే గనక ఇన్మేట్స్ ఉంటారో, ఇన్మేట్స్ ఫోటోలన్నీ కూడా స్కాన్ చేసి నెట్ లో పెట్టవలసి ఉంటుంది అనమాట. వాళ్ళు అంటే ఎక్కడైనా ఏ పాప అయినా ఏ బాబు అయినా కానీ తప్పిపోయినట్లయితే కనుక ఇమీడియట్ గా అది స్టేట్ లెవెల్ గానీ మిగతా అదర్ స్టేట్స్ తో గానీ కంట్రీ లెవెల్లో దాన్ని అంతా కూడా ఇది చేసి పంపించి ఆ వేరే బోర్డ్స్ కనుక్కోవడానికి కానీ ఆ మిస్సింగ్ పర్సన్స్ ఆచూకీ తెలుసుకోవడానికి గాను వీలుగా ఉండేటట్లుగా ఈ దీన్ని రూపొందించడం జరిగింది. సో ఇక్కడ సరైనటువంటి ప్రతి హాస్టల్ కి ఒక సూపర్డెంట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క వెల్ఫేర్ అంతా, అంటే హాస్టల్ అంటే ఓన్లీ భోజనం ఇచ్చేదే కాదు, ఏదో పడుకోవడానికి కాస్త స్థలం ఇచ్చేసి, నా మనిషి పడుకోవడానికి ఎంత స్థలం కావాల్సిందో అంత ప్రొవైడ్ చేశాము, కాస్త టైంకి ఫుడ్ పెట్టామని కాదు. అందులో పెరిగే పిల్లలు, వాళ్ళు వాళ్ళకి ఎన్నో అవసరాలు, మానసిక శారీరక అవసరాలు ఎన్నో ఉంటాయి. అలాంటప్పుడు ఒక సూపర్డెంట్, వాళ్ళకి అన్ని సరిగ్గా ఉందా లేదా, రెగ్యులర్ గా టైం ప్రకారం జరుగుతుందా, ఒక సూపర్డెంట్ ఉండాలి. ఈ రోజు సమాజంలో ఉన్న పరిస్థితులను బట్టి తప్పకుండా ఒక కౌన్సిల్ అనేవాళ్ళు ప్రతి దగ్గర హాస్టల్స్ లో ఉండవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి సొసైటీని బట్టి ఎన్ని టెన్షన్లు ఎన్ని ఉంటాయి వాళ్ళకి. అదేవిధంగా వాచ్మెన్ ఉన్నాడా కరెక్ట్ గాను, వాళ్ళకి ఎలా ఉంది వాళ్ళ దగ్గర పరిస్థితి, ఇవన్నీ చూసుకుంటా మనం లైసెన్సింగ్ అని పెట్టినప్పుడు ఇవన్నీ కూడా దాని పరిధిలోకి వస్తాయి. కాబట్టి భద్రత మెయిన్, అదేనండి కరెక్ట్. కాబట్టి ఈ సంక్షేమం దీని మీద దృష్టి పెట్టి ఈ విధంగా చేసినప్పుడు, మరి ప్రజల నుంచి కూడా మేము అదే విధమైనటువంటి కోఆపరేషన్ ని, అంటే ఎందుకు పెట్టామో అర్థం చేసుకుని దాన్ని కోఆపరేట్ చేస్తాం. ఒక దశలో అయితే సీజ్ చేస్తామని చెప్తే వాళ్ళు పాపం విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ అనమాట, హాస్టల్స్ అమాయకంగా, మీరు చేస్తే కనుక ఎట్లా మేము ఇది ప్రొటెక్ట్ చేస్తాము దీన్ని మేము, అదని కాదమ్మా, ఇట్లాంటి పరిస్థితులు మీకు వివరించాము, ఇట్లా ఇట్లా జరుగుతుంది కదా, మీ రక్షణ కోసం ఇట్లా చేస్తున్నాము, మిమ్మల్ని వీధిలో పడేయాలని కానేం కాదు. ఒకవేళ అంత పరిస్థితి వచ్చి చేస్తే కనుక తల్లిదండ్రులకు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం, లేదా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించడం, ఇవన్నీ జరుగుతుంది, ఏమి లేకుండా కాదు. సో వాళ్ళకి కూడా అవగాహన చేసి ఈ పరిస్థితి ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పేసి వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా ఈ లైసెన్సింగ్ కి దరఖాస్తు చేసేటట్లుగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్టెడ్ లోపల అందరూ దరఖాస్తు చేసి దాన్ని ఒక పటిష్టమైన విధానాన్ని అమలు చేసి మరి సమర్థవంతంగా కృష్ణా జిల్లాలో అమలయ్యేటట్లుగా చూడాలని జిల్లా యంత్రాంగం చేస్తోంది. దానికి మరి ప్రజల నుంచి, అందరి నుంచి కూడా మేము సహకారం కోరుతున్నాం.
1: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మన ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ వేళ కొరబడుతున్నది ఏంటంటే భద్రత. వాళ్ళ సంక్షేమం కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ భద్రతను కూడా కల్పించినట్టయితే తప్ప దానికి పరిపూర్ణమైన సాఫల్యం లభించదు.
2: మీరు ఇంతవరకు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి స్వరూపారాణి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తుంది.

0: the education kosam special gold loan. Call 1-800-420-2233.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడొక తాత్కాలిక ఒప్పందం దిశగా పయనిస్తున్నాయి. ఈ ఒప్పందం కుదిరితే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇరాన్ దగ్గర ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణు ఆయుధాలు అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి. ఇక మరో కీలక అంశం హార్మో జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకాయానంపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు ఈ చర్చల్లో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశల వారీగా తగ్గించనుంది. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ డాలర్ల ఆస్తులు

పరిస్థితులపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. అయితే ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య ఓవైపు శాంతి ఒప్పందం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా మరోవైపు రెండు దేశాలు పరస్పర దాడులకు దిగుతున్నాయి. అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేశామని ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున బుషేర్ ప్రావిన్స్ లోని జామ్ ప్రాంతంలో శత్రుదేశానికి చెందిన ఓ యుద్ధ విమానాన్ని నిలువరించినట్లు ఇరాన్ తెలిపింది. ఇక అమెరికా ఇరాన్ కు చెందిన 4 డ్రోన్స్ ను హార్మోవ్ జలసంధి సమీపంలో కూల్చివేసింది. ఇవి ఆత్మరక్షణ చర్యలో భాగంగానే చేశామని అమెరికా ప్రకటించింది. అయితే బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా జరిపిన దాడులను ఇరాన్ ధృవీకరించింది. ఒక అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని తాము కూడా ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది. యుక్రెయిన్ పై రష్యా భారీ క్షిపణి డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా సోమ మంగళవారాల్లో భారీ దాడులు కొనసాగించింది. కీవ్ నగరంపై సిస్టమాటిక్ స్ట్రైక్స్ ప్రారంభిస్తామని, నగరాన్ని విడిచి వెళ్లిపోవాలని విదేశీయులకు రష్యా సూచించింది. ఈ దాడుల్లో పలువురు గాయపడగా విద్యుత్ మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. యుక్రెయిన్ మిత్ర దేశాలు రష్యా బెదిరింపులకు తలగ్గుబోమని ప్రకటించాయి. యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో నాటో రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పోలాండ్ బాల్టిక్ ప్రాంతాల్లో అమెరికా నాటో కూటమి తమ దళాలను మోహరిస్తున్నాయి. రష్యా చేస్తున్న డ్రోన్ చొరబాట్లు, గగనతల భద్రత, అణు ఆయుధ విన్యాసాలపై ఐరోపా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నాటో దేశాలు ఐరోపా భద్రతపై మరింత అప్రమత్తమయ్యాయి. మరోవైపు యుక్రెయిన్ కు స్వీడన్ 16 గ్రైపన్ యుద్ధ విమానాలను అందించేందుకు అంగీకరించింది. అమెరికా నుంచి మరిన్ని పేట్రియట్ రక్షణ వ్యవస్థలు కావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వలడిమిర్ జెలెన్స్కీ కోరారు. బెల్జియం సహా పలు యూరోపియన్ దేశాలు కీవ్ నగరంలోని విదేశీ రాయభార కార్యాలయాలపై వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో రష్యా రాయభారులను పిలిపించి నిరసన వ్యక్తం చేశాయి. ఇదే సమయంలో యునైటెడ్ కింగ్డమ్, యూకే, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక రక్షణ ఒప్పందం కుదిరింది. నాటో వెలుపల కూడా ఐరోపా భద్రత సహకారాన్ని బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఇక రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. రష్యా జరుపుతున్న భారీ దాడులు ఐరోపా భద్రతకు ముప్పుగా మారుతున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో తీవ్ర రూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. సాయుధ ఘర్షణలు, ఆహార కొరత, వైద్య సదుపాయాల లోపం ఈ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని WHO తెలిపింది. కాంగోలోని ఇటురీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న ఈ వైరస్ ఉగాండా వరకు వ్యాపించినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 240 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆఫ్రికా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఉగాండా కాంగో దేశంతో తన సరిహద్దులను మూసివేసింది. ఫిజీ ప్రభుత్వం తమ దేశ పౌరులను మధ్య ఆఫ్రికా పర్యటనలను విరమించుకోవాలని సూచించింది. దక్షిణ లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ మంగళవారం జరిపిన వైమానిక దాడుల్లో 31 మంది ప్రాణాలు కోల్పోగా 40 మంది గాయపడ్డారు. లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అనేక పట్టణాలు, గ్రామాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. దక్షిణ నగరమైన టైర్ సమీపంలో బూర్జల్ షమాలి ప్రాంతంలో జరిగిన దాడి అత్యంత ఘోరమైనదని, అక్కడ 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 16 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ ఒడేహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. రష్యా రాజధాని మాస్కోలో నిర్వహించిన తొలి అంతర్జాతీయ భద్రతా వేదికతో పాటు 14వ అంతర్జాతీయ భద్రతా అధికారుల సమావేశంలో భారత్ తరపున అజిత్ దోబాల్ పాల్గొని ప్రసంగించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో అంతర్జాతీయ వాణిజ్య రవాణా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సముద్ర రవాణాపై పెరుగుతున్న ముప్పులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ప్రస్తుతం పరిస్థితి ఎంత సున్నితంగా ఉందో చూపిస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ జలమార్గాల్లో వాణిజ్య రవాణా సురక్షితంగా, నిరంతరాయంగా కొనసాగకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. ఐక్యరాజ్యసమితి పనితీరుపై కూడా అజిత్ దోబాల్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1945లో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత భద్రతా సవాళ్లను ఎదుర్కొనే స్థాయిలో లేవని అన్నారు. అందుకే ఐక్యరాజ్యసమితిలో అత్యవసర సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, అభిప్రాయాలకు అంతర్జాతీయ వేదికల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

0: concentrated in the few hands, though few may think it to be. Emerging countries are rising, and rising with resolve and determination. They are rising in their economic capabilities, military strength, demographic strength, and a multipolar world is emerging, in which the aspirational states require and want equal participation of all the powers and countries of the global south, and it will be, and that is the only way that can ensure a very secure and stable world.
1: గాజా భూభాగంలో 70% పైగా స్వాధీనం చేసుకోవాలని సైన్యాన్ని ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హమాస్ పై ఇజ్రాయెల్ తన పట్టును బిగుస్తోందన్నారు. ప్రస్తుతం గాజా భూభాగంలో 60% తమ చేతుల్లో ఉందని, దశల వారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనీస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి

0: గాజా భూభాగంలో 60% తమ చేతుల్లో ఉందని, దశల వారీగా ముందుకు సాగుతూ 70% చేరుకోవాల్సిందిగా సైన్యానికి ఆదేశాలు జారీ చేశానని నెతన్యాహు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటోనీ అల్బనేస్ గురువారం ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడుతూ, విద్య, వాణిజ్యం, సంస్కృతి వంటి రంగాలలో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నానని యాంటోనీ అల్బనీస్ తెలిపారు. భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రముఖంగా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం ECTA ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ ఈ దశాబ్దంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందని చెప్పారు. ప్రధానమంత్రిగా తాను ఇప్పటివరకు భారత్లో 2 సార్లు పర్యటించడం తనకు లభించిన గొప్ప గౌరవాల్లో ఒకటని ఆల్బనీస్ గుర్తు చేసుకున్నారు. ఆస్ట్రేలియా సమాజానికి భారతీయ సమాజం చేసిన సేవలను, ఇరు దేశాల మధ్య సంబంధాలను వారు ఎలా బలోపేతం చేశారో యాంటోనీ అల్బనీస్ వివరిస్తూ,
1: Last time, Prime Minister Modi's visit will be made extraordinary by so many of the million-strong Indian-Australian community, the largest growing migrant community in Australia. Yeah. It's a community that has added so much through their love of this country, their spirit of generosity, and through generations of hard work and aspiration that have strengthened our economy and enhanced our society. Not least, of course, all those wonderful small businesses that have benefited from the Indian diaspora. What these great Australians have done in the process is strengthen the important links between this land that is their home and future and the land of their extraordinary heritage.
0: భారతీయులకు వారి ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా మంగళవారం జరిగింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సు మోటెగి, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ స్థిరత్వం, హార్మో జలసంధి సంక్షోభంపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్ర నిఘా, పటిష్టమైన సరఫరా గొలుసులపై కొత్త కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రకటించింది. ఈ క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, సముద్రయాన కార్యక్రమాల ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో క్వాడ్ సహకారం మరింత విస్తరించింది. క్వాడ్ కూటమి సభ్యదేశాలు ఈ శిఖరాగ్ర సమావేశం అనంతరం మొట్టమొదటి ఇండో పసిఫిక్ సముద్ర నిఘా సహకార IPMSC కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం నిఘా సహకారం, నిపుణుల మార్పిడి, టేబుల్ టాప్ వ్యాయామాల ద్వారా ప్రారంభంలో హిందూ మహాసముద్ర ప్రాంతంపై దృష్టి సారిస్తూ, ఇండో పసిఫిక్లో సముద్ర రంగ అవగాహనను, సమాచార భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 4 దేశాలు ఇండో పసిఫిక్ పార్ట్నర్షిప్ ఫర్ మ్యారిటైమ్ డొమైన్ అవేర్నెస్ IPMDA కార్యక్రమాన్ని కూడా విస్తరించాయి. ఈ ప్రాంతమంతటా రియల్ టైమ్ సముద్ర సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి ఒక సమగ్ర కామన్ ఆపరేటింగ్ పిక్చర్ను అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ 2 కార్యక్రమాలు సముద్ర భద్రతకు విశేషంగా దోహదపడతాయని మార్కో రుబియో పేర్కొంటూ,
2: We have real concrete achievables that we can announce to our respective countries and to the world. On the issue of maritime security, there are 2 big announcements. The first is the launch of the Indo-Pacific Maritime Surveillance Corporation Initiative, which is going to leverage each of our country's maritime surveillance capabilities in the Indo-Pacific to enhance information sharing. Related to that, of course, is also the expansion of the Indo-Pacific Maritime Domain Awareness Initiative, which provides and can provide near real-time commercial maritime domain awareness data countries throughout the Indo-Pacific.
0: అదే విధంగా కీలక ఖనిజాలకు సంబంధించి సమన్వయ పెట్టుబడులు, మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సహకారం ద్వారా కీలక ఖనిజాల కోసం స్థితిస్థాపకత, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను బలోపేతం చేసే లక్ష్యంతో క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్వర్క్ను కూడా ఆవిష్కరించారు. ఈ క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ప్రపంచ ఆర్థిక కార్యకలాపాలు, ఇంధన వాణిజ్యం, సముద్ర సంబంధిత వ్యాపారాలకు ఇండో పసిఫిక్ ప్రాంతం రాబోయే కాలంలో మరింత కీలకమైనదిగా మారుతుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో బాధ్యతలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా క్వాడ్ ఒక విస్తృతమైన వ్యూహాత్మక పాత్రను పోషించడానికి సిద్ధం కావాలని ఎస్ జయశంకర్ పేర్కొంటూ,
3: A free and open Indo-Pacific has many dimensions and facets. Our meeting today took stock of the progress in many of them while encouraging exploration in others. In the coming days, whether it is economic activity, energy trade or maritime commerce, the Indo-Pacific will become even more important to the world.

0: The responsibilities of the Quad will grow commensurately and we must prepare for that.
1: చైనాలోని ఓ బొగ్గు గనిలో సంభవించిన భారీ పేలుడులో 82 మంది కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. షాన్సీ ప్రావిన్స్ లోని టోంగౌజ్ గ్రూప్ కు చెందిన లీషెన్యు బొగ్గు గనిలో గత శుక్రవారం రాత్రి 7:29 ఈ పేలుడు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 247 మంది కార్మికులు భూగర్భంలో పనిచేస్తున్నారని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందాలు అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని శనివారం ఉదయం నాటికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని స్థానిక అధికారులు తెలిపారు. పాకిస్తాన్లో ఆదివారం చోటు చేసుకున్న ఉగ్రదాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెటా ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ పై భారీ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన ఆదివారం ఉదయం చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. రైలు సిగ్నల్ దాటుతున్న సమయంలో పేలుడు పదార్థాలతో నిండిన ఓ వాహనం రైలు బోగిని ఢీకొట్టడంతో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నందుకు పాకిస్తాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భారత్ హెచ్చరించింది. పాకిస్తాన్ నిరంతరాయంగా సీమాంతర ఉగ్రవాదం, హింసాత్మక తీవ్రవాదం వంటి వాటిని ప్రోత్సహిస్తూ భారత్పై దాడులకు పాల్పడుతోందని ఆరోపించింది. సీమాంతర ఉగ్రవాదం నుంచి తనను తాను రక్షించుకోవడానికి భారతదేశానికి పూర్తి హక్కు ఉందని తెలిపింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో భారత శాశ్వత రాయభారి పర్వతనేని హరీష్ వ్యాఖ్యానిస్తూ, భారత్పై పాకిస్తాన్ చేసిన నిరాధారమైన అనవసరమైన వ్యాఖ్యలపై స్పందించడం తప్పడం లేదని చెప్పారు. అనేక యుద్దాలు చేయడం, భారత్పై అకారణంగా దురాక్రమణకు పాల్పడటం, సీమాంతర ఉగ్రవాదానికి నిరంతరంగా మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత వంటి సూత్రాలను ఉల్లంఘించిందని పర్వతనేన హరీష్ తెలిపారు. వాతావరణ మార్పుల ప్రభావంతో పశ్చిమ యూరప్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్ తీర ప్రాంతాల్లో తీవ్ర వేడి కారణంగా స్థానిక బీచ్లకు భారీగా ప్రజలు వెళ్లగా, ప్రమాదకర సముద్ర అలల కారణంగా 2 మరణించారు, 30 మందికి పైగా రక్షించబడ్డారు. ఇటువంటి ఘటనలు ఐరోపా ప్రాంతంలో గత వారంలో తరచుగా జరుగుతున్నాయి. స్పెయిన్, ఇటలీ, గ్రీస్ సహా పలు దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటి నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం, ఆరోగ్య సేవలపై ఒత్తిడి పెరుగుతోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రావోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటూ మెసేజ్ చేశారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువోలు లంక అవినగడ్డ నుంచి. ముగ్గురు మనగాళ్ళు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఈ పాటను.

0: సెలబ్రేషన్ 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా హలో బ్రదర్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. సిరిసిరి మువ్వా చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు జి రాజారాం గారు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో తరువాతి పాట వినే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

రాబోయే అతిథి కార్యక్రమంలో ఇప్పుడు పాటను వినిపించమంటున్నారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు గోరింటాకు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు ఈ పాటను.

తూర్పు వెళ్లే రైలు చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

కార్యక్రమంలో తర్వాత తుమ్మల చెర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి వినిపించమంటున్న పాట అనురాగ దేవత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం గానం చేశారు.

అశోక చక్రవర్తి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానాన్ని వినిపించమంటున్నారు. అద్దంకి కామేశ్వరి, శ్రీతులసి, అమలాపురం, విశ్వేశ్వర అగ్రహారం నుంచి.

0: పల్లవి.
1: పల్లవా అల్లరా?
0: నా భక్తిని కలరిగా ఉందా బావా?
1: ఇది భక్తి కాదు, పిచ్చి.
0: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా. ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే, ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను. పాడతాను, పాడి తీరుతాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా పాటను దీపారాధన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి ఇప్పుడు గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నిర్మాత దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ప్రాపర్ లుకింగ్ ఇంటర్ అనలైజింగ్ ఇట్ ఆ కథలు ఎన్నుకోవడంలోనూ వాటిలోనూ సరిగా సెంటిమెంట్లు కూడా హెల్తీ సెంటిమెంట్ ఉంది, అన్హెల్తీ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ హ్యాండిల్ చేయటంలో చాలా డెలికేట్గా హ్యాండిల్ చేసినప్పుడే దానికి రియల్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఇట్ బికమ్స్ లిటిల్ లౌడ్ అయినప్పుడు కొంచెం మొరటుగా కనిపిస్తుంది.
2: ఏదో మీరు అన్నట్టు ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళవే చేసేసి దాన్ని ఇంకో రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, సెంటిమెంట్ అని
1: ఇంకోటి చేస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అన్ని కరాన నెట్ రిజల్ట్ ఏంటంటే డబ్బు ఎలా వస్తుంది, అది మెయిన్ థింగ్. ఆ డబ్బు రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయని ఆలోచిస్తాం. సాధ్యమైనంత వరకు సెన్సార్కు ఇటు పేపర్ వాళ్లకు వాళ్ళ చేతుల్లో పడకుండా ఎట్లాగో ఎట్లాగో తప్పించుకొని పోవడానికి వీ ట్రై టు డూ ఇట్, బికాస్ మాట్లాడితే దానికి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉంది. వీ హావ్ గాట్ టు టేక్ కేర్ ఆఫ్ ది మై ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బట్ డబ్బు ఖర్చు పెట్టలేదంటే చాలా ఖర్చు పెడుతున్నారు. న్యాచురలీ ఇంత ఖర్చు పెట్టినప్పుడు దీ కుడ్ హావ్ టేకెన్ గ్రేట్ క్లాసిక్స్, బట్ ఆ క్లాసిక్స్ వైపు వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే క్లాసిక్స్ తీస్తే డబ్బు రాదని వెళ్ళరు.
2: ఇప్పుడు కొన్ని క్లాసిక్స్ వదిలేదు, మనం అసలు అన్ని క్లాసిక్స్ ని టచ్ చేసేవన్న పొరపాటు ఉంది.
1: అట్లా టచ్ చేసామని అనుకుంటున్నారు, బట్ వాట్ ఈస్ ద క్లాసిక్ దట్ దే హావ్ టచ్ తెలియదు. మనకు తెలిసి ఏ క్లాసిక్ టచ్ చేశారు?
2: రామాయణం తీసాం, భారతం తీసాం, అన్ని తీసేసాం, జానపదాలు తీసేసాం, అసలు ఏం లేదు వర్చువల్లీ. నథింగ్ ఇస్ లెఫ్ట్ దేర్.
1: నిజం, జానపదం తీస్తారనుకోండి, జానపదంలో 90 స్టోరీస్ లో ఉండే ఇన్సిడెంట్స్ కలిపి ఒక స్టోరీగా చేసి మేము ఒక పిక్చర్ తీస్తాం. ఇంకా 90 తీసినట్టు అర్థం మాకు.
2: ఎక్స్పెరిమెంటల్ ఎందుకు మనసు వెళ్ళటం లేదు? దో ఇట్ ఇస్ ఎ లో కాస్ట్ బడ్జెట్ వన్,
1: ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ అంటూ ఏంటి. ప్రతి పిక్చర్ ఎక్స్పెరిమెంట్. లో కాస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? వెన్ వీ గెట్ న్యూ ఆర్టిస్ట్ అండ్ వెన్ వీ గెట్ సబ్జెక్ట్స్ దట్ ఈల్డ్ ఫర్ లో కాస్ట్. మీకు ఆ సబ్జెక్ట్స్ రాసే వాళ్ళే ఇప్పుడు
2: అందరి చక్కటి షార్ట్ స్టోరీస్ సింప్లెస్ట్ సబ్జెక్ట్ ఉన్నవి మిస్ అవటం లేదు.
1: మరి రన్ కా వీళ్ళు రన్ చేయలే థియేటర్. నేను తీస్తాను షార్ట్ స్టోరీ, రేపు రన్ చేయించండి థియేటర్ వాళ్ళు. అదే మా వాళ్ళకు 15,000 అడుగులోనే ఉండాలంటారు వాళ్ళు. 15,000 అడుగులో నేను షార్ట్ స్టోరీ నేను ఎలా లాగా నేను దెన్ ఐ మస్ట్ టేక్ 2 షార్ట్ స్టోరీస్ అండ్ గివ్. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ మళ్ళీ స్వదేశం

0: స్వర్గ సీమ 10,800 ఫీట్ లో తీశాను. ఆ పిక్చర్ రిలీజ్ అయింది. తమిళనాడులో యాజ్ ఇట్ ఈస్ తెలుగు పిక్చర్ రిలీజ్ చేశాను. 9 lakhs మా షేర్ కు వచ్చింది. బెంగళూరులో ఒక్క థియేటర్ లో, ఒకే ఒక థియేటర్ లో 200 days రన్ అయ్యి మీకు తెలుగుదేశంలో 11 జిల్లాల్లో ఉండేటువంటి కేంద్ర సెంటర్ థియేటర్స్ లో కలిసి వచ్చిన మొత్తం ఒక థియేటర్ లో వచ్చింది. ఆల్ ఆంధ్ర పుట్టుకెళ్ళి 3.5 lakhs వచ్చింది మాకు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, ఏ ధైర్యంతో పిక్చర్ తీయమంటారు? సేమ్ పిక్చర్, ఇట్స్ ఎ తెలుగు పిక్చర్ ప్రైమర్లీ. ఇట్ ఇస్ నాట్ డబ్డ్, ఇట్ ఇస్ నాట్ సబ్ టైటిల్. దట్ ఈస్ రిలీజ్ ఇన్ తమిళనాడు. ఐ గెట్ 9 lakhs. దట్ షోస్ దట్ అవర్ పీపుల్ పిక్చర్ రిలీజ్ చేయమని అడిగితే, లేదండి మన ఇంటర్వ్యూల కన్నా మన పిక్చర్ అవతల పిక్చర్ ఇంటర్వ్యూల్ అనేవి అయ్యేప్పటికి మన పిక్చర్ అయిపోతుంది, వాళ్ళు తీసుకోవచ్చు సార్ అంటారు. ఏం చేయాలి చెప్పండి
1: మరి? ఈజ్ ఇట్ రాంగ్ విత్ ది పీపుల్ ఆర్ ఇన్ ది ప్రొడ్యూసర్స్?
0: అది డిఫికల్ట్స్. ఎందుకంటే 10 మంది కలిసి అందరూ తక్కువ లెంగ్త్ లో తీస్తామనుకుంటే అప్పుడు వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ 20,000 అడుగులు 15,000 అడుగులు తీసి నేను ఒక్కరిని మాత్రం 8,000 అడుగులు షాక్తో తీశారంటే వాళ్ళు పూర్తి పిక్చర్ తీసిన సంతృప్తి ఉంది. వీళ్ళు బండి పెట్టుకుని వచ్చి తెల్లవారు రాత్రి వచ్చారంటే తెల్లవారుజాము వరకు వాళ్ళకు పిక్చర్ ఉండాలని ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్. సో అప్పుడు ఓ టౌన్ లో ఉంటాడు, 8 గంటల ఉంటాడు, నాకు చిన్న షార్ట్ పిక్చర్ చాలంటాడు, వీళ్ళని ప్లీజ్ చేయాలన్నా వాళ్ళని ప్లీజ్ చేయాలన్నా. అండ్ అన్ఫార్చునేట్లీ మనది వీఆర్ మోర్ అగ్రి, మనకు రూరల్ ఏరియా ఎక్కువ, మనకి టౌన్స్ తక్కువ. దానికి తగినట్లు ది టేస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు బెజార్ ఉంది, బెజార్ నిజంగా పెద్ద పట్టణం, జనసంఖ్య ఎక్కువ. ఇట్ హెస్ దట్ బట్ ఆర్ వీ టు కాల్ దిస్ ఏ గ్రేట్ బిగ్ విలేజ్ ఆర్ ఆర్ వీ టు కాల్ ఇట్ ఎ టౌన్? బికాస్ వచ్చే ఆడియన్స్ వీళ్ళు థియేటర్ దగ్గర బయట నుంచి చూస్తే ఇట్ లుక్స్ దట్ విలేజ్, విలేజ్ ఆడియన్స్ ఎక్కువ వస్తున్నారు అనిపిస్తుంది. వాళ్ళు విలేజెస్ ఎవరు వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళ టేస్ట్ అలాగే ఉంటుంది.
1: టౌన్ ఆడియన్స్ లో టేస్ట్ ఏమైనా బాగుందా? పోనీ ఉద్యోగస్తుల్లో,
0: ఉద్యోగస్తుల్లో ఉంది కానీ వాళ్ళకి డబ్బులు లేదు రావడానికి. వాళ్ళు దేర్లీ గివ్ మనీ, ఏదో ఫ్రీగా వచ్చి చూసిపోవడము, లేకపోతే వాళ్ళని ఆండ్రీగా మనం పిలవడం ఉంటుంది. వాళ్ళందరూ పిక్చర్స్ బ్యాక్టేజ్ మొదలు పెడితే నాలాంటి వాళ్ళు నేను ఇంకా చిక్కేలేదు. అండ్ వాళ్ళు డిఫికల్టీస్ కూడా నాకు తెలుసు, బికాస్ దేర్ శాలరీస్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ వెరీ లిమిటెడ్. దే కాంట్ అఫర్డ్ టు స్పెండ్.
1: ఈ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ సొమ్ములు ఖర్చు పెడుతున్నారు సినిమాలు అంటారు కదండి సార్.
0: మిడిల్ క్లాస్ పీపుల్ డైలీ వేజ్ ఎర్నర్ ఇస్ స్పెండింగ్, వీక్లీ ఆర్ డైలీ వేజ్ సంపాదిస్తారు. వాళ్ళు ఎక్కువ సినిమాలకు వస్తారు, బికాస్ దే వాంట్ ఫ్రమ్ ఎస్కేప్ సార్. సో రే ఈవినింగ్ అయితే సినిమా వెళ్తారు, అది బాగుందో బాగాలేదో అది లెక్కలేదు, అది వెళ్ళాలి, వెళ్ళి చూసి రావాలి.
2: ఫిల్మ్ లెంగ్త్ ని కట్ చేయడం సరే ఎలా ఉందనుకోండి, షార్ట్ ఫిల్మ్స్ అని రావడానికి ఏమైనా అవకాశం ఉందా?
0: వాడడానికి ఎవరు తీస్తారు? ఆర్వీస్ ఎవరు తీయాలి? గవర్నమెంట్ సచ్ హ్యూజ్ డిపార్ట్మెంట్ లైక్ యువర్ ఫిలిమ్స్ డివిజన్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఆన్ దాట్. వై నాట్ దే టేక్? దే ఆర్ కలెక్ట్ మనీ ఆల్ రైట్. వాళ్ళు సచిన డబ్బు ఇస్తాము థియేటర్ వాళ్ళు వసూలు చేస్తారు. వాళ్ళు
1: ఫిలిమ్స్ డివిజన్ పడుతున్న గర్వం రైటే, వి హావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్ అని అది
0: వాళ్ళు అంటారు. వాళ్ళకి అర్థం, వాళ్ళకి ఈజీగా ఇవి వస్తాయి అవార్డ్స్ విదేశాలకు పోతే వాళ్ళు తెచ్చుకుంటారు.
1: వాట్ ఏజ్ ఆర్ ఫిలిం డివిజన్?
0: ఐ పర్సనల్ ఫీల్ నెగటివిజం అండ్ ఆల్సో ఎ లిటిల్ ఐ మీన్ దే ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ ఎంకరేజ్మెంట్ టు రియల్ టాలెంటెడ్ క్రియేటివ్ ఆర్టిస్ట్.
1: అంటే ఎలాగా
0: కొందరు బుద్ధి మిమ్మల్ని అపాయింట్ చేస్తారు అనుకోండి, అది ప్రొడ్యూసర్ అయిపోతారు. యువర్ క్రియేటివ్ టాలెంట్ ఈజ్ ఎగ్జాస్టెడ్ ఇన్ ఎ షార్ట్ టైమ్, దే డోంట్ గెట్ అనదర్ ఫ్రెష్ టాలెంట్ మళ్ళీ తేరు. యూ కంటిన్యూ టు బి ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫర్ అదర్ 25 years, దట్ దే ఆర్ నాట్ డూయింగ్ దిస్. కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ కు కొందరిని ట్రై టు అవుట్ సైడర్స్ కూడా రమ్మని చెప్పి వాళ్ళని తీయమని చెప్పాలి.
1: ఎలా ఉండాలంటారు?
0: ఫలాంటి సబ్జెక్ట్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక ప్యానల్ సబ్జెక్ట్స్ తీసుకొని, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏవో ఒక ప్రాబ్లం పైన ఒక ప్యానల్ ఒక 2,000 feet లో తీయాలి. సో దీని వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఇండస్ట్రీలో కొంచెం మంచి పిక్చర్స్ తీస్తున్నారు, ఇంటెలిజెంట్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ చేసి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ చేయాలి అదే టీమ్ అని చెప్పి. ఇట్ మే బి ఏ కాంటాక్ట్ జాబ్, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడ అట్లా అప్రోచ్ చేయాలి. అప్రోచ్ చేయడానికి వాళ్ళు ఒక సిస్టమ్ ఉంది, ఏది ఫుటేజ్ కింద డబ్బు ఇస్తా ఉంటారు. అది దట్ ఈస్ వన్ థింగ్ విచ్ మొదటి నుంచి ఐఎమ్ అగేన్స్ట్, బికాస్ హౌ కుడ్ యూ క్యాల్కులేట్ మనీ ఆన్ ఫుటేజ్ బేసి? బట్ అదే ఒక చిన్న ఇన్సిడెంట్ అవి తీయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఫిలిం. ఇట్ హౌ కుడ్ దే సే ది ఫుటేజ్ ఇస్ ది సేమ్ ఫర్ బోత్ రేట్? సో ఆ విధంగా చేస్తే అప్పుడు కొత్త న్యూ ఐడియాస్, న్యూ పీపుల్ వస్తారు. అండ్ దెన్ యూ హావ్ గాట్ టు పే ఫర్ దెమ్. వాళ్ళని పిలిచి మీకు 2,000 ఇస్తాము, 1,000 రూపాయలు ఇస్తాము, మాకు ఒక ఫిల్మ్ తీసి పెట్టాలి అని అడుగుతారు అనుకోండి, వాళ్ళు నవ్వుతారు. బికాస్ దే ఆర్ ఇన్ ది రియల్ బిగ్ బిజినెస్, దే ఆర్ మేకింగ్ సో మచ్ ఇన్కమ్. దేర్ 2 things ఐ గాట్ టు యూస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వన్ సైడ్ అండ్ ద లిటిల్ కోక్సింగ్ ఆఫ్ ఆల్ మేనేజ్ హ్యూమన్ బీయింగ్, కొంచెం వ్యానిటీ ఉంటుంది. వాళ్ళని ట్యాకిల్ చేసి కొంచెం ఈ డబ్బు విషయాన్ని వాడు కొంచెం ఎక్కువ అడగకుండా, అట్ ది సేమ్ టైం వాడు డిసాటిస్ఫై కాకుండా నన్ను చేస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తారు.
1: అలాంటిది ఏం జరగలేదా?
0: అలాంటి ఒకసారి నన్ను విదేశీ మంత్రులు సబ్జెక్ట్ ఏమని అడిగారు నన్ను ఫిలిం డివిజన్ వాళ్ళు. నేను ఐ రోట్ టు దెమ్, వాళ్ళు అన్నారు మీరు ఫుటేజ్ బేస్లో తీయాలి, మేము ఎడిట్ చేసుకుంటాము, ఆ దానిపైన ఇస్తాం అన్నాడు. అదే నేను తీసిన తర్వాత మళ్ళీ మీరు మీకు ఎడిట్ చేస్తారని అడిగాను. తర్వాత చెప్పాను సత్యజిత్ రాయ్ హాస్ టేకన్ ది

0: రవీంద్రనాథ్ ఠాగోర్ ఆయనకి ఎంత ఇచ్చారో డబ్బు అంత డబ్బు నాకు ఇచ్చేటైతే నేను ఇస్తాను. 60,000 ఇచ్చాను ఆయన. నేను చెప్పాను 60,000 తీలే నేను విదేశ లింగ పొందుల సబ్జెక్టు, ఇంకొక 60,000 నేను మా గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకుంటాను, బికాస్ ఈజ్ నాకు చాలా ముఖ్యమైన పర్సనాలిటీ అండ్ ఇది కొంచెం కాంట్రవర్షియల్ సబ్జెక్టు. ఐ హావ్ టు డిస్కస్ విత్ సెవెరల్ పీపుల్ అండ్ ఫైనలీ ఆయన స్క్రిప్ట్ ఇవాల్వ్ చేయడానికి నాకు టైం పడుతుంది అండ్ ఐ విల్ టేక్ ఇట్ ఇన్ ఫిట్టింగ్ వే. ఓవర్ అండ్ అబౌవ్ దట్ కావాలంటే మా కంపెనీ వాహిని నుంచి కూడా డబ్బు కొంత వేసి ఐ విల్ ట్రై టు మేక్ ఏ గ్లోరియస్ సబ్జెక్ట్. యూ అగ్రీ టు దిస్? తర్వాత మళ్ళా 20,000 కంటే ఎక్కువ ఇవ్వమన్నారు. సరే ఆ 20,000 తీస్తానని చెప్పి ప్రసాద్ ఒప్పుకున్నట. అది తీసాడు, పిక్చర్ పోయింది వీళ్ళకి, అది ఎక్కడ పడిందో తెలియదు.
1: ఇప్పుడు సైడ్ అట్రాక్షన్ గా కొన్ని ఫిల్మ్స్ యాడ్ చేస్తున్నారు కదా, మా తెలుగు ఫిల్మ్స్ లో కూడా రైతోత్సవాలు మరొకటి ఇవని ఆల్ పబ్లిసిటీ కోసం అయితే ఏమిటి, వేరే కోసం అయితే. ఇప్పుడు అదే విధంగా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం
0: సెల్ఫ్ ఇంట్రెస్ట్
1: ఎందుకు
0: చేయకూడదు, ఫుల్ పిక్చర్ తీసుకో మేము 2,000 పిక్చర్ తీస్తాడు.
2: ఇప్పుడు ఈ 5 ఏళ్లలోను కన్నడ ఫిలిమ్స్ లోను కన్నడ నాటక రంగంలో వచ్చిన అప్సర్జిక్ కారణం ఏంటి? గ్రేట్
0: దానికి రైటర్స్ యూ గెట్.

0: వరల్డ్ మొదటి కావాలంటే మా కంపెనీ వాకి నుంచి కూడా డబ్బు కొంత వేసి ఐ విల్ ట్రై టు మేక్ ఏ గ్లోరియస్ సబ్జెక్ట్, యూ అగ్రీ టు దిస్? తర్వాత మళ్ళా 20,000 కంటే ఎక్కువ ఇవ్వమన్నారు. సరే ఆ 20,000 తీస్తానని చెప్పి ప్రసాద్ ఒప్పుకున్నారట. అది తీసాడు, పిక్చర్ పోయింది వీళ్ళకి, అది ఎక్కడ పడిందో తెలియదు.
1: ఇప్పుడు వీళ్ళు సైడ్ అట్రాక్షన్ గా కొన్ని ఫిల్మ్స్ యాడ్ చేస్తున్నారు కదా, మా తెలుగు ఫిల్మ్స్ లో కూడా రైతోత్సవాలు మరొకటి అని ఇవని ఆల్ పబ్లిసిటీ కోసం అయితే ఏమిటి, వేరే కోసం అయితే. ఇప్పుడు అదే విధంగా వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం
0: సెల్ఫ్ ఇంట్రెస్ట్
1: ఎందుకు
0: చేయకుండా ఎనర్జీ వేస్ట్ చేస్తే ఫుల్ పిక్చర్ తీసుకో మేము 2,000 పిక్చర్ తీస్తాడు. ఈ డజన్ టేక్ ఎ బిగ్ పిక్చర్.
2: ఇప్పుడు ఈ 5-6 ఏళ్లలోను కన్నడ ఫిలిమ్స్ లోను కన్నడ నాటక రంగంలో వచ్చిన అప్సర్జిక్ కారణం ఏంటి? గ్రేట్
0: దానికి రైటర్స్, యూ గెట్ లిటరేచర్ చూడండి. మీరు కన్నడలో ఫిక్షన్ బాగా డెవలప్ అయింది అండ్ దేర్ రైటింగ్స్ అండ్ అదర్ థింగ్స్ ఈవెన్ మళ్ళీ బాగా మన తెలుగులో రాలేదంటే వచ్చాయి, మన తెలుగులో వచ్చింది వేరే టైప్ వచ్చాయి. ఈ మీరు అన్నారా ఇంతవరకు లేడీస్ నావెల్స్ ఇవి ఎక్కువ వచ్చాయి. ఆ కన్నడలో సంహవ అదర్ ఐ ఫైండ్ దేర్ స్టిల్ దట్ నావెల్స్ అండ్ అదర్ స్టోరీ మెటీరియల్ కొంచెం ఎక్కువ వచ్చింది.
2: ఇప్పుడు ఇంగ్లీష్ కార్నర్ ఫిల్మ్స్ వాళ్ళలోనూ చూస్తూ ఉంటే జనరల్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ మ్యాన్ ఈస్ వర్కింగ్ అన్నట్టుగా కనపడతాయి వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్.
0: బట్ గిరీష్ కర్నాడ్ ఈస్ హిమ్సెల్ఫ్ ఎ గ్రేట్ డ్రామాటిస్ట్, ఈజ్ రైటర్ ఇన్ లిటరీ మ్యాన్ అండ్ ఈస్ గుడ్ యాక్టర్.
2: ఆ టీమ్ వర్క్ అది ఉందా వాళ్ళకి?
0: అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ అండ్ టీమ్ వర్క్ ఉందని కూడా. నౌ ఈస్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఇన్ ది పూనా ఇన్స్టిట్యూట్.
2: కృష్ణదాస్ గారితో మీ వామ్ మూమెంట్ ఏమన్నా చెప్పండి.
0: పీపుల్ సేవ మళ్ళీ సార్ పాట రాయించడా నీ బోల్డ్ రోజులు పెట్టింది ఎట్లా? ఆయనే కాదు, ఎనీ క్రియేటివ్ బాగా సంతృప్తిగా చేయాలంటే.
3: ఇట్ వాట్ వాస్ ది బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఫర్ యువర్ ఇన్స్పిరేషన్ ఎట్ ఆల్? ఈజ్ ఇట్ ది ఫ్రీడమ్ ఫైట్?
0: ఐ కాంట్ సే ఇట్ ఈస్ పర్హాప్స్ ది ఇన్ఫ్లుయెన్స్ ఐ హ్యాడ్. నేను ఇన్ మై ఐ హ్యాడ్ అన్ అమెచ్యూర్ అసోసియేషన్ లో వర్క్ చేయాలని చెప్పేటువంటి ఇది అమెచ్యూర్ డ్రామాలో నాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఆ సందర్భంలో నేను చిన్నప్పుడు ఆంధ్రమహిళ సభలో మెంబర్ మన కాశీనాథ నాగేశ్వర పంతులు సెక్రటరీగా వచ్చినప్పుడు అక్కడ నేను 5-6 హాఫ్టాల్ స్మాల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు లైక్ ఎడవేలు సూర్యనారాయణ, మిస్టర్ సాంగ్ నరసింహరావు, పారేపల్లి సుబ్బారావు, బెల్లారి రాఘవాచారి వీళ్ళంతా వచ్చారు, బెల్లగొండ సుబ్బారావు వీళ్ళంతా వచ్చారు. నేను సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని. వాళ్ళ చిన్న చిన్న వేషాలు కూడా వేసేవాడిని అప్పుడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి. తర్వాత నాకు ఒక గ్రేట్ అసెట్ ఏంటంటే లిటరీ ఫీల్డ్ ఉన్న వాళ్ళతో అది నాకు తెలియకుండా నాకు ఒక విధమైనటువంటి ఒక పరిచయం వచ్చింది. దూర్ రామరెడ్డి, లేట్ దూర్ రామరెడ్డి, కృష్ణ శాస్త్రి, సముద్రాల దాకా వచ్చేది, మిగతా ఈ కార్టూన్ మినిస్టర్ గారు, శివస్థల్లా శివశంకర శాస్త్రి, అడవి బాపిరాజు, తాపి ధర్మారావు, నాలుగు వెంకటేశ్వరరావు, శ్రీనివాస శిరోమణి, వీళ్ళ తొందరతో ఒక విధమైన ఒక ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ వచ్చింది. అది నాకు ఒక అదృష్టం ఎక్కడ వచ్చింది, నేను లిటరీ మ్యాన్ కాదు కాబట్టి ఐ వాజ్ సైలెంట్ అబ్జర్వర్. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటుంటే వింటూ ఉండేవాడిని. ఆ వినటం వల్ల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కొంత వచ్చింది. తర్వాత శాంతినికేతన్లో చదువుకోవాలని నాకు కొంత ఐడియా ఉండి నేను ఇంటర్మీడియట్ తర్వాత అక్కడికి వెళ్ళాలనుకున్నాను. నేను అది మై పేరెంట్స్ డిడ్ నాట్ అగ్రీ, సో ఐ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ కలకత్తా సీయింగ్ దోస్ ప్లేస్ డ్రామాస్ బై శశీర్ కుమార్ బదురి, తర్వాత ఆయన అహిం చౌదరి, వీళ్ళ ప్లేస్ ఇవన్నీ చూస్తూ ఉండేవాడిని. తర్వాత ఈ శరత్ సాహిత్యం అంటే కొంచెం నాకు అభిమానం, ఆయన పుస్తకాలు చేయడం కొంచెం. దెన్ ద్విజేంద్రరావు రాయ్ ప్లేస్ నేను ఎక్కువగా చదివాను. వాటి అవిని తర్వాత శాంతినికేతనలో ఉన్నప్పుడు ఐ మేట్ సమ్ గ్రేట్ పీపుల్ దేర్. ఐ వాజ్ థింకింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి స్టూడెంట్ దేర్ బట్ మై పేరెంట్స్ డిడ్ అగ్రీ, సో నేను వచ్చి అప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇది. తర్వాత బాంబేలో మా మెటల్ అంకుల్ వచ్చి చైర్మన్ అండ్ సెక్రటరీ ఫర్ ది కాటన్ సెంట్రల్ బోర్డు, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాను. అప్పుడు బాలగంధర్వ, పట్టువర్ధన్ వాళ్ళ ప్లేస్ అవన్నీ కొన్ని చూశాను. దెన్ ఐ వెంట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ బర్మా, ఫర్ హాలిడే వెళ్ళాను. రిలాక్స్ వరకు వెళ్ళాను, ఎండో చైనా ప్రాంతీయ వరకు. అక్కడ ఈ బర్మా ఆపదాసు, చైనీస్ ఆపదాసు అవి కొన్ని చూశాను. అండ్ ఆల్ దీస్ థింగ్స్ సంహౌ అదర్ మస్ట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. నాకు తెలియకుండా ఈ ఫీల్డ్లోకి రావడానికి, టేస్ట్ ఒకటి రావడానికి, రెండవది హ్యావింగ్ సీన్ జైన్స్ ఇప్పుడు కూడా ఐ థింక్ ఆయన చైల్డ్. బికాస్ నాకు వాళ్ళని చూడకుండా ఉంటే చాలా గొప్ప అని అనుకునేవాడిని. వాళ్ళని చిన్నప్పుడు చూశాను, నాకు అది ఇంకా మెమరీ పోలేదు. ఐ స్టిల్ బిలీవ్ దట్ దిస్ సో మచ్ దట్ ఐ షుడ్ లెర్న్ ఇన్ లైఫ్. సో దీస్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ దట్ మస్ట్ హ్యావ్ గివెన్ మీ ఎన్ ఆపర్చునిటీ టు సమ్ గుడ్ వర్క్, టు ప్లీజ్ సమ్ పీపుల్.
2: What is your best work as you consider?
0: I very difficult to say. I mean, all work, I don't think my work, Phalandi best only, Japalanu,

0: But best work is it, for a true artist or an artist general, he is never satisfied with his work. But when others say that he is very good, we feel happy. And then, best one is in Turku, Tilu, Tilu, Tigal, and Gunaka.
1: Near best?
0: Near best in the Bandar. That's one subject which I personally like. Though people say Malleswari is a greater picture, but I somehow feel that I made a better picture in Bandarpa. Atarvata, I think Puja Palam is another where I did some good work.
2: Sangameshwar Sastra, are you any present in that?
0: Sangameshwar Sastra, you know.
2: It happened on Vena?
0: The our present.
2: Sangameshwar
0: Sastra, you know. You know, Achyutananda, you know. వందేవాసాధిశారు ఎక్కడ వందేమాతరం అప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం కొన్ని సభలు జరిగాయి. అప్పుడు ఆయన ద్వారవంకస్వామి నాయుడు వాళ్ళు వచ్చారు. ఈయన వీణ రికార్డ్ చేశాను, ఆయన వైలెన్ రికార్డ్ చేశాను. ఆయన వైలెన్ బిట్ మాత్రం సమ్మర్ దర్ దిస్ గాట్ ఇన్ టు మై పిక్చర్ వందే మాత్రం ఒక పర్టికులర్ ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ లో డిస్టింక్ట్ గా మీరు అది విన్నప్పుడు మాస్టర్ పీస్ లాగా ఉంటుంది.
2: ఈయన అచ్యురాయ గారు
0: వీణ బిట్ ఎక్కడో పోయింది. అది దాంట్లో నేను అవన్నీ టూ రీల్స్ నేను ఆంధ్ర గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను ఆఫ్టర్ ఇట్ వాస్ ఫార్మ్డ్. But they never cared to preserve it. Because in that reel, in those two reels, I have photographed almost all top men in Andhra, who are, some of them are no more. Okay, Radhakrishnan garu matram par chupinchanu. Endukai naaku idi chupistha unnadu. He has also partaken in that. Ledante aa roju mana friends anthe em maatladaro, ee roju em maatladutunnaro teliyadani kosam chupistaru. You miss your soul anna.
2: Sangameshwar Sastra garu
0: undevaru. But nenu not naaku తర్వాత వీణ ఇప్పుడు బాలచంద్రన్ ఒకడు ఉన్నాడు, వాడు బాబా ఇస్తాడు. తర్వాత ఐ లైక్ చిటిబాబు. చిటిబాబు ఇదే నేను పర్సనలీ ఆల్సో ఐ హావ్ ఎన్ అఫెక్షన్ ఫర్ దట్ బాయ్. ఈ ప్లేస్ వెరీ వెల్. శ్రమ ఏం లేదు కానీ ఓపిక తక్కువ ఉంది మనలో, మనిషిలో ఓపిక తక్కువ ఉంది. సంవత్సరాలు కాదు జబ్బు చేస్తుంది. ఐ వాజ్ ఆపరేటెడ్.
2: మీరు మొదట్లో సినిమాలు ప్రారంభించినప్పుడు అప్పుడు ఉండేటటువంటి ఫిలిప్ ఎలా ఉండేది కమింగ్ అవుట్ ఆఫ్ మ్యాగజైన్స్?
0: ఫిలిప్ అంటే మీరు ఐ మీన్ రివ్యూయింగ్?
2: రివ్యూయింగ్ అసలు ఒకలాగా దానికి ఎట్లాగైనా అసలు ఈ సినిమాలో ఉన్నటువంటి మంచి చెడ్డలో అది చక్కగా టు క్రియేట్ బెటర్ టేస్ట్ ఇన్ ది ఆడియన్స్ ప్రకారం వచ్చిన పేపర్లో అసలు ఉండేవి అప్పట్లో?
0: అప్పట్లో మామూలుగా ఈ పేపర్లో న్యూస్ కానివ్వండి, రివ్యూయింగ్ కానివ్వండి, అవి చేసేవాళ్ళు వాళ్ళ స్థాయే వేరు. వాళ్ళు మామూలుగా ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ముఖ్యమైతే తప్ప ఆ న్యూస్ వచ్చేది కాదు. అప్పటికి సినిమా ఇంకా అంత గ్రోత్ రాలేదు చూడండి, అప్పుడప్పుడే వస్తూ ఉండేది. ఎక్కువగా ఈ మైథాలజీ పిక్చర్స్ ఇలాంటివి వచ్చే ఆ పిక్చర్స్ మామూలు స్టేజ్ డ్రామాస్ని అడాప్ట్ చేసి పిక్చర్స్ తీస్తూ ఉండేవాళ్ళు. స్టేజ్ ప్లేస్లో కూడా అవి బాగుంటే వాటిని గురించి బాగున్నాయని కొంచెం విమర్శ కూడా దానికి విలువ ఉండేది. రిటర్న్ వర్డ్కి ఆ రోజు అది ప్రింటెడ్ వర్డ్కు చాలా వాల్యూ ఉండేది. తర్వాత దిస్ ఓవర్ గ్లామరైజేషన్ ఆఫ్ ది ఫిల్మ్ has completely, changed the values in life.
2: Glamorization of film, film artist?
0: Yes, film artist. ఎందువల్లంటే ఇప్పుడు పూర్వానికి చూడండి ఒక ఆదర్శం ఉండేది మన పిల్లలకు. ఇది నేను శ్రీరామచంద్రుడిలాగా ఉండాలి, నేను భీముడిలాగా ఉండాలి, నేను అర్జునుడిలాగా ఉండాలి, తర్వాత నేను రాణా ప్రతాప్ సింగ్ లాగా ఉండాలి, ఇట్లా ఒక హీరోస్ ఉండేవారు మనకు. ఆ ఇమాజినేషన్ ఆ విధంగా పోయేది. ఒక లెవెల్ వే ఆఫ్ గ్లామరైజేషన్ పెట్టుకుంటే బెటరు. అండ్ నిజంగా నేషనల్ హీరోస్ పెద్ద గొప్ప ఇది చేసిన వాళ్ళు వాళ్ళని వాళ్ళలాగా అవుదామని చెప్పేసి వస్తుంది. అసలు వాళ్ళు స్టార్టింగ్ ఇమాజినేషన్ తక్కువైనప్పుడు వాడు ఇంకా పైకి ఎక్కడికి పోతాడు?
3: ట్రైన్డ్ జర్నలిస్ట్ రావాలంటే చాలా స్కోప్ ఉంది దానికి.
0: ట్రైన్డ్ జర్నలిస్ట్ రావాలంటే అది మొదట రచన అనేది ఉంటుంది అనుకోండి, అది కొందరికి స్వతసిద్ధంగా వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత చెప్పదలుచుకుంది ధైర్యంగా. తర్వాత మన పర అనేటువంటి ఆ యొక్క భేదం లేకుండా చెప్పగలిగినటువంటి ఒక సాహసం కావాలి. అటువంటి సాహసం ఉండి జర్నలిస్ట్గా వచ్చినప్పుడు మీకు సాధారణంగా కొన్ని సత్ఫలితాలు రావచ్చును. కానీ ఇప్పుడు అలాంటి వాడు ఎక్కువ రోజు ఉండలేడు ఫీల్డ్లో.
4: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ నిర్మాత దర్శకులు శ్రీ బిఎన్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. శ్రీ బిఎన్ రెడ్డి గారి చిత్రాల్లోంచి కొన్ని పాటలు ఇప్పుడు విందాం.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో శ్రీ బిఎన్ రెడ్డి గారి చిత్రాల్లోంచి కొన్ని పాటలు మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. అందమైన అనుభవం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన ఆత్రేయ గీతం.

శ్రోతలకు ఒక గమనిక. మనకి బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం, అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత అభినందన చిత్రంలోని పాట.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత విందాం ఎర్ర గులాబీ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలన యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకు సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమి నాంగ్ లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి ప్రవేశించింది. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్కు అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లోని భుజ్ పరిధిలో కల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన 2 కొత్త బార్డర్ అవుట్పోస్టులను ప్రారంభించిన అనంతరం అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటించిన సందర్భంగా అమిత్ షా ఈ విషయం చెప్పారు. బీఎస్ఎఫ్ స్థాపించిన 60వ సంవత్సరంలో సరిహద్దు భద్రతకు సంబంధించిన భావనను పూర్తిగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు అమిత్ షా చెప్పారు. కేవలం సరిహద్దు భద్రత అనే సాంప్రదాయ పద్ధతి స్థానంలో ప్రాంతీయ భద్రత టెరిటోరియల్ సెక్యూరిటీ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ చతుర్భుజ భద్రత గ్రిడ్, క్వాడ్రాంగ్యులర్ సెక్యూరిటీ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఈ విధానం ద్వారా బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రత బాధ్యతలు పంచుకుంటారని ఆయన చెప్పారు. స్మార్ట్ బార్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టు కింద సరిహద్దు వెంబడి భద్రతా గ్రిడ్లను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. దీనికోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని, డ్రోన్లు, రాడార్లు, వాచ్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, భద్రతా సిబ్బంది మోహరింపు ద్వారా పటిష్టమైన భద్రతా గ్రిడ్ ఏర్పడుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. ఇది పూర్తయిన తర్వాత దేశ సరిహద్దులను ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించలేరని అమిత్ షా స్పష్టం చేశారు. అన్ని విధాలుగా చొరబాట్లకు ఆస్కారం లేని లీక్ ప్రూఫ్ భద్రతా గ్రిడ్ను స్థాపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన చెప్పారు. సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని రక్షించడానికి కీలకమని ఆయన పునరుద్ఘాటించారు. కర్ణాటకలో రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య వారసుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం 4 గంటలకు బెంగళూరులో సమావేశమవుతుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామాను గవర్నర్ తవర్చంద్ గెహ్లోట్ ఇప్పటికే ఆమోదించారు. అలాగే కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగవలసిందిగా కోరారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నూతన నాయకుడిగా డీకే శివకుమార్ అధికారికంగా ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. ఈ సీఎల్పీ సమావేశానికి

0: తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ కు చెందిన 136 మంది ఎమ్మెల్యేలను కోరారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా ఈ సమావేశానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. సీఎల్పీ తన కొత్త నాయకుడిని ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరడంతో పాటు మంత్రిమండలి ప్రమాణ స్వీకారం తేదీని కూడా ఖరారు చేస్తారు. భారత్లో 5 రోజుల పర్యటనలో భాగంగా మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ ఈరోజు బోధ్గయా చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మహాబోధి ఆలయం, చారిత్రాత్మక సుజాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థన చేశారు. అనంతరం బోధ్గయాలోని పలు మయన్మార్ బౌద్ధ మఠాలను కూడా అధ్యక్షుడు సందర్శిస్తారు. అంతకుముందు గయా విమానాశ్రయానికి చేరుకున్న అధ్యక్షుడికి బీహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా ఘనస్వాగతం పలికారు. మయన్మార్ అధ్యక్షుడితో పాటు ఉన్నతాధికారులు, బౌద్ధ ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఈ పర్యటనలో పాల్గొంటోంది. అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ పర్యటన భారత మయన్మార్ దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక, బౌద్ధ వారసత్వ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన భాగమని భావిస్తున్నారు. అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని కూడా భావిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా పోస్టులో రాష్ట్రపతి గోవా కేవలం తన సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ఆత్మీయ ఆతిథ్యానికే కాకుండా విద్యా సాంకేతికత, స్టార్టప్లు, సుస్థిర అభివృద్ధి రంగాల్లో సాధించిన విశేషమైన పురోగతికి కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని ప్రశంసించారు. ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సమగ్ర వృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతో వికసిత్ భారత్ వైపు సాగే ప్రయాణంలో గోవా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా గోవా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ గోవా తన సజీవ సంస్కృతికి, గొప్ప వారసత్వానికి, ప్రకృతి అందాలకు దయాహృదయైన ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందిందని చెప్పారు. రాష్ట ప్రగతి గుర్తింపు కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వారందరినీ గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఒక గొప్ప అవకాశమని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు. రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద చిహ్నం వద్ద త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం తన సైనిక సేవకు వీడ్కోలు పలికారు. దేశ అత్యున్నత సైనికాధికారిగా ఆయన విశిష్ట పదవీకాలం ముగింపునకు ఈ వేడుక ప్రతీకగా నిలిచింది. యుద్ద స్మారకం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించిన అనంతరం జనరల్ చౌహాన్ మాట్లాడుతూ త్రిదళాల గౌరవ వందనంతో పదవీ విరమణ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.
1: It's a matter of great honor for me to suffer and wait with the tri-services guard of honor. I thank the three services and headquarter IDS for it. With the conclusion of the guard of honor, I bid farewell to my colleagues in uniform, comrades in arms forever. I laid the wreath at the war memorial for the last time in uniform as a humble tribute to those who laid down their lives in the line of duty. This is symbolic of my transiting from uniform to a civilian life. I had a very satisfying and an excellent tenure.
0: 1981 భారత సైన్యంలో చేరిన జనరల్ చౌహాన్ 40 ఏళ్లకు పైగా దేశానికి సేవలందించారు. తన విశిష్ట సైనిక జీవితంలో అనేక కీలకమైన కమాండ్ స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్స్ ను అందుకున్నారు. జనరల్ చౌహాన్ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. దేశంలో మాతా శిశు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక రక్షణ రంగాల్లో సాధించిన వేగవంతమైన ప్రగతిని ప్రతిబింబించే డేటాతో కూడిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6వ నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. NFHS 6 సర్వేను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2023-24 కాలంలో నిర్వహించింది. దేశవ్యాప్తంగా 715 జిల్లాల్లోని 679,000 గృహాలను కవర్ చేసింది. నిన్న విడుదల చేసిన ఈ సర్వే నివేదిక ప్రకారం మన దేశంలో ఆసుపత్రి ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 2019-21లో 88.6% ఉండగా అది 2023-24 నాటికి 90.6% పెరిగినట్లు తెలుస్తోంది. గర్భిణీ స్త్రీల్లో 95.9% మంది ప్రసవ పూర్వ సంరక్షణ యాంటీనాటల్ కేర్ పొందారని, అలాగే మొదటి త్రైమాసికంలో

0: ఉంది. ఈ సంరక్షణను పొందుతున్న తల్లుల సంఖ్య 70% నుంచి 76.2% పెరిగిందని సర్వే చూపించింది. ఐపీఎల్ క్రికెట్ లో న్యూ చండీగఢ్ లో జరిగిన క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గుజరాత్ టైటన్స్ ఫైనల్లోకి దూసుకువెళ్లింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2022 ఛాంపియన్ అయిన గుజరాత్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ఫైనల్ మ్యాచ్ రేపు రాత్రి 7:30 గంటలకు అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. విశేషాలు మరొకసారి. బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు ప్రజలు, పౌర పరిపాలనా యంత్రాంగం, స్థానిక పోలీసులు, సైన్యం సమిష్టిగా భద్రతకి సంబంధించిన బాధ్యతలు పంచుకునేలాగా కొత్త విధానం రూపొందిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ హైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున ఈవేళ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు శాసనసభాపక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమంలో మీర్జా గాలిబ్ రచించిన గజల్స్ వింటారు.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు మీర్జా గాలిబ్ గారు రచించిన గజల్స్ విన్నారు. ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మాయా బజార్ చిత్రానికి పి లీలా బృందం పాడిన పింగళి గీతం.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఫిలిం గీతాల్లో చివరిగా అమెరికా అమ్మాయి చిత్రానికి పి. సుశీల పాడిన పాట విందాం.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజా దర్బారులో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి అర్జీలు ఈరోజు స్వీకరించారు. అనంతరం ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు తక్షణ ఫిర్యాదు నమోదు విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో సైబర్ నేరాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బాధితులు సహాయ కేంద్రానికి సమాచారం ఇచ్చిన వెంటనే ఫిర్యాదు నమోదు చేసి బ్యాంకులను అప్రమత్తం చేయడం ద్వారా ఖాతాల నుంచి డబ్బు బదిలీ కాకుండా చూడాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులే లక్ష్యంగా జరుగుతున్న మోసాలపై అవగాహన పెంచాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణకు రూపొందిస్తున్న కార్యాచరణను డీజీపీ ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా పవిత్రంగా నిర్వహించేందుకు రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వచ్ఛ గోదావరి, పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను నిన్న ప్రకటించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని 6 జిల్లాల్లో 262 నదీ తీర పంచాయతీలను మురుగునీటి రహితంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్రామాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అరికట్టేందుకు మ్యాజిక్ డ్రెయిన్లు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటిని ప్లాంట్లలో శుద్ది చేసి విడుదల చేయాలన్నారు. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలవకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేయాలని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వ్యర్థ జలాలు గోదావరిలో కలవకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా ప్రజలకు ఎంతో ఆర్థికంగా లబ్ది చేకూరిందని తూర్పుగోదావరి జిల్లా నరేంద్రపురం గ్రామంలో నివాసముండే శివనాగరాజు తెలియజేస్తూ,
1: మోడీ గారు ప్రధానమంత్రి అయినేటికి ప్రమాణ స్వీకారం చేసి 12 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి భారతదేశం దిశ కూడా మారాయి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలన్న సంకల్పంతో ఆయన వచ్చినట్టు మరుగుదొడ్డి నిర్మించి, అలాగే ప్రతి ఇంటికి రేషన్, ఇప్పటికి కూడా కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉచిత రేషన్ ఇస్తున్నారు. అంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్యుల బాధలు తెలుసు. ఆ బాధలు తీర్చాలని మొక్కువని దీక్షతో ఈరోజు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ

0: పథకాల్లో పీఎం కిసాన్ పథకం తనకు ఎంతో ఉపయోగపడిందని నరేంద్రపురం గ్రామానికి చెందిన రైతు విష్ణువు వివరిస్తూ,
1: ఇవాళ ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం కిసాన్ సంఘం, పీఎం కిసాన్ డబ్బులు మాకు 3 విడతలుగా పడుతున్నాయి. నేను రైతుగా చాలా ఆహ్వానించడానికి అయింది. ఇవాళ మనకి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏకగ్రీవంగా చేస్తే మేము అందరం సత్యశ్యామలం ఉంటామని మేము కోరుతున్నాము.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడలో ఆయన పాత్రికేయులతో ఈరోజు మాట్లాడారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రభుత్వం బాధ్యతగా అమలు చేస్తుందని చెప్పారు. బస్సులు మారినా స్త్రీశక్తి పథకంలో మార్పులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. 2029 నాటికి 3000 సీఎన్జీ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేస్తూ,
2: రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. కాలుష్యం నియంత్రణ ఆంధ్ర రాష్ట్రంలో రేపు రాబోయే తరానికి, రాబోయే కాలానికి టోటల్ ఫ్లీట్ అంతా, ఏపీఎస్ఆర్టీసీ ఫ్లీట్ అంతా ఈ ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయని తెలియజేసుకుంటున్నా.
0: రాజధాని అమరావతిలో ఇప్పటి వరకు 114 సంస్థలకు 1269 ఎకరాల భూములు కేటాయించినట్లు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వీటిలో 70 ప్రభుత్వ, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయని చెప్పారు. భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం దృశ్య మాధ్యమ విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: కొత్తగా ఏదైనా ఇచ్చామంటే తెలుగు కల్చర్ దానికి మాత్రం యాక్చువల్ గా అడిషనల్ ల్యాండ్ ఇచ్చాం. మిగతా అన్ని కొద్దిగా ప్లేసులు మార్చడం, అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండేది. ఈ యొక్క హోటల్స్ కి, స్కూల్స్ కి వాటికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ఎఫ్ఈ పిలవటానికి సిఆర్డీ పర్మిషన్ అడగటం జరిగింది. అయితే ఆల్రెడీ ఉన్నవి కన్స్ట్రక్షన్ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చేస్తుండే. అందువల్ల 29,000 మంది అర్హితులు సఫర్ కాకూడదని దీన్ని ముందుకు చేయడానికి నిర్ణయం.
0: పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని విజయనగరం జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా స్థానిక కణపాక వద్ద ఆయన ఈరోజు పనులను పరిశీలించారు. కాలువల్లో పూడిక తొలగించే ప్రక్రియలో ఆయన సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అంతకుముందు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లాలో చెరువుల పరిరక్షణ, మురుగునీటి కాలువల ఆధునీకరణ, ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈరోజు పార్వతీపురంలోని శివాలయం చెరువు వద్ద ఆపరేషన్ క్లీన్ స్వీప్ పనులను పరిశీలించిన ఆయన ప్రజల కోసం నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాకింగ్ ట్రాక్ను సందర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. రేపు ర్యాలీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. నిన్న జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు, రేపు రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ

0: ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ భాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేసినట్లు ఉత్తర్వుల్లో ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజాదర్బార్లో ఈరోజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. గోదావరి పుష్కరాల నాటికి రాష్ట వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వనితావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పోలీస్
2: మిస్ సీమా,
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా జీవితం శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారి కథానిక వింటారు.
9: చక్కని మెలోడీస్ వినబడుతున్నాయి లేచేటప్పటికి. బాగా నిద్రపోయి లేచానేమో, ఎక్కడ ఉన్నానో అర్థం కాలేదు. కళ్ళు నలుముకుని చుట్టూ చూస్తే అప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయమే అమ్మాయి దగ్గరికి వచ్చాననే సంగతి. ఉదయం అమ్మాయి లాసియా వాళ్ళ ఇంటికి వచ్చాను. తెల్లవారుజామున 5 గంటలకే బస్సు హైదరాబాద్ వచ్చేసింది. ముందు స్టేజ్ దగ్గరే ఫోన్ చేయటం వలన అల్లుడు కార్తీక్ బస్సు దగ్గరికి కారు తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి లేచి ఉంది. మనవరాలు, మనవడు మంచి నిద్రలో ఉన్నారు. కార్తీకు యోగక్షేమాలు అడిగి మళ్లీ ఆఫీసుకు వెళ్లాలి కదా, కాసేపు పడుకుంటానని పడుకున్నాడు. నేను బ్రష్ చేసుకుని స్నానం చేసి వచ్చేసరికి మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చి మనవల్ని నిద్రలేపింది లాస్య. కళ్ళు తెరుస్తూనే మనవరాలు కావేరి, మనవడు విహారి అమ్మా, అమ్మమ్మ వచ్చిందా అని అడుగుతున్నారు. నాన్నా, బంగారు, నేను వచ్చేసానర్రా, లేవండి. అమ్మమ్మా, అమ్మమ్మా, నా బంగారు నాయన్లు, లేవండి. అమ్మమ్మా, నాకేం తెచ్చావు? అమ్మా కావేరి, నీలిష్ట ప్రకారం అన్నీ తెచ్చానే తల్లి, లేకపోతే బతకనిస్తావా? అమ్మమ్మా, మరి నాకు? నా తండ్రే, నీకు తేకుండా ఉంటానా? అన్నీ తెచ్చాను, లేచి బ్రష్ చేసుకుని రండి ముందు. ఓకే ఓకే. అమ్మా, రైస్ కుక్కర్ పెట్టాను, వాళ్ళకి బాక్స్లోకి పులిహార కావాలట.

అమ్మమ్మే చెయ్యాలని నిన్నే చెప్పేశారు. అవునా? ఉండు, నేను చేస్తాను. ఆ బ్యాగ్లో మన ఇంట్లో నిమ్మకాయలు తెచ్చాను, ఇలా ఇవ్వు లాస్యా. అమ్మా, ఇవిగో నిమ్మకాయలు. అమ్మా, పాలకూర పప్పు చేశాను, బెండకాయ వేపుడు చేశాను, మిగతా పని చూడమ్మా, నేను పిల్లల్ని రెడీ చేస్తాను అంటూ వెళ్ళింది లాస్య. పొద్దుటిపూట అంతా హడావిడి హడావిడి. పిల్లలు స్కూళ్ళకి, అల్లుడు ఆఫీస్కి వెళ్ళాక అమ్మా అంటూ వచ్చింది లాస్య. అమ్మా, లాస్య చెప్పమ్మా, ఎలా ఉన్నారు? ఏమిటి సంగతులు? ఏమున్నాయమ్మా, బాగానే ఉన్నాం. అయినా రోజూ ఫోన్లో మాట్లాడుతుంటే ఇంక విశేషాలు ఏమీ మిగలడం లేదు. అవునమ్మా, ఫోన్ వచ్చి దూరాల్ని దగ్గర చేసేసింది. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది. అల్లుడు ఫోన్ చేసి రమ్మంటే అదే చెప్పాను, అయినా వెళ్ళలేదు. ఇక్కడికి రండి, టికెట్ బుక్ చేశాను అని చెప్పారు. అవునమ్మా, నువ్వు వెళ్ళి 4 నెలలైంది కదా, మళ్ళీ 1 నెల ఉండి, ఉండాలనిపిస్తే ఉందూగాని, వెళ్ళాలనిపిస్తే విడదూగాని, ఒక్కదానివే కదా, కాస్త చేంజ్గా ఉంటుంది. బాగానే ఉంది. అస్తమానం వస్తే బాగుంటుందా అమ్మా? బాగోకపోవడానికి ఏముంది? నా దగ్గరకు కాకపోతే ఇంకా ఎక్కడికి పెడతావు? పిల్లలు కూడా అమ్మమ్మని రమ్మను అని గొడవ చేశారు. అవును, మీ అత్తగారు మామగారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఇదిగో మళ్ళీ 20 రోజులు యాత్రకు వెళ్ళారు. బాగుంది, చక్కగా బంధువులందరూ కలిసి వెడుతున్నారు. ఇంచుమించు అన్ని దైవక్షేత్రాలు చూసేసినట్టున్నారు. ఆ, ఏదో సత్కాలక్షేపం, వెడుతూ ఉంటారు హాయిగా. అమ్మా, కాసేపు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం బయట పని ఉంది, కూరలు కూడా తీసుకురావాలి. సరే అని అమ్మాయిని పంపించి తలుపు వేసుకుని వచ్చి పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. మాకు ఒక్కగానొక్క కూతురు, గారాబం చేసిన పద్ధతిగా పెంచాం. అల్లుడికి 1 చెల్లెలు ఉంది, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, 2 పిల్లలు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. అల్లుడు చాలా మంచివాడు. మొదట వాళ్ళ అమ్మా నాన్నలతో చాలా సమస్యలు ఉండేవి. ఆ రోజుల్లో అమ్మాయికి నెల తప్పిందని చూడటానికి వెళ్ళాను. ఇంటికి తీసుకువచ్చి చనిమిడి పెట్టి పంపిద్దాం అనుకున్నాను. వంగని ఇల్లు తడబట్ట పెడుతున్న లాస్యం చూసి కంగారు పడి, అదేమిటమ్మా నువ్వు తుడుస్తున్నావు? అవసరమైతే మాప పెట్టాలి, కానీ వంగని తుడవకూడదు అని నా కూతురు మీద ఉన్న మమకారంతో అనేశాను. అక్కడే కూర్చున్న వాళ్ళ అత్తగారు గయ్యమని లేచింది. కడుపుతో ఉంటే పనిచేసుకోరా, నేను ఇంటడి చాకరీ చేసుకున్నాను, రాగానే కూతురికి విషం నూరి పోస్తున్నారు అంటూ అర్థం బద్ధం లేకుండా 1/2 గంట వాయించింది. మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పోట్లాడుతున్న వియపురాలతో, సారీ అండి, నీళ్లు పోసుకున్న పిల్ల కదా, గభాలను అనేశాను. సారీ అంటూ 15 నిమిషాలు బతిమాలతేగాని ఆవిడ కూలవ్వలేదు. తర్వాత అమ్మాయిని తీసుకువెడతాను, చనువుడి పెట్టి పంపిస్తాను వదినగారు అని అడిగితే ససేమిరా నే పంపను అని పంపలేదు. ఏమి చెయ్యలేక అమ్మాయి అక్కడ ఉదయం నుంచి పని మొత్తం చేయటం చూస్తూ తొలిచూలు పిల్ల ఏమీ తింటం లేదని బాధపడుతూనే గుడ్ల నీరు కుక్కుని ఇంటిదారి పట్టాను. 15 రోజులకి అల్లుడు ఫోన్ చేసి అమ్మాయికి బాగాలేదు రమ్మంటే మళ్ళీ పరుగులు ఉరకల మీద పెడితే అప్పటికే అభాషణ అయిపోయింది. డాక్టరు బాగా రెస్ట్ కావాలని చెప్పారు. అయినా పంపను అని హఠం చేస్తున్న వియపురాలని చూస్తే ఒళ్ళు మండిపోయింది. ఆవిడతో మాట్లాడాలనిపించలేదు. అల్లుడుగారు, అమ్మాయి చాలా నీరసంగా ఉంది, డాక్టరు రెస్ట్ కావాలంటున్నారు, నేను అమ్మాయిని తీసుకువెడతాను అని అడిగాను. ఏమిటి, నేను పంపను అని చెప్తుంటే నా ముందే నా కొడుకును అడుగుతున్నారు? నాది నా కొడుకుది ఒకటే మాట అంది వియ్యపురాలు. చూడు కార్తీక్, స్త్రీని కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, రూపేషు లక్ష్మి, క్షమయాధరిత్రి అని చెప్పారు. నాకు తెలిసి మా అమ్మాయి ఆ విధంగానే నడుచుకుంటోంది. అయితే భర్త కూడా దానికి తగినట్టుగా ఉంటే భార్యాభర్తల బంధం అవుతుంది. ఇప్పుడు మా అమ్మాయిది మాత్రం ఈ ఇంటితో నౌకరీబంధం తప్ప ఇంకేం కనిపించటం లేదు. నా గొంతులో బాధో కోపమో కాని మాటలు చాలా ర్యాష్గా వచ్చాయి. అత్తయ్యా, లాస్యం తీసుకువెళ్ళండి, తేరుకున్నాక నేను వచ్చి తీసుకువస్తాను అన్నాడు కార్తీక్. ఏమిట్రా, అత్తగారి మాటలకు తాళం వేస్తున్నావు? అమ్మా, నేను తర్వాత మీతో మాట్లాడతాను, లాస్యని అత్తయ్యని వెళ్ళనివ్వండి అని ఖచ్చితంగా చెప్పాడు. ఏమీ చెయ్యలేక రుసరుసలాడుతోంది వాళ్ళ అత్తగారు. పిల్లనిచ్చాం కదా, తగ్గే ఉండాలని నేనే మర్యాదగా వెళ్ళి వస్తాం వదినగారు.

వెళ్ళి వస్తాం అన్నయ్య గారు అని చెప్పి బయలుదేరాం. ఇంటికి వచ్చేటప్పటికి లాస్య చాలా నీరసపడిపోయింది. మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి రిపోర్ట్స్ అన్నీ చూపించాను. ఆవిడ ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ చాలా వీక్గా ఉంది. వాళ్ళు ఇచ్చిన మందులు వాడమని చెప్పి, చిన్నప్పటి నుంచి లాస్య బాగా తెలియటం వలన, మా ఫ్యామిలీతో ఆవిడకి ఉన్న అనుబంధం వలన కాసేపు కూర్చోమని లాస్యని నెమ్మదిగా మాటల్లోకి దించారు. సరే, పేషెంట్స్ ఎవరూ లేరు కదా, డాక్టర్ గారు ఏదో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అర్థమయ్యి, నేను ఇప్పుడే వస్తాను డాక్టర్ గారు, లాస్య ఇక్కడే ఉండమ్మా అని చెప్పి బయటకు వచ్చేశాను. నేను దగ్గరలోని షాప్లో కూరలు పళ్ళు కావాల్సిన సరుకులు కొనుక్కుని మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసరికి అర్ధగంట పట్టింది. అమ్మా లాస్య, వెడదామా? డాక్టర్ గారు, వస్తామండి. లాస్య లేచి, థ్యాంక్ యూ ఆంటీ ఫర్ యువర్ సజెషన్స్ అని చెప్తున్న తన మొహంలో ఏదో రిలీఫ్ కనిపించింది. అమ్మయ్యా అనుకుంటూనే ఇంటికి వచ్చాం. ఒక 15 రోజుల్లోనే బాగా తేరుకుంది లాస్య. అమ్మా, రేపు కార్తీక్ వస్తానన్నారు, నేనింక బయలుదేరుతాను అంది. సరే అమ్మా, నీ లైఫ్ జాగ్రత్తగా డీల్ చేసుకోమ్మా, ఎవరి జీవితాన్ని వాళ్లే పండించుకోవాలి. కార్తీకు చదువుకున్నవాడు, మంచివాడు, జాగ్రత్తగా ఆలోచించి జీవితాన్ని చక్కదిద్దుకోండి. స్త్రీగా తల్లిగా ఇంకొక మాట కూడా చెప్తున్నాను, మీ అత్తగారి అహంకారం అజ్ఞానమే శత్రువులు తప్ప అత్తామామలు కాదు. తల్లిదండ్రులను చివరి రోజుల్లో జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత పిల్లలదే. చిన్నప్పుడు పిల్లల అల్లరి ఆగం భరిస్తూనే ప్రేమగా వాళ్ళని సన్మార్గంలో పెట్టాలి. అలాగే పెద్దతనంలో పెద్దవారి నుంచి వచ్చే ఇబ్బందులు కూడా పిల్లలు ప్రేమతోనే సరిచేసి వాళ్ళ జీవితాలతో పాటు వీరి జీవితాలు కూడా నష్టపోకుండా చూసుకోవాలి. వెంటనే లాస్య నా ఊళ్ళో తలపెట్టుకుని పడుకుని, థ్యాంక్ యూ అమ్మా అంది. నా బంగారు తల్లి, 1000 ఏళ్ళు చల్లగా ఉండు అంటూ చెమర్చిన కళ్ళతో తలనిమిరాను. పాత జ్ఞాపకాలతో నిండిన నాకు ఎప్పుడో చిన్న కునుకు పెట్టింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమ్మాయి వచ్చినట్టుంది అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను. అమ్మా పడుకున్నావా అంటూ లాస్య లోపలికి వచ్చింది. ఆ, ఇప్పుడే లేచానమ్మా. అయిందా నీ బజార్ పని? అయిపోయిందమ్మా. అబ్బో, 1 గంట అయిందా? నేను సరుకులు కూరలు తర్వాత సర్దుతాను, రామ్మా భోజనం చేద్దాం. ఎందుకమ్మా లాస్య, నువ్వు కాళ్ళు మొహం కడుక్కుని ఫ్రెష్ అయ్యిరా, నేను ఈలోపు సర్దేస్తాను. సరే అయితే. అమ్మా అయిందా, వడ్డించేయినా? ఆ, అయిపోయిందమ్మా, భోజనం వడ్డించే. అమ్మా రోటి పచ్చడి సూపర్. సరే, కబుర్లో పెట్టి నెయ్యి వేయకు, మానేశాను కదా. ఏం పర్వాలేదు ఒక్కసారికి. సరే కానీ లాస్య, నాకు ఒక సర్ప్రైజ్ మిగిలిపోయిందమ్మా. ఏంటమ్మా అది? మీ అత్తగారు అంత మంచిగా ఎలా మారిపోయారా అని. ఆహాహా, చెప్పావుగా జీవితం మనదని. నీ వేషాలు సరే కానీ చెప్పు, ఏం జరిగింది? అయిపోయిందిగా. ఎందుకమ్మా? అయిపోయిందిలే, కానీ గుర్తు వచ్చినప్పుడల్లా ఎలా జరిగిందా అని ఆశ్చర్యంగా ఉంటుంది. కార్తీకు వాళ్ళ అమ్మగారితో మాట్లాడా? ముందు భోజనం చేయి, తర్వాత చెప్తాను. ఈసారి నువ్వు చెప్పాల్సిందే లాస్య. ఆహా అవునా, సరే చెబుతాలే. మాటల్లో అప్పుడే పెరుగు వేసేసుకుంటున్నావు, కడుపు నిండిందా లాస్య? తృప్తిగా. అమ్మ చేతి భోజనం అమృతం. చకచకా టేబుల్ సర్ది బెడ్రూంలోకి వస్తూనే, అమ్మా ఒక్క పొడి అంది. సరే కానీ చెప్పు. ఏం చెప్పను, నవ్వు కాదు, ఎన్నాళ్ళు ఈ సస్పెన్స్? చెప్పచ్చు కదా. చెప్తానమ్మా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాను. నేను, నాకు ఆరోగ్యం బాగాలేక మన ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన వారానికి మా ఆడబడుచు వచ్చింది. వాళ్ళ అత్తగారితో సమస్యగా ఉందని, అన్నయ్య గారు వాళ్ళ అమ్మగారికి సపోర్ట్ చేస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళను అని చెప్పింది. అప్పటిదాకా బాగుంది అనుకున్న కాపురంలో సమస్య ఏమిటో అర్థం కాలేదు. ముందు నాకేమీ చెప్పలేదు, వాళ్లే మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత అన్నయ్య గారు వస్తే, మా అత్తగారి నోరు తెలియందేముంది, పెద్ద గొడవైంది. అన్నయ్య గారు కార్తీక్తో చాలా చిన్న సమస్యని పెద్దచ్చేసి కాపురం దూరం చేస్తున్నారు, మీరు మీ చెల్లెలతో మాట్లాడండి అన్నారట. అప్పుడు కూర్చోబెట్టి మాట్లాడారు. మా ఆడబడుచు వాళ్ళ అత్తగారు అంతా బాగానే ఉంటుంది కానీ

0: భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకున్నా బయటకు వెళ్ళినా ఓర్వలేదుట. దాంతో గొడవలు. నేను వదినతో నిదానంగా మాట్లాడాను. వదినా, మీ అత్తగారికి చిన్నతనంలోనే భర్త పోయారు కదా, ఒక్కడే కొడుకు అవటానా? కొడుకు కోళ్ళకి దగ్గర అవుతున్నాడు అనుకోకుండా తనకి దూరం అవుతున్నాడని అపోహలో ఉన్నారేమో. కొంచెం నిదానంగా ఓర్పుగా మాట్లాడి చూడండి అని చెప్పాను. నా మాటలకి మా అత్తగారు, నీ సలహా అక్కర్లేదు, నా కూతురికి ఆవిడని చూడాల్సిన అవసరం లేదు, ఆవిడని ఓల్డ్ హౌస్ హోంలో పడేస్తేనే కాపురాని పంపిస్తాను అని ఖరాఖండిగా చెప్పేసింది. కానీ స్వతహాగా మా ఆడబడుచు అన్నయ్య గారు నెమ్మదస్తులవటానా ఇద్దరూ మాట్లాడుకుని కొంచెం స్థిమితపడ్డారు. ఈలోపుగా వాళ్ళ అత్తగారు కూడా కోడల్ని ఓర్వలేకపోయినా కొడుకు కోడలు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోయారు. దాంతో మా ఆడబడుచు మార్గం సుగమం అయింది. ఆవిడ సంతోషంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. అంతా మంచిగా జరిగినా మా అత్తగారికి నచ్చలేదు. అసలే కోతి, ఆ పైన నిప్పులు తొక్కింది అన్నట్టు ఆవిడ కోపం అంతా నా మీద చూపించటం మొదలుపెట్టింది. ఆవిడ కూతుర్ని నేనే పంపేశాను అని రోజు గొడవ మొదలైంది. అప్పుడే నీ మాటలు, డాక్టర్ ఆంటీ మాటలు గుర్తు తెచ్చుకుని ఇంకా ఓర్పుగా ఉంటే చేతకాంతనం అవుతుందని ఒకరోజు ఆవిడ దండకం మొదలుపెట్టగానే నేను కూడా గట్టిగా మాట్లాడాను. కోడల్ని అంత చక్కగా చూస్తూ ఏదో ఒక మానసికమైన భయంతో కోడల్ని ఒక మాట అన్నందుకే మళ్ళీ మంచిగా మారి కోడలు కావాలి అనుకున్నా సరే ఆ అత్తగారిని ఓల్డేజ్ హోమ్కు పంపాలి అనుకుంటే పెళ్ళైనప్పటి నుంచి కాల్చుకు తింటున్న మీరు ఎక్కడ ఉండాలి అని అడిగాను. దాంతో ఆవిడ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఏమిటే వాగుతున్నావు, నోరు తెరిస్తే పుట్టింటి గెంటేస్తాను అని అరిచారు. నేను కూడా తగ్గకుండా, సరే ఇంతవరకు వచ్చాక మీకు మర్యాద ఏముంది, నేను పెళ్లి చేసుకుని వచ్చింది కాపురం చేయడానికి తప్ప వెళ్ళిపోవటానికి కాదు, వెళ్ళవలసి వస్తే మీరే వెడతారు అని ఖచ్చితంగా చెప్పాను. కార్తీక్ కూడా, అమ్మా రోజు గొడవేనా, నీ నోరు అదుపులో ఉండదా? నాయనమ్మతో అత్తలతో ఎప్పుడూ గొడవ పడేదాన్ని, ఇప్పుడు లాస్యతో, ఇంకా మారవా? అయినా చెల్లికి ఒక న్యాయం, లాస్యకి ఒక న్యాయమా అని అడిగేసరికి కంగుతింది. ఇంకా తన ఆటలు సాగవు అని అర్థమైంది. కానీ మనుషులు సినిమాల్లో తప్ప జీవితాల్లో ఒక్కరోజులో మారరు. పైగా ఎవరికీ స్వభావం కూడా పూర్తి శాతం మారటం జరగదు. ఒక 6 నెలలు ఇంట్లో కొంచెం గరం గరంగా ఉండేది. కావేరి కడుపును పడేసరికి కార్తీక్ నన్ను చాలా అపురూపంగా చూసుకునేవాడు. దాంతో గతిలేక నెమ్మదిగా తన రూటు మార్చుకుంది మా అత్తగారు. అది సంగతి. అవునా, పోనీలేమ్మా, నువ్వు బాగున్నావు, అదే నాకు 10,000. అయినా అమ్మా లాస్య, మీ అత్తగారిని మామగారిని మర్యాదగానే చూస్తున్నావు కదా. మా అమ్మ చెప్పిందిగా, మనుషుల్లో చెడ్డ మీద పోరాడాలి కానీ మనుషుల మీద కాదని. అయినా వాళ్ళని చూడటం మా విధి. ఈరోజు నేను సరిగా నా కర్తవ్యం నెరవేర్చకపోతే కార్తీక్ లాగానే విహారి కూడా నన్ను పాయింట్అవుట్ చేస్తాడు కదమ్మా. అయినా నాకు వాళ్ళంటే ద్వేషం లేదు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. అయినా ఆవిడ కూడా చాలా వరకు మారారు. పోనీలేమ్మా, మీ అత్త మామలు హాయిగా యాత్రలు చేస్తూ కొడుకు కోడలు మనవలతో సుఖంగా ఉన్నారు. అందరూ బాగుండటమే మనకు కావాల్సింది.
1: మీరింతవరకు జీవితం శ్రీమతి ఎం సుబ్బలక్ష్మి గారి కథానిక విన్నారు.
2: మిస్ సీమా,
3: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
3: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
3: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
3: ఇంత డబ్బా?
2: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
3: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి.

0: అండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బిఐ అంటుంది,
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు వింటారు.
1: కరివేపాకు, దీని ఆకులు

0: చిన్నగా ఉన్నప్పటికీ ఇది ఆరోగ్యపరంగా కానివ్వండి, అందం పరంగా కానియండి, ఎంతో మేలు చేస్తుంది. అసలు కరివేపాకు లేనిదే భారతీయ వంటకం పూర్తి కాదు అనే చెప్పాలి. కానీ కూరల్లో కరివేపాకు వచ్చినప్పుడు మాత్రం దాని కేవలం కరివేపాకే కదా అని తీసి పక్కన పెడుతుంటాము. మాటల సందర్భంలో కూడా కూరల్లో కరివేపాకులాగా తీసి పడేయకు అనే సామెత ఉపయోగిస్తూ ఉంటాము. కరివేపాకు మంచిది అని మనందరికీ తెలుసు. కానీ ఇష్టం లేకో లేదా అలవాట్లో పొరపాటో కరివేపాకును తినకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కానీ దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మటుకు చక్కగా నమిలి తినేస్తారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, పీచు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈలు సమృద్ధిగా ఉండేటటువంటి ఈ కరివేపాకు ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. జుట్టు రాలకుండా ఉండాలన్నా, చర్మం కాంతివంతంగా మెరవాలన్నా కరివేపాకును తినడం ప్రారంభించాల్సిందే. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండేటటువంటి ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒక దానితో కలిపి తీసుకుంటే రక్తహీనతను దూరంగా ఉంచుతుంది. శరీరంలో అధిక క్రొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది కాబట్టి అది శరీర బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. ఇక ఈ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మేలు చేసే కొలెస్ట్రాల్ని పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఇది జన్యుపరంగా లేదా స్థూలకాయం కారణంగా లేకపోతే మరి ఏ ఇతర కారణాల ద్వారానైనా వచ్చే మధుమేహాన్ని ఈ కరివేపాకు అదుపులో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే కొన్ని రోజులు ఉదయం పూట అందులో పరకడుపున 4 లేదా 5 లేత కరివేపాకు ఆకుల్ని నమిలి తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఈ ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిని పెరగకుండా ఈ కరివేపాకు కాపాడుతుంది. పిల్లలు ముఖ్యంగా కూరల్లో కరివేపాకు వస్తే పక్కన పెడుతూ ఉంటారు. పిల్లలే కాదండి, కొంతమంది పెద్దలు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ కరివేపాకుని పొడిలా చేసి అన్నం మొదటి ముద్దలో నెయ్యి ఈ కరివేపాకు పొడి వేసి పెడితే జీర్ణక్రియ పనితీరు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కరివేపాకును మనం చేసుకునే ప్రతి పచ్చళ్ళలో పోపులో పెట్టుకుంటాము. అలాగే పచ్చడి రుబ్బేటప్పుడు ఈ కరివేపాకును కూడా వేసి రుబ్బినట్లయితే దాని రుచి మరింత పెరుగుతుంది. ఇక సౌందర్య పరంగా చూసినట్లయితే కరివేపాకును వేసి కాచిన నూనెని తలకి కనుక మర్దన చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. అంతేకాకుండా జుట్టు తెల్లబడటం తగ్గి కురులు నల్లదనాన్ని సంతరించుకుంటాయి. ఇక ఈ కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి ఒక అరగంట అయ్యాక తలస్నానం చేసినట్లయితే జుట్టు బాగా పెరుగుతుంది. ఈ విధంగా రుచికే కాదు ఆరోగ్యానికి సౌందర్యానికి ఎంతో మేలు చేసేటటువంటి కరివేపాకుని ఏదో ఒక రూపంలో తినడం మాత్రం మర్చిపోకండి.
1: మీరింతవరకు కరివేపాకులోని ఔషధ గుణాల గురించి విశేషాలు విన్నారు.
2: కార్యక్రమంలో చివరిగా లలిత గీతం.
3: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
4: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.

ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా విందాం ఆజ్ కా అర్జున్ చిత్రానికి అల్కా యాగ్నిక్ అమిత్ కుమార్ పాడిన ఈ పాట.

करूं क्या और करूं क्या, मेरे सर पे ठंडा पानी डालो मैं चला।

0: अरे दिन तिनक दिन,
1: अरे सीटी बज गई,
0: ओ गड़बड़ हो गई।
2: టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. శ్రోతలకు ఒక గమనిక. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం, అంటే రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది. గమనిక విన్నారు. టీన్ టైంలో తర్వాత హిందీ పాట హాతీ మేరే సాతీ చిత్రానికి లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడిన ఈ పాట.

టీన్ టైంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం మైనే ప్యార్ కియా చిత్రానికి లతా మంగేష్కర్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే 0866-248-8812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వెంటనే వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరైతే మన శ్రోతలు హాయ్ హాయ్ హాయ్ అని మెసేజ్ చేసేస్తున్నారు. ఓకే అండి, మీకు కూడా హాయ్. మరి మీరు సిద్ధంగా ఉంటే యువలయ కార్యక్రమానికి ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న జాగ్రత్తగా వినండి, వీలైతే రాసుకోండి. వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఓకేనా? అన్నీ సుపరిచితమే కదా మనకి. హీట్ వేవ్స్, స్ట్రాంగ్ విండ్స్, హాట్ విండ్స్, సివియర్ గేల్స్. వడగాల్పులు, ఈదురు గాలులు, వేడి గాలులు, ప్రచండ గాలులు, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైంది కదా. మరి ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0866-248-8812 ఈ నెంబర్కి. ప్రశ్న మరోసారి, వడగాల్పులు, ఈదురు గాలులు, వేడి గాలులు, ప్రచండ గాలులు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది?

వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను అడిగాను ప్రశ్న, వడగాలుపులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని అడిగాను. అయితే మనకి ముందుగా మెసేజ్ చేసి పంపించారు, అయితే టీన్ టైంలో హిందీ పాటలు బాగున్నాయంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, రాంపురం నుంచి కట్ల సతీష్ చెప్తున్నారు. ఓకేనండి, మరి మొదటి ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. మనకి పంపించారు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, అయితే వారి పేర్లు మాత్రమే రాశారు, ఆన్సర్ అయితే రాయలేదు. తర్వాత చూద్దాం, శేషాద్రి పంపించారు నెల్లూరు నుంచి, రాసి పంపించారు కానీ రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వడగాల్పులు, ఓకేనా, వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా, ప్రశ్న అర్థమైంది కదా. మనకి పంపించారు విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఒకవేళ రైట్ అనుకుంటే ఎలాగో ఆన్సర్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే. కాకపోతే నేను ఇచ్చిన నాలుగిట్లో నుంచి కొంచెం డిఫరెంట్గా రాశారు, చూడండి కరెక్ట్గా రాసి పంపించండి విశాల గారు. నెక్స్ట్ చూద్దాం, ఎవరు రాసి పంపించారంటే భాస్కర్ని సత్యనారాయణ, అరుణ కుమారి ఒంగోలు నుంచి రాశారు, ఓకేనండి. కాకపోతే మీరు రాసింది ఇక్కడ రాంగ్ ఆన్సర్, ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, పండా లలితాదేవి రాసి పంపించారు శ్రీధర్ బాబు, వీరు నగరం మండలం నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరెవరంటే లలిత మల్లిక సత్తుపల్లి నుంచి, ఓకే, రాసి పంపించారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెక్స్ట్ చూద్దాం, పంపించారు ఎం కొండారెడ్డి, సింధవటన్ మండలం కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, శ్రీరామదాస్ వంజాచారి బ్రహ్మచారి వీరు తిప్పర్తి నల్గొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత రమేష్ దొంతి అనంతపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లేశ్వరి మార్కాపురం నుంచి రాశారు, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్.

అయితే ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్ అయింది, కొంతమంది రాసి పంపిస్తున్నారు. కొంచెం ఆలోచించండి, వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఓకేనా? వీటిలో భిన్నంగా ఉన్నది ఏది. తర్వాత మనకి పంపించారు రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేములు పరశురాములు పద్మ రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం హరి యశోద పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత అనంతపురం జిల్లా యాడకి నుంచి రంగం వెంకటస్వామి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఒకవేళ ఆన్సర్ రైట్ అనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకనో. నెక్స్ట్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ చేశారు. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ ఇక్కడ అది. నెక్స్ట్ ఇంకెవరంటే ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, స్వీటీ నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. ఇక నెక్స్ట్ ఎవరు పంపించారంటే మీరు పంపించారు కేశవరావు అత్తిల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సమీనా నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత భద్రాద్రి నుంచి రాంపూర్ నుంచి కట్ల రాజేశం సరోజిని పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి డాక్టర్ కేవి రావు తణుకు నుంచి, రాంగ్ ఆన్సర్. వీరెవరంటే మెసేజ్ డిలీట్ చేశారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి, మీకు తెలిసిన ఆన్సర్ రాసి పంపించండి, అది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను చెప్తాను. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ వీరెవరంటే మనకి పంపించారు చెబ్రోల్ రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు రాసి పంపించారు, పాట బాగుందట, హిందీ చిత్రగీతాల్లో పాటలు బాగున్నాయి అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనకి పంపించారు పెడనా జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు పంపించారు, రాంగ్ ఆన్సర్. వడగాల్పులు, ఈదురు గాలులు, వేడి గాలులు, ప్రచండ గాలులు, ఓకేనా? అర్థమైంది కదా నా ప్రశ్న మీకు, ఓకేనా? ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది అని. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరలంక నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మనకి పంపించారు అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి, గగన్ విహార్, ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మిడతల రామ్మూర్తి వరకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే సుమతి ఆత్మకూరు నంద్యాల నుంచి పంపించారు, వెరీ గుడ్ అండి, కరెక్ట్గా ఆన్సర్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్, బాగుంది మీ ఎక్స్ప్లెనేషన్ అనేది. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వర అత్తిల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, దస్తగిరి సంధ్య యాస్మిన్ వీరు కడప నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే అనుకుంటున్నాను అన్నారు, కాకపోతే మీరు అనుకున్నదే కరెక్ట్, ఓకే ఎక్స్ప్లెయిన్ చేయగలరా. తర్వాత చూద్దాం, ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరెవరంటే పాలెంపోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర లక్ష్మి వీరంతా కలిసి పంపించారు, హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి, కరెక్ట్ ఆన్సర్ రాశారు, ఓకే. తర్వాత చూద్దాం, ఇంకెవరు రాసి పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్, వెరీ గుడ్ అండి. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెల్లూరు

జిల్లా కోవర్ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరంటే దంపూర్ బలరాం రెడ్డి, శివణమ్మ వీరు ఈనమ్మడుగు నుంచి పంపించారు. రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ప్రశ్నకి మధ్యలో పాట మిస్ అయిందని అడుగుతున్నారు. సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి డిఫరెంట్గా ఉన్నది అని రాసి పంపించారు. కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. అయితే ప్రశ్నకి మధ్యలో పాట మిస్ అయిందా అంటే మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి పాట ఏమి ప్లే చేయటం లేదు. ఏమంటారు? ఓకే, నెక్స్ట్ చూద్దాం. దయదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి. మీరు రాశారు, ఓకే. కాకపోతే స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్గా ఉంది, కాకపోతే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్ అండి. అయితే మీరు ఈ ప్రశ్నలో కొంచెం డిఫరెంట్గా ఉన్నది అని అడిగాను, కాకపోతే మీరు రాసేవన్నీ కరెక్టే. ఈ ప్రశ్నలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. ఓకేనా?

కొంచెం మిస్టేక్గా ఉంది, కాకపోతే రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్ అండి. అయితే మీరు ఈ ప్రశ్నలో కొంచెం డిఫరెంట్గా ఉన్నది అని అడిగాను, కాకపోతే మీరు రాసేవన్నీ కరెక్టే, ఈ ప్రశ్నలో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. ఓకేనా? తర్వాత మనకి పంపించారు వేలవర్తి పాటి, సత్యనారాయణ, వీరు తెలంగాణ నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వీరు ఆత్మకూరు నుంచి ఆదిశేషు పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు పంపించారంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత, ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాసి పంపించారు డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ గుంటూరు నుంచి. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. మళ్ళీ శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి, ఓకే రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపురం నుంచి రాజేశం కట్ల రాజేశం సరోజని పంపించారు, రైట్ ఆన్సర్ని. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరంటే సమీనా నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రాంగ్ ఆన్సర్ మళ్ళీ. నెక్స్ట్ చూద్దాం, మహేంద్ర పంపించారు, మహేంద్ర ఎక్కడి నుంచి రాయండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఓకే రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పెడన జగనంద్రకాల నుంచి అప్పలరాజు పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు. ఫస్ట్ ఒక ఆన్సర్ రాశారు, తర్వాత ఇంకో ఆన్సర్ రాసి పంపించారు. ఏది తీసుకోమంటారు దానిలో కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించండి, మీకు తెలిసింది. ఓకేనా? తర్వాత రాశారు వీరు ఎవరంటే ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్ల నుంచి పంపించారు, ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, పాపినేని పాలన నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రాశారు, రాంగ్ ఆన్సర్ రాశారు మళ్ళీ. తర్వాత చూద్దాం, భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఎవరంటే మను నెల్లూరు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరెవరంటే పండా లలితాదేవి, వీరు బాపట్ల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సరే. ఓకే అండి, వెరీ గుడ్. అన్నిసార్లు మీరు ట్రై చేసినందుకు. తర్వాత చూద్దాం, ఫండరాజు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే మనకి నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. మీకు ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో చెప్పగలరా? తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. కాకపోతే కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్ ఆన్సర్ రాశారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాజన్న సిరిసిల్ల చీర్లవంచ నుంచి వేములు పరశురాములు పద్మ, ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. ఓకే, ట్రై చేశారు మీరు. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, ఓకే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రహ్మయ్య గారు. బాగుంది మీ చెప్పటం అనేది ఎలా ఉన్నది అనేది. తర్వాత వీరెవరంటే వీరు కూడా ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్.

బాగుంది. తర్వాత హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి రాశారు. దైడ త్రివేణి చిన్మయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు రాసి పంపించారంటే పోలేపల్లి పోలాపల్లి శ్రీనివాస్ రాజన్న సిరిసిల్లపేట నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, కాకపోతే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇక్కడ మాత్రం అది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత చూద్దాం, శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత జాప భూమేశ్వర్ భూలక్ష్మి రాశారు, వెల్లుల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, లలిత మల్లిక సత్తుపల్లి నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత భోగానందన్ వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరంటే బత్తిని రవికుమార్, వీరు శ్రీకాకుళం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు నుంచి లక్కీ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేష్ ఇప్పుడు రైట్ ఆన్సర్ చేశారు. వీరు మళ్ళీ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇప్పుడు తర్వాత చూద్దాం వీరెవరంటే ముండ్రాయ గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. పాపినేనిపాల నుంచి సూర్యనారాయణ రాశారు, కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సరే. తర్వాత ఎవరంటే మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు కృష్ణా జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కనకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సోమనాథం జనార్దన్ రావు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ రాశారు, పేరైతే రాయలేదు, ఓకేనండి. హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ్ రాశారు రైట్ ఆన్సర్. ఇంకెవరు రాసి పంపించారంటే దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం వీరెవరంటే ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇంకా మళ్ళీ మనకి పంపించారు ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్, ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న, వడగాల్పులు, ఈదురుగాలులు, వేడిగాలులు, ప్రచండ గాలులు, ఓకే, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది ఏది అంటే ఈదురుగాలులు, స్ట్రాంగ్ విండ్స్, లేకపోతే థండర్ స్టామ్స్ విండ్స్ అని. ఇవి వర్షం లేదా తుఫాన్ సమయంలో వీచే గాలు, మిగతా అవి ఎండ తీవ్రత, వేడి, ఉష్ణోగ్రతలు పెంచే గాలులు, ఓకేనండి. చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం, పెన్ను పేపర్ రెడీగా ఉంది కదా. ఏంటంటే త్వరగా రాసుకోండి, సమయం ఎక్కువగా లేదు కాబట్టి. 9 x 6 అంటే 45 అన్నారండి, 7 x 4 33, ఓకే. 9 x 6 అయితే 45, 7 x 4 అయితే 33, అయితే 6 x 4 ఎంత? ఓకేనే, ప్రశ్న ఈజీగానే ఉందా? 9 x 6 45, 7 x 4 33, అయితే 6 x 4 ఎంత అని అడుగుతున్నారు. తెలిస్తే రాసి పంపించండి, 0 8 6 6 2 4 8 8 1 2 నెంబర్కి. ఇంకా మళ్ళీ మనకి పంపిస్తున్నారు వీరు, ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరంటే వనం వెంకటేశ్వర్లు చెన్నూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. రెండో ప్రశ్నకి సమాధానం తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఇస్మాయిల్ బాయ్ జాకీర్ బాయ్ వీరు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత భాస్కర్ని సత్యనారాయణ పంపించారు, వీరు రాంగ్ ఆన్సర్ చేశారు రెండో ప్రశ్నకి ఆన్సర్. ఇంకెవరన్నా తెలిస్తే రాసి పంపించండి, త్వరగా పంపించండి మనకి. 9 x 6 = 45, 7 x 4 = 33, అయితే 6 x 4 ఎంత? ఇది ప్రశ్న, ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి. 0 8 6 6 2 4 888 12 నెంబర్కి మనకి పంపిస్తున్నారు. చూద్దాం వీరెవరంటే ఇంకా టైప్ చేస్తున్నారు, తొందరగా టైప్ చేసి పంపించండి. లలిత మల్లిక సత్పల్ నుంచి రాసి పంపించారు, కాకపోతే కొంచెంలో ఆన్సర్ తప్పింది మీకు, ట్రై చేయండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎవరు పంపించారంటే నెల్లూరు ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత ఆన్సర్ కరెక్ట్గా రాసి పంపించారు కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం వీరేరంటే అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా వీరు ఎవరంటే దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం,

రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, అయితే మీ సొంతంగా మీరే ట్రై చేయండి, లెక్క ఈజీగానే ఉన్నది కదా. ఓకే, తర్వాత చూద్దాం. మనకి పంపించారు వీరు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. సోదామణి వసుంధర ఇనుమడుగు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా మనకి పంపించండి 0866-2488812 నెంబర్కి నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. వీరు ఎవరంటే విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ట్రై చేయండి, ఈజీగానే ఉన్నది ప్రశ్న. అనంతపురం నుంచి అనురాధ పంపించారు రైట్ ఆన్సర్ని, ఇంకా చూద్దాం. తర్వాత వీరు రామకృష్ణయ్య నెల్లూరు నుంచి పంపించారు కదా ఇందాకే రైట్ ఆన్సర్ని, ఓకేనండి. తర్వాత చూద్దాం, మనకి పంపించారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, చాలామంది టైప్ చేస్తున్నారు, తొందరగా టైప్ చేసి పంపించండి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుంచి రాశారు, కాకపోతే ఏం ఆన్సర్ ఇక్కడ కనిపించడం లేదు, త్వరగా ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు రాశారంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. శ్రీ విష్ణు కైలాస్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారు. కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ భద్రాద్రి రాంపురం నుంచి రాజేశం సరోజని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మల్లేశ్వరి శాంభవి ఉప్పులూరు గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫక్రుద్దీన్ ఫైజా అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ కల్వకుర్తి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. ఓకే, 9x6 అంటే 45, 7x4 అంటే 33, 6x4 అయితే ఎంత అని అడుగుతున్నారు. ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి. ఓకేనా, ఈజీగానే ఉంది ప్రశ్న. స్వీటీ నెల్లూరు నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఎస్ రేవతి రాజశేఖర్ వీరు నెల్లూరు నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సర్. వన్నం వెంకటేశ్వర్లు రాశారు చెన్నూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సుమతి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. భోగానందన్ వెంకటేశ్వరరావు వీరు మార్టూర్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం, మీకు ఈ ప్రశ్న నచ్చలేదా? ఓకేనండి, లెక్కల ప్రశ్నే కదా. ఓకే, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు, కొంచెం రాంగ్ ఆన్సర్లో చేశారు. ఓకేనండి, ట్రై చేసినందుకు వెరీ గుడ్ నెక్స్ట్ చూద్దాం, చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరు సుభాష్ని ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత కేశారావు అత్తిల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి, కాకపోతే ఆన్సర్ పంపించలేదు మీరు, త్వరగా పంపించండి. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు కదా రైట్ ఆన్సర్ని, ఓకేనండి. ఇక తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. రాధా ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నల్గొండ చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ రాంగ్ ఆన్సర్. తర్వాత మనకు పంపించారు భాస్కర్ని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మెడతల రామ్

కాకపోతే ఎర్రకొండ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంత ఆన్సర్ అయితే రాదు, కాస్త సింపుల్ ఆన్సర్ ఏది ట్రై చేయండి. లత ఉయ్యూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరంటే సూర్యనారాయణ తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎం ప్రతాప్ వైటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే చిలుక నారాయణ అనసూయ నిజామాబాద్ నుంచి మళ్ళీ పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్ అండి. ఓకే, తర్వాత ఎవరంటే సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ రాంగ్ ఆన్సర్. ఓకేనా, శ్రీరామదాసు అంజాచారి తిప్పర్తి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఓకేనండి, తర్వాత పాలెంపోలే అళ్ళగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర లక్ష్మి ఇరంతా కలిసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత ఉప్పులూరు గ్రామం నుంచి మల్లేశ్వరి శాంభవి ట్రై చేశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ వచ్చింది మీకు. మొండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర రాంగ్ ఆన్సర్. ఇంకెవరంటే మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు, సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆత్మకూరు నుంచి ఆదిశేషు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కట్ల సతీష్ పంపించారు, రాంపురం నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. ఇక తర్వాత చూద్దాం, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు, చిలుక నారాయణ నిజామాబాద్ నుంచి. ఓకేనండి, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల ఇప్పుడు రైట్ ఆన్సర్ మళ్ళీ పంపించారు మనకి. శ్యామల మల్లేశ్వరరావు శాంభవి ఉప్పులూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సోమనాథన్ జనార్దన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత రామకృష్ణ ఎనమడుగు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మిడతల రామూర్తి ఎర్రకొండ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి పరశురాములు పద్మ, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, శ్రీరామదాసు అంజాచారి వీరు బ్రహ్మచారి తిప్పార్తి నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే మనకి పండా లలితాదేవి అయితే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని, ఓకేనండి వెరీ గుడ్. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రిత్విక్ కలవగుర్తి నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, రామకృష్ణయ్య సుభాష్ నేనమడుగు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. నేను అడిగాను ప్రశ్న, 9x6 అయితే 45, 7x4 33, 6x4 అయితే ఎంత అని అడిగాను, ఆన్సర్ అయితే 20. ఓకేనా, 9² 6² అయితే వాటిని మనం మైనస్ చేసి చేస్తే వస్తుంది ఈ ఆన్సరు. చాలామంది ట్రై చేశారు, చాలామంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్స్. అయితే మనకి చాలామంది పంపిస్తున్నారు, కాకపోతే సమయం అయితే అయిపోయింది. ఇది ఈనాటి యువలయ, రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు మరి, నమస్కారం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆయుష్మాన్ భవ, ఆవో బైఠో ఫాతిమా. ఆజ్ హమ్ బరస్తే బాదల్ కవితా పాఠ కే బారే మే జాన్ లేంగే.
2: జీ హాన్ అధ్యాపికాజీ, బతాయియే.
3: పహలే హమ్ కవి కే బారే మే జాన్ లేంగే. బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన పంత హై. వే ప్రకృతి చిత్రణ కే బేజోడ్ కవి మానే జాతే హై. ఉన్కా జన్ సన్ 1900 మే అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా. సాహిత్య లేఖన్ కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ ఔర్ చిదంబరా కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్ మిలా. ఇన్కి ప్రముఖ రచనాయే హై వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, యుగాంత్, చిదంబర ఆది. ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. అబ్ బతావో బరస్తే బాదల్ కవితా కే కవి కౌన్ హై?
2: బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన్ పంత్ హై.
3: ठीक है, अब सुनो. बरस्ते बादल कवितनु श्री सुमित्रानंदन पंत रचिंचार. वीर प्रकृति वर्णनलो साटलेनी कविगा पेरुंदार. वीर क्रीस्तु शकम 1900 अल्मोडा जिल्लालो कौसानी ग्रामंलो जन्मिंचार. वीर साहित्यानिकी साहित्य अकाडमी, सोवियट रश्या, चिदंबरा काव्यानिकी ज्ञानपीठ अवार्डुलु वच्चायि. वीण, ग्रंथि, पल्लव, ग्राम्य, चिदंबर మొదలైనవి వీరి రచనలు. వీరి క్రీస్తు శకం 1977 మరణించారు. అబ్బోలో సుమిత్రానందన పంత్ కా జన్మ కహా హువా?
2: సుమిత్రానందన్ పంత్ కా జన్మ అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా.
3: ఠీక్ కహా. అబ్ విషయ ప్రవేశ్ కే బారే మే జాన్ లేంగే. వర్ష ఋతు హమేషా సే సబ్కి ప్రియ ఋతు హై. వర్షా కే సమయ్ ప్రకృతి కి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. పేడ్ పౌధే, పశుపక్షి, మనుష్ ఔర్ యహాన్ తక్ కి ధరతీ భీ ఖుషీ సే ఝుమ్ ఉఠతీ హై. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహాన్ ప్రస్తుత్ కియా గయా హై. అబ్ బోలో సబ్కి ప్రియ ఋతు క్యా హై?
2: సబ్కి ప్రియ ఋతు వర్షా ఋతు హై.
3: ఠీక్ హై. సునో, వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతు. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది సమయంలో. చెట్లు, పశువులు, పక్షులు, మనుష్యులు, చివరికి భూమి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా ఈ సౌందర్యాన్ని కవి ఈ కవితలో వర్ణించారు. అచ్చా అబ్ బతావో బరస్తే బాదల్ కవితామే కవినే కిస్ ఋతుకి సుందరత కా వర్ణన్ కియా హై?
2: బరస్తే బాదల్ కవితామే కవినే వర్ష ఋతుకి సుందరత కా వర్ణన్ కియా హై.
3: ఠీక్ హై. అబ్ కవితామే పహలే పద్య కే బారే మే జానెంగే. झम झम झम झम मेघ बरसते हैं सावन के, चम चम चम गिरती बूंदे तरवों से चन के, चम चम बिजले चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के. अब तुम पढ़ो.
2: जी हाँ अध्यापिका जी. झम झम झम झम मेघ बरसते हैं सावन के, छम छम छम गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे घन के, थम थम दिन के तम में सपने जगते मन के.
3: बहुत अच्छा पढ़ा. अब भाव सुनो. श्रावण मास के मेघ झम झम शब्द करते हुए बरसते हैं. पानी की बूंदे छम छम शब्द करते हुए వృక్షం కే పత్తోం సే చన్కర్ ధరతీ పర్ గిర్తీ హై. బాదల్ కే హృదయ మే బిజలీ చమ్ చమ్ చమక్ రహీ హై. ఉస్ సమయ్ దిన్ భీ రాత్ జైసా లగ్తా హై. ఇస్ అంధకార్ మే మన్ కే సప్నే ధీరే ధీరే జాగ్తే హై. అంటే శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి. ఆ వర్ష బిందువులు చెట్ల ఆకులను తాకుతూ శబ్దం చేస్తూ భూమి మీద పడతాయి. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది. ఆ చీకటిలో మన మనసులలో కలలు మెల్లగా మేల్కొంటాయి. అచ్చా అబ్బోలో కిన్కే హృదయమే బిజలీ చమక్ రహీ హై?
2: बादलों के हृदय में बिजली चमक रही है।
3: ठीक है, अब दूसरे पद्य के बारे में जान लेंगे।
2: जी हाँ अध्यापिका जी, बताइए।
3: दादुर टर टर करते झिल्ली बजती झन झन, म्याव म्याव रे मोर पीऊ पीऊ चातक के गण, उड़ते सोना पालक आर दस कुसे कर क्रंदन, घुमड घुमड गिर मेघ गगन में भरते गर्जन। अब तुम पढ़ो।
2: जी हाँ अध्यापिका जी। दादुर टर टर करते झिल्ली बजती झनझन, म्यो म्यो रे मोर पीयू पीयू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन।
3: अच्छा, बहुत अच्छा पढ़ा। अब भाव सुनो। आकाश में जब काले बादल छा जाते हैं, तब दादुर टर्राते हैं, झिल्ली बजती हैं, मोर कूकते हैं, चातक खुशी से आवाज करते हैं, सोन बालक आनंद से चिल्लाते हुए उड़ते हैं, आसमान में बादल घुमड़ते हुए गर्जन करते हैं। అంటే ఆకాశంలో నల్లని మేఘాలు వ్యాపించినప్పుడు కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు అరుస్తాయి, నెమళ్ళు చకోర పక్షులు తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి, బంగారు రంగులతో మెరిసే కొంగలు ఆనందంతో అరుస్తూ ఎగురుతాయి, ఆకాశంలో మేఘాలు తిరుగుతూ గర్జిస్తాయి. అబ్బోలో బాదల్ ఛాజా అనే పర్ దాదుర్ క్యా కర్తే హే?
2: బాదల్ ఛాజా అనే పర్ దాదుర్ టర్రాతే హే.
3: ठीक है, अब तीसरा पद पढ़ेंगे।
2: जी हाँ अध्यापिका जी, बताइए।
3: रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराए झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावलितर। अच्छा, अब तुम पढ़ो।
2: रिमझिम

0: కోపుల కావలి ఇథర్.
1: అచ్చా అబ భావ సునో,
0: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
1: రిమ్ఝిమ్ బరస్తీ బూందోం కే స్వర్ హమ్సే బహుత్ సీ బాతే కహతే హ్యాం. యే స్వర్ జబ్ హమారే మన్ కో ఛూతే హ్యాం తబ్ హమారే రోమ్ కాంప్ ఉఠతే హ్యాం. శ్రావణ మాస మే వర్షా జ్యాదా హోతీ హ్యాం, తబ్ యహ్ ధారావోన్ జైసీ బరస్తీ హ్యాం. ఇసే మిట్టీ కే కణ కణ మే కోమల్ అంకుర్ ఫుట్తే హ్యాం. ఇసే ధరతీ పులకిత్ హోతీ హ్యాం, అంటే తుంపర తుంపరగా కురిసే ఎడతెరపలేని వాన గొంతు మనతో ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మన మనస్సును తాకగానే శరీరం కంపించిపోతుంది. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. దీనివలన మట్టిలోని ప్రతి కణం నుంచి సున్నితమైన మొలకలు వస్తాయి. అప్పుడు భూమి పులకరించిపోతుంది. అచ్చా అబ్బోలో, జిస్ మహీనే మే వర్షా జ్యాదా హోతీ హై?
0: శ్రావణ మహీనే మే వర్షా జ్యాదా హోతీ హై.
1: ఠీక్ హై, అబ్ అంతిమ పద్య పఢేంగే.
0: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
1: పకడు వారే కే ధార ఝులుతా హై మేరా మన్, ఆవో రే సబ్ ముఝే గిర్ కర్ గావో సావన్, ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిలు సబ్ జన్, ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. అచ్చా అబ్ తుమ్ పఢో.
0: జీ హాం అధ్యాపికా జీ. పకడవారీ కీ ధార ఝూలతా హే మేరా మన్, ఆవో రే సబ్ ముఝే ఘేర్ కర్ గావో సావన్, ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్, ఫిర్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్.
1: ఠీక్ హై, బహుత్ అచ్చా పడా తూనే. అబ్ భావ సునో, వర్షా కో దేఖకర్ కవి పంతజీ కా మన్ ఆనందిత హోతా హై. కవి కహతే హై కి వర్షా కీ ధార్ పకడ్నే కో మేరా మన్ ఝూల్తా హై. ఆయే హమ్ సబ్ మిల్కర్ సావన్ కే గీత్ గాయేంగే. ఇంద్రధనుష్ కే ఝూలే మే హమ్ సబ్ మిల్కర్ ఝూలేంగే. హమారే మన్ కో ఆనందిత్ కర్నే వాలా యహ సావన్ బార్ బార్ ఆనే కీ ఆశా కరేంగే. అంటే వర్షధారలను చూసి కవి పంతుగారి మనసు ఆనందంతో నిండిపోయింది. వర్షధారలను పట్టుకుని ఊగాలని మనసు కోరుతోందని కవి అంటున్నారు. కవి అందరినీ కలిసి శ్రావణ గీతాలను పాడమని కోరుతున్నారు. ఇంద్రధనస్సు అందరూ కలిసి ఊగాలని కోరుతున్నారు. మన మనసును ఆనందింపజేసే ఈ శ్రావణ మేఘం మరల మరల రావాలని కవి కోరుతున్నారు. అచ్చా అబ్బోలో, కవి కిస్కే ఝూలే మే ఝూల్నే కో కహతే హై?
0: కవి ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూల్నే కో కహతే హై.
1: ఠీక్ హై, అబ్ కఠిన శబ్దం కే అర్థ లిఖో.
0: జీ హాం అధ్యాపికా జీ బతాయే.
1: మేఘ్ బాదల్ మేఘమో,
0: మేఘ్ బాదల్ మేఘము,
1: సావన్ శ్రావణ మాస్ శ్రావణ మాసము,
0: సావన్ శ్రావణ మాస్ శ్రావణ మాసము,
1: ఉర్ హృదయ్ హృదయము,
0: ఉర్ హృదయ్ హృదయము,
1: తమ్ అంధేరా అంధకారము,
0: తమ్ అంధేరా అంధకారము.

శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడా.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు జానపద గీతాలు వింటారు. శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బేతపూడి వీరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి జానపద గీతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా ఓం నమో వెంకటేశాయ. ఈ చిత్రానికి శరత్ సంతోష్, శ్రీనిధి పాడిన పాట, గీతరచన వేదవ్యాస, సంగీతం ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

చిత్రతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఈ చిత్రానికి రాహుల్ నంబియార్, రమ్య, సాయి శివాని పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మిక్కీ జేమేయర్.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: నేను లోకల్. ఈ చిత్రానికి నరేష్ అయ్యర్, మనీషా ఏరబత్తిని పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
4: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
3: మానవులను సృష్టించేది బ్రహ్మ,
4: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
5: భగవద్గీత పారాయణం.
6: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు నువ్వు నేను. ఈ చిత్రానికి ఎస్పి చరణ్, ఉషా బృందం పాడిన పాట. గీతరచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: ప్రేమ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హాయ్ అండి, యువ శ్రోతలందరికీ నమస్కారం. ఎప్పటిలాగానే సరికొత్త విశేషాలతో మేము ముందుకొచ్చేసాం. మన దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం ఉంటుంది. అలాంటి అందమైన రాష్ట్రాల్లో గోవా ఒకటి. ప్రతి సంవత్సరం మే 30న గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు గోవాకు ప్రత్యేక

ముఖ్యమైన రోజు. ఎందుకంటే 1987 మే 30న గోవా భారతదేశంలో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పొందింది. గోవా పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన బీచ్లు, ప్రకృతి అందాలు, చర్చిలు, పండుగల సందడి. కానీ గోవా చరిత్ర చాలా ప్రత్యేకమైనది కూడా. చాలా సంవత్సరాల పాటు గోవా పోర్చుగీల్ పాలనలో ఉండేది. 1961లో భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ విజయ్ ద్వారా గోవా భారతదేశంలో విలీనమైంది. ఆ తరువాత కొన్నేళ్లకు గోవాకు రాష్ట్ర హోదా లభించింది. గోవా తన ప్రత్యేకతతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించింది. పర్యాటక రంగంలో గోవా ఎంతో ముందుంది. దేశ విదేశాల నుంచి వేలాది మంది ప్రతి సంవత్సరం గోవాను సందర్శిస్తారు. అక్కడి సముద్ర తీరాలు, సంగీతం, నృత్యాలు, ఆహారం, సంస్కృతి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. గోవాలో హిందూ, క్రైస్తవ సాంప్రదాయాలు కలిసి ఎంతో అందంగా కనిపిస్తాయి. అక్కడ జరిగే కార్నివాల్ పండుగ చాలా ప్రసిద్ధి. ప్రజలు ఆనందంగా కలిసి పండుగలు జరుపుకోవడం గోవా సంస్కృతిలో ప్రత్యేకత. అలాగే గోవా విద్యారంగంలో, ఆరోగ్య రంగంలో కూడా మంచి అభివృద్ధి సాధించింది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ విషయంలో గోవా ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది. గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అక్కడ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత ప్రదర్శనలు, కళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొంటారు. మనము ఈ సందర్భంగా గోవా చరిత్రను, అక్కడ సంస్కృతిని తెలుసుకోవాలి. భారతదేశ వైవిధ్యంలో గోవా ఒక అందమైన భాగమని గుర్తుంచుకోవాలి. గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమంలో ఒక చక్కని పాట మీకోసం. అనంతపురం 1980 చిత్రం నుండి బెల్లీరాజ్, దీపా పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదండి. ఇప్పుడు మనం ప్రతిరోజు మన ఇంట్లో వాడే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన ఒక సాధారణ కూరగాయల గురించి మాట్లాడుకుందాం. అదే బంగాళదుంప. ప్రతి సంవత్సరం 30న అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవం జరుపుకుంటారు. వింటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఒక కూరగాయకి కూడా ప్రత్యేకమైన రోజు ఉంటుందా అని. కానీ నిజంగా బంగాళదుంప ప్రపంచ ఆహార భద్రతలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే దీనికి ప్రత్యేకమైన దినోత్సవం ఏర్పాటైంది. బంగాళదుంపను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పండిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటగా రైతులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఎన్నో రకాల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది పెరుగుతుంది. అందుకే పేదల నుంచి ధనికుల వరకు అందరి ఆహారంలో బంగాళదుంప ఒక భాగమైపోయింది. మన భారతదేశంలో కూడా బంగాళదుంపకు ప్రత్యేక స్థానం ఉంది. కూరల్లో, స్నాక్స్లో, ఫాస్ట్ ఫుడ్లో ఎక్కడ చూసినా బంగాళదుంప కనిపిస్తుంది. ఆలూ ఫ్రై, ఆలూ కర్రీ, సమోసా, చిప్స్, ఫ్రైస్, ఇలా ఎన్నో వంటకాల్లో దీన్ని వాడతాం. అయితే బంగాళదుంప రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. శరీరానికి శక్తినిస్తుంది. అయితే దీన్ని ఎక్కువగా నూనెలో వేయించి తినకుండా సమతుల్యంగా తీసుకుంటే మంచిది. ఈ దినోత్సవం ద్వారా ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు. భవిష్యత్తులో పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడంలో బంగాళదుంప లాంటి పంటలు కీలకంగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. రైతులను ప్రోత్సహించడం, ఆహార వృధాను తగ్గించడం కూడా ఈరోజు ముఖ్య ఉద్దేశం. మనకు ప్రతిరోజు కనిపించే చిన్న బంగాళదుంప వెనుక రైతుల కష్టం, ప్రకృతి సహకారం, ఆహార భద్రత వంటి ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. కాబట్టి మనం ఆహారాన్ని గౌరవించాలి, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి, వృధా చేయకూడదు. అంతర్జాతీయ బంగాళదుంప దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక మంచి పాట మీకోసం. అతడు చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు.

పాడు విన్నారు కదండి. ఇప్పుడు మనం వేసవి సెలవులు వచ్చాయంటే చాలు, మనమంతా ఎక్కడికైనా వెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వాలి అనిపిస్తుంది. రోజూ ఒకే పనులు, ఒకే రొటీన్ గడిపే మనకు అప్పుడప్పుడు ప్రకృతి ఒడిలో గడిపే సమయం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మరి సమ్మర్లో కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి వెళ్లదగ్గ కొన్ని మంచి ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ముందుగా

అరకులోయ గురించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లోని ఈ అందమైన ప్రదేశం చల్లని వాతావరణం, పచ్చని కొండలు, కాఫీ తోటలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. నగర జీవితపు హడావుడికి దూరంగా ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. అలాగే లంబసింగ్ కూడా సమ్మర్లో సందర్శించదగ్గ ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ కాశ్మీర్ అని పిలిచే ఈ ప్రాంతం ప్రకృతి అందాలతో మనసును దోచుకుంటుంది. ఉదయం పొగమంచు, చల్లని గాలి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు ఊటీ మరియు కొడైకెనాల్ కూడా మంచి గమ్యస్థానాలు. తమిళనాడులో ఈ హిల్ స్టేషన్లో చల్లని వాతావరణంతో పాటు అందమైన సరస్సులు, పూలతోటలు పర్వత దృశ్యాలను అందిస్తాయి. అలాగే కూర్గ్ కూడా సందర్శించదగ్గ ప్రాంతం. కాఫీ తోటలు, జలపాతాలు, ప్రశాంతంగా కుటుంబంతో కలిసి కొన్ని రోజులు గడపడానికి ఇది చాలా అనువైన ప్రదేశం. వేసవిలో కొండ ప్రాంతాలే కాకుండా అత్యాధ్బిక యాత్రలు కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. తిరుమల, శ్రీశైలం, అన్నవరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి అత్యాధ్మిక అనుభూతిని పొందవచ్చు. అయితే ఎక్కడికి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. తగినంత నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు తిరగకుండా ఉండడం మంచిది. ప్రయాణానికి ముందు వాతావరణ పరిస్థితులను కూడా తెలుసుకోవడం అవసరం. మిత్రమా, ప్రయాణం అనేది కేవలం ఒక ప్రదేశాన్ని చూడడం మాత్రమే కాదు, కొత్త అనుభవాలను సొంతం చేసుకోవడం, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం, మనసుకు కొత్త ఉత్సాహాన్ని అందించుకోవడం కూడా. కాబట్టి ఈ వేసవిలో మీకు నచ్చిన ఒక మంచి ప్రదేశాన్ని ఎంచుకొని ఆనందకరమైన జ్ఞాపకాలను సృష్టించుకోండి. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం. చూడాలని ఉంది చిత్రం నుండి హరిహరన్ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో మరొక పాట, జాను చిత్రం నుంచి ప్రదీప్ కుమార్ పాడిన పాట వింటారు.

0: మీరింతవరకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వివరాలు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్ ఏఎంటీజెడ్ను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ టెక్స్టైల్స్ టెస్టింగ్ ల్యాబ్ను ప్రారంభించిన ఆయన అత్యాధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ, స్టెరిలైజేషన్, 3D ప్రింటింగ్, శస్త్రచికిత్స పరికరాలు

అధునాతన బయో మెటీరియల్స్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఈఎంటీజెడ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయ రంగం తర్వాత టెక్స్టైల్స్ రంగం అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. టెక్నికల్ టెక్స్టైల్స్ కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని చెప్పారు. మహిళా సాధికారిత లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి

0: పనిచేస్తున్నాయని తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లా కొండవీడి సమీపంలోని జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను ఈరోజు సందర్శించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్రక్రియను ఆసాంతం పరిశీలించిన ఆయన సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చెత్తను సద్వినియోగం చేసుకునే విధంగా మరిన్ని ప్లాంట్లు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇండోర్ మోడల్లో చెత్తను వేరు చేసేలా పనిచేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గోదావరి నది నుంచి వ్యర్థాలను వేరు చేసి విద్యుత్ తయారీకి ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాన్ని కూడా పరిశీలించాలని అధికారులను పవన్ కళ్యాణ్ కోరారు. ఖరీఫ్ 2026 సీజన్లో రైతులకు సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఉత్పాదకత పెంపు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం, గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ఖరీఫ్ 2026 విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని పార్వతీపురంలో మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2026కు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. జీలుగా, కట్టె జొనుము, పిల్లిపెసర విత్తనాలను పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా 2023-24 సంవత్సరానికి సంబంధించి 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజిన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల్లో మొత్తం 8,100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పీఎండిఎస్ కిట్లను అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు. రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఆధునికీకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో దశల వారీగా విద్యుత్ బస్సుల విస్తరణకు కార్యాచరణ సిద్ధమైందని, తొలి దశలో 700 ఈవీ బస్సులు 2 నెలల్లో అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మహావాస్ పథకం కింద 300 ఈవీ బస్సుల కేటాయింపు జరిగిందని, మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్టు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్సుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి విజయవాడ నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతామని, గోదావరి పుష్కరాలకు గోదావరి అనే పేరుతో ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతామని వివరించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న మంత్రి పీపీపీ విధానంలో డిపోల ఆధునికీకరణ చేపడతామని పేర్కొంటూ,
1: గౌరవ ముఖ్యమంత్రి గారు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు రాబోయే తరంలో వచ్చే ప్రతి ఒక్క బస్సు ఈ బస్సుగా ఉంటుంది. వచ్చే 2-3 నెలల్లోనే 700 ఈ బస్సులను ఏపీఎస్ఆర్టీసీలోకి తీసుకొని రావస్తున్నాం. ముఖ్యంగా 300 బస్సులను జూలైలో 6 డిపోల్లో ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆగస్టు సెప్టెంబర్ మాసంలో 6 డిపోల్లో మరో 450 బస్సులను ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకున్నాం. బస్సులు కూడా
0: వస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో దేశ ప్రజలతో తన భావాలు పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఏఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద విశాఖ నగరానికి కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయల విలువైన 3 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మంజూరు చేసిందని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన దిశా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, మధురవాడ జోన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా, నగర వ్యాప్తంగా బల్క్, సెమీ బల్క్ వాటర్ సప్లై వ్యవస్థల అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాజెక్టులు మంజూరైనట్టు తెలియజేశారు. పెరుగుతోన్న నగర జనాభా దృష్ట్యా భవిష్యత్ సమస్యలను ముందుగానే అంచనా వేసి ప్రణాళికాబద్ధంగా నగరాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణతో కూడిన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని శ్రీభరత్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో గడిచిన 12 సంవత్సరాల్లో ఆర్థిక పునరుద్ధరణ, సామాజిక న్యాయం, జాతీయ భద్రతతో కూడిన కొత్త శకాన్ని దేశం చూస్తోందని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. బలమైన నాయకత్వం ఉంటే సుపరిపాలన సాధ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ

0: ప్రభుత్వం నిరూపించిందని పేర్కొన్నారు. గరిష్ట పాలన, కనిష్ట ప్రభుత్వం సిద్ధాంతంతో గత 12 ఏళ్లుగా అభివృద్ధి వేగాన్ని పెంచారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 81 కోట్లకు పైగా పేద ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం ఆహార కొరత లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిందని కొప్పుల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి సాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. రాజమండ్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలువల మరమ్మతులు కొనసాగుతున్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించి అవసరమైన మేరకు దశల వారీగా నీటిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. రైతులు వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రేపు జరగనున్న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలిపిరి రోడ్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడల వరకు జరిగిన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వి బాలకృష్ణ నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల కూడల వద్ద మానవహారం నిర్వహించి పొగాకు నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ, పొగాకు వినియోగం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్తో పాటు ఇతర ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. నైరుతి ఋతుపవనాలు రానున్న 4-5 రోజుల్లో అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్, కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. అలాగే ఈశాన్య, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు మరింతగా విస్తరించే అవకాశం ఉందని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలోని ఏపీ మెడ్టెక్ జోన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. వ్యర్థాల నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్లను రాష్ట్రంలో మరిన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు పొగాకు సాగుకు అవసరమైన సహకారం అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3,000 విద్యుత్ బస్ సర్వీసుల ఏర్పాటే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పురుషోత్తమ శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. మ్యామారస్య రాష్ట్రపతిః మిన్ ఆంగ్ లైంగ్ ఇత్యసౌ అద్య 5-దివసీయ భారతయాత్రాయై బిహారస్య గయాం సంప్రాప్తః. తేన మహాబోధిమందిరస్య దర్శనం కృతం. ఋతువిజ్ఞానవిభాగేన ఉక్తం యత్ వాయుమండలీయ పరిస్థితిభిః అనుమీయతే యత్ దక్షిణపశ్చిమ ప్రావిట్ ఆగామిషు 4-5 దినేషు కేరళస్య తమిళనాడోః చ కతిపయ భాగేషు ఆగమిష్యతి. అమెరికాయాః రక్షామంత్రీ పీట్ హెగ్సేత్ ఇత్యసౌ అవోచత్ యత్ యది సందేహ ప్రయాసాః విఫలాః భవిష్యంతి చేత్ అమెరికాయాః సేనా ఇరానం విరుద్ధ్య సైన్య కార్యాచరణం విధాతుం పూర్ణరూపేణ సన్నద్ధా వర్తతే. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం సింగపూర్ ఓపెన్ టూర్నమెంట్ ఇతి స్పర్ధాయాం భారతస్య సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యనయోః యుగలం నిర్ణాయకచక్రే ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. కర్ణాటకే కాంగ్రెస్ దళస్య నేతృత్వే విధాయకదళస్య నేతుః చయనాయ ఉపవేశనం ప్రవర్తతే. నివర్తమాన ముఖ్యమంత్రిణః సిద్ధరామయ్యవర్యస్య త్యాగపత్రం రాజ్యపాలేన థావర్చంద్ గెహ్లోతేన పూర్వమేవ స్వీకృతం. ఉపవేశనస్య అనంతరం అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ ఇత్యస్య సచివః రణదీప్ సింగ్ సుర్జేవాలా వార్తాహరాన్ సంబోధయిష్యతి. అస్మాకం వార్తాహరేణ సూచితం యత్ అస్మిన్ ఉపవేశనే డీకే శివకుమారః ఔపచారికరూపేణ విధాయకదళస్య నేతా చయనితో భవిష్యతి. ఇతః పూర్వం అపి డీకే శివకుమారః రాజ్యపాలం అమిలత్. ఉపవేశనస్య అనంతరం ప్రశాసనస్య రచనాయై అపి సః రాజ్యపాలాయ ప్రతివేదనం దాస్యతి. ఇలెక్ట్రానిక్స్ సూచనా ప్రౌద్యోగికీ మంత్రి అశ్విని వైష్ణవః అద్య నోయిడాయాః సూరజ్పురస్థితస్య

0: नवदिल्ली स्थे राष्ट्रीय समर स्मारके सैन्यत्रयेण प्रदत्तेन गार्ड ऑफ ऑनर इति सम्मानेन सह सैन्य सेवाभ्यः निवृत्तिं स्व्यकरोत्। अयं समारोहः देशस्य सर्वोच्च सैन्याधिकारी रूपेण तदीय विशिष्ट कार्यकालस्य समापनस्य प्रतीकः अवर्तत। समर स्मारके पुष्पांजलिं समर्प्य जनरल चौहानेन उक्तं यत् सैन्यत्रयस्य गार्ड ऑफ ऑनर इति सम्मानेन सह सेवानिवृत्तिः तस्मै अत्यन्तं सम्मानप्रदं वर्तते। जनरल अनिल चौहानः गतशताब्दस्य 81वें वर्षे भारतीय सेनायां सेवाम् अवाप्य 40 वर्षेषु देशसेवायां महत्वपूर्ण पदेषु कार्यम् अकरोत्। लेफ्टिनेंट जनरल एन एस राजा सुब्रमण्यः जनरल अनिल चौहानस्य स्थानं स्वीकरिष्यति। अमेरिकायाः रक्षामंत्री पीट हेग्सेथ इत्यसौ अवोचत् यत् यदि संधेः प्रयासाः विफलाः भविष्यन्ति चेत् अमेरिकायाः सेना ईरानं विरुध्य सैन्यकार्याचरणं विधातुं पूर्णरूपेण सन्नद्धा वर्तते। अल्पसंख्यक कार्यमंत्री किरेन रिजिजू अद्य सूचितवान् यत् प्रथमवारं भारतीय हज मिशन संस्थया हज समन्वयस्य संचारस्य च उत्कृष्टतायै सऊदी हज उमराह मंत्रालययोः प्रतिष्ठितौ लाबाट्यूम पुरस्कारौ प्राप्तौ। सामाजिक संचार माध्यमेन श्री रिजिजू अकथयत् यत् 26,000 हज यात्रायाः मुख्य चरणस्य सफलता अल्पसंख्यक कार्य मंत्रालयस्य भारतीय हज समित्याः सऊदी अरब देशे भारतीय राजदूतस्य नेतृत्वे भारतीय हज मिशन इत्यस्य जेद्दाह नगरस्य महाव्यवस्थापकस्य च मध्ये अविच्छिन्न समन्वयं प्रतिबिम्बयति। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रिंकी रेड्डी चिराग सेट्टी इत्यनयोः युगलं निर्णायक चक्रे प्रविष्टम्। उपांत्य चक्रे भारतीय दलेन दक्षिण कोरिया दलं पराजितम्। महिलानां अंतर्राष्ट्रीय क्रिकेट क्रीडायां अद्य भारत इंग्लैंड दलयोः द्वितीया 20-20 स्पर्धा भविष्यति। इयं स्पर्धा ब्रिस्टल नगरे भविष्यति। भारतीय समयानुसारेण सायं 7 स्पर्धा आरप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी विजयवाड़ा केंद्रम्।
2: आकाशवाणी मार्कापुरम् केंद्रम्। ఈ సాయంత్రం మరియు రేపు ఉదయం మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 డిఆర్ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు వింటారు. సమర్పణ శ్రీమతి కె శ్రీలత. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు 7:05. అలానే రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెయ్యదూడల అభివృద్ధి పథకం ద్వారా రైతులకు కలిగే లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవిగారితో పరిచయం. అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు. ఈ రాత్రి 7:45 అలానే రాత్రి 8:40 చిత్రమంజర్లో సినిమా పాటలు వింటారు. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ని గురించి తెలుసుకుందాం. ఈ రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రత్యేక కార్యక్రమం వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30 మధుర గీతాలు వింటారు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ఉదయం ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం, 6:05 అలానే 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం, అనంతరం క్రీస్తు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో గౌరవనీయులు గురించి శ్రీ జి శాంసన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు కార్యక్రమంలో వంగ పంట సాగు వివరాలు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు వింటారు. 7:00 దేశభక్తి గీతం బృందగానం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమపానం వలన కలిగే అనర్థాలు ఈ అంశం గురించి శ్రీ జీవి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పి ప్రశాంత్ కిరణ్ గారు. అనంతరం రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ఎలా, శ్రీ పి రాంగోపాల్ రెడ్డి గారి ప్రసంగం. అనంతరం లలిత గీతాలు వింటారు. రేపు ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ ఒకనాటి హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించిన కొన్ని మాటలు పాటలు వింటారు. రేపు ఉదయం 7:45 భావలహరి కార్యక్రమంలో 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఐ శ్రీనివాసరావు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంబం ఎంపీపీఎస్ ఉర్దూ పాఠశాల విద్యార్థుల సమర్పించినటువంటి కదంబ కార్యక్రమం వింటారు ఉదయం 10:00 అలానే 12:40 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలనుద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:55 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డిఆర్ఎఫ్ఎం డిఆర్ఎఫ్ఎం వినే ముందుగా కొన్ని ప్రకటనలు విందాం.
1: పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
5: డిఆర్ఎఫ్ఎం.

మీరు మేము శ్రోతల అభిప్రాయాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈమెయిల్ ఉత్తరాన్ని మనకి ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా మున్నా గారు రాశారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సిబ్బందికి మా నమస్తే. గత శనివారం సాయంత్రం ప్రసారమైన డిఆర్ఎఫ్ఎం కార్యక్రమాలపై శ్రోతలు వెలియబుచ్చిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారికి మరియు సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందిస్తున్నామని రాశారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చక్కటి విషయాలు అందిస్తూ ఏ విధంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆకాశవాణి శ్రోతలకు చేరువైన సందర్భంగా మా శుభాకాంక్షలు అందిస్తున్నామని రాశారు. వీరే మరొక మెయిల్లో ఆదివారం ఉదయం ప్రసారమైన భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య హృదయం క్రీస్తు భక్తి గీతాలు విని తరించాము. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో డేవిడ్ లివింగ్స్టన్ గారు అందించిన బైబుల్లోని పలు కొటేషన్లు మా ముందు ఉంచిన వారికి మా వందనాలు అందచేయండి అని రాశారు. బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో ఖమ్మం మండలం హజరత్గూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమంలో పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు మరియు ఇంగ్లీష్ పోయెంలు వినిపించి మమ్మల్ని ఆనందింపచేసిన చిన్నారులకు మా ధన్యవాదాలు అని రాశారు. వీరే మరొక మెయిల్లో 25 తారీఖు సోమవారం ఉదయం ప్రసారమైన భక్తి రంజని కార్యక్రమంలో శివకీర్తనలు విని తరించాము. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు విలువైనవిగా ఉన్నవి, నిర్వహించిన వారికి మా నమస్తే. మహిళా భారతి శ్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు, కొన్ని జాగ్రత్తలు, ఈ విషయమై కె శ్రీలత గారు అందించిన విషయాలు ఎంతో విలువైనవిగా ఉన్నవి, వారికి మా ధన్యవాదాలు అని రాశారు. అనంతరం ప్రసారమైన అంశం కూడా ఎంతో బాగుంది, వారికి మా ధన్యవాదాలు అని రాశారు. 26 తారీఖు మంగళవారం హనుమాన్ భక్తి గీతాలు విని తరించాము. సాయంత్రం ప్రసారమైన జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ రామభక్తి సమాజం గానం చేసిన భజన గీతాలు మాకు నచ్చాయి, ఆ భక్త సమాజానికి మా ధన్యవాదాలు అని రాశారు. 27 తారీఖు బుధవారము సాయంత్రం ప్రసారమైన భక్తి సంగీతం కార్యక్రమంలో శ్రీ అన్నమయ్య పదమంచరి కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాము. గాయని గాయకులకు ఆకాశవాణి ద్వారా ధన్యవాదాలు. 6:30 ప్రసారమైన ఇంటింటి కథ నాటకం విన్నాం, ఆ కథ చాలా బాగుంది, మంచి సందేశాన్ని అందచేసింది. పాల్గొన్న కళాకారులకు మా కళాభినందనలు రాశారు. నాటిక రచించిన శ్రీ హనుమంతరావు గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అని రాశారు. రణబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా ఏలూరు నుంచి. మరొక మెయిల్ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు రాశారు. వారు ఆకాశవాణి మార్కాపురం కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. డిఆర్ఎఫ్ఎం, మీరు మేము కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారములు. గత వారం మీరు మేము కార్యక్రమం శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు శ్రోతల ఉత్తరాలు చాలా చక్కగా చదువుతూ శ్రోతలకు పట్టరాని సంతోషాన్ని అందించారు, వారికి ధన్యవాదాలని రాశారు. వారే ప్రతిరోజు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే చేస్తున్నారు, అవి చాలా బాగున్నాయి. 23 తేదీన రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం గురించి మార్కాపురం శ్రీ కప్పకంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ జిఎల్ నరసింహారావు గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు. శ్రీ కప్పకంతుల మధుసూదన శాస్త్రి గారు ఆకాశవాణితో అనుబంధం గురించి చాలా చక్కగా వివరిస్తూ వారు ఆకాశవాణితో చేసిన కార్యక్రమాల గురించి, వారు విన్న కార్యక్రమాల గురించి చాలా చక్కగా వివరించారు. వారు చెబుతుంటే మాకు చిన్నప్పుడు విన్న రేడియోలో కార్యక్రమాలు గుర్తుకు వచ్చాయి, బాల్యం రోజులు గుర్తుకు వచ్చాయి. ఇంత చక్కటి కార్యక్రమం అందించిన మార్కాపురం కేంద్రం వారికి, శ్రీ జిఎల్ నరసింహారావు గారికి, శ్రీ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్రం రైలు ద్వారా పార్సిల్ సేవల గురించి ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, మేము ప్రతిరోజు వింటున్నామని రాశారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన
ప్రత్యేక కార్యక్రమాలు చాలా బాగున్నాయి. రాత్రి 8:15

0: నిమిషాలకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి కడప కేంద్రం నుంచి శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు కడప కేంద్రంలో ప్రసారం చేసిన కార్యక్రమాల గురించి కూడా చాలా చక్కగా వివరిస్తూ కార్యక్రమంలో కొన్ని భాగాలు వినిపించారు. వారికి ధన్యవాదాలు అని రాశారు. మరియు మంగళవారం బుధవారం రాత్రి 9:30 గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం చాలా బాగుంది, ప్రతిరోజు 1 గంట పాటు ఉత్తరాల పాటను వినిపించండి అని రాశారు. ఉదయం 8:30 హలో ఎఫ్ఎం లో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో చేసిన వారే మళ్లీ చేస్తున్నారు. దయచేసి ఒకరోజు ఫోన్ ఇన్, ఒకరోజు గీతమాలిక, ఒకరోజు వాట్సాప్ పాటలు వినిపించాలి, అప్పుడు అందరికీ అవకాశం ఉంటుంది. దయచేసి ఇది పై అధికారులకు తెలియజేయగలరు అని రాశారు సతీష్ కుమార్ గారు. ఈ విషయంపై మా ప్రోగ్రామ్ హెడ్ గారు కూడా మార్పులు చేయడానికి ప్రయత్నిస్తున్నారండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు. సతీష్ కుమార్ గారే రాశారు, ఇది కూడా 27వ తేదీన ఉదయం 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో వివాహ బంధం గురించి తెలియచేస్తూ చాలా చక్కటి పెళ్లి పాటలు వినిపించిన మేడం గారికి మా ధన్యవాదాలని రాశారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శతక సాహిత్యం గురించి కామేశ్వరి గారి ప్రసంగం చాలా బాగుంది, అనంతరం వినిపించిన లలిత గీతాలు కూడా చాలా బాగున్నాయని రాశారు. సాయంత్రం 6:30 ఇంటింటి కథ నాటిక చాలా బాగుంది. రాత్రి 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం ప్లాస్టిక్ వాడకాన్ని నివారించండి గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారు చాలా చక్కగా వివరించారు, వారికి ధన్యవాదాలు అని రాశారు. 28వ తేదీన ఉదయం 6:10 భక్తిరంజనిలో షిరిడి సాయి భక్తి గీతాలు చాలా బాగున్నాయి. సూక్తి ముక్తావల్లో నోటి మంచితనం గురించి సూక్తులు చాలా బాగున్నాయి. అవే కాకుండా చేను ముచ్చట్ల కార్యక్రమంలో పోషక ధాతు లోపాల గురించి చాలా చక్కగా వివరించారు. 7:15 ఉదయకిరణాల కార్యక్రమంలో నేటి శీర్షికన ఆ రోజు విశిష్టత గురించి ప్రముఖుల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. ఈరోజు వ్యాఖ్యాతలు అందించిన వారందరికీ ధన్యవాదాలను రాశారు. అవే కాకుండా బక్రీద్ పండుగ సందర్భంగా బేగం గారు ప్రాశస్త్యం చాలా బాగుంది. 7:40 భావలహరి మృదుమధుర గీత మంజరిలో పాటలు కూడా చాలా బాగున్నాయి. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఎరుపు రంగు పండ్లు కూరగాయల గురించి శ్రీలత గారు చాలా చక్కగా వివరిస్తూ ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు, వారికి మా ధన్యవాదాలు అని రాశారు. అనంతరం మంచి కుటుంబం కథానిక కూడా చాలా బాగుంది. రాత్రి 8:15 ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా కవులు సమర్పించిన కవి సమ్మేళనం కార్యక్రమం చాలా బాగుందని రాశారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: 9:30 ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి మళ్లీ విందాం ప్రత్యేక కార్యక్రమంలో నాగార్జునకొండ చివరి భాగం విన్నాము, అది చాలా బాగుంది. రాత్రి మధుర గీతాలు కూడా చాలా బాగున్నాయని రాశారు. ఈ చక్కటి కార్యక్రమాలతో శ్రోతలకు విజ్ఞానం, వినోదం, ఆనందం అందిస్తున్న మార్కాపురం కేంద్రం వారికి సర్వదా కృతజ్ఞతలు అని రాశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ కట్ల వారి కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు. మరొక మెయిల్ ఉత్తరాన్ని మనకు శ్రీముఖలింగం నుంచి రఘునాగలక్ష్మి త్యాగుల గారు రాశారు. వారు ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతులకు నమస్కారములు. మే 28వ తారీఖున సూక్తి ముక్తావల్లో నోటి మంచితనం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. ఈ సూక్తి ముక్తావళి చాలా బాగుందని రాశారు. మన ఆకాశవాణి మార్కాపురం స్టేషన్ లో ప్రతి గురువారం ఉదయకిరణాలలో సంకీర్తనాచార్యులు, అన్నమాచార్యులు కొంత భాగాన్ని మాత్రమే ప్రసారం చేశారు, మిగిలిన భాగాన్ని కూడా ప్రసారం చేస్తే బాగుంటుందని మా మనవి. మేము ఇప్పటి వరకు తిరుపతికి వెళ్ళలేదు, కనీసం వింటేనే తిరుపతికి వెళ్లే భాగ్యం దక్కుతుందేమో అని రాశారు. మీ అభిప్రాయం తెలియచేసినందుకు మా ధన్యవాదాలండి. వీరే మరొక మెయిల్లో ఆకాశవాణి మార్కాపురం డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు నమస్కారములు. మే 29

0: ఇదినా భావలహరిలో గాయని శ్రీమతి ఉషాగారు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు పాడిన చిత్రాల్లోని సంతోషం, చిత్రం, నువ్వు లేక నేను లేను వంటి ప్రముఖ చిత్రాల నుంచి పాటలు వేశారు. సాంగ్ సెలక్షన్ చాలా సూపర్ గా ఉంది, థ్యాంక్ యూ ఆకాశవాణి అని రాశారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇదండి ఈ వారం డియర్ ఎఫ్ఎం. కార్యక్రమాన్ని ముగించే ముందుగా శ్రోతలు మీ అభిప్రాయాలని మాతో పంచుకోవాలనంటే శుక్రవారం మధ్యాహ్నం లోపు లెటర్స్ కానీ మెయిల్స్ కానీ అందేలా వ్రాయాలి. మా అడ్రస్ డియర్ ఎఫ్ఎం మీరు మేము స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో, మార్కాపురం, పిన్కోడ్ 523316. అలాగే మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియచేయాలనుకుంటే మా అడ్రస్ srotalamata@gmail.com. srotalamata@gmail.com. srotalamata@gmail.com. ఈ వారం లెటర్స్ రాసినటువంటి రఘుబీర్ సింగ్ గారికి, కట్లా సతీష్ కుమార్ గారికి, రఘు నాగలక్ష్మి త్యాగుల గారికి మా ధన్యవాదాలండి. మీరు రాసే ఈ లెటర్స్ మెయిల్స్ ద్వారా అనౌన్సర్స్కే కాకుండా ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి ఆర్టిస్టులందరికీ కూడా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు.
3: మీరింతవరకు డియర్ ఎఫ్ఎం మీరు మేము శ్రోతల అభిప్రాయాలకు ఆకాశవాణి సమాధానాలు విన్నారు. సమర్పణ శ్రీమతి కె శ్రీలత.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. ముందుగా నువ్వు లేక నేను లేను ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పాడిన పాట వింటారు.

0: ఏ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమాల తర్వాత ప్రేమలేఖ చిత్రం కోసం ఉన్నీ కృష్ణన్ చిత్ర పాడిన పాట వింటారు.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో చివరిగా నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 7:45 చిత్రమంజరి కార్యక్రమంలో, అదేవిధంగా రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో వినవచ్చు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనీష్ కాస్ట్రో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యయోచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ముందుగా ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కేరళ రాష్ట్రంలో రేపు పర్యటించనున్నారు. కొట్టాయంలో ప్రసిద్ధ మలయాళ 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాల వేడుకలను ఉపరాష్ట్రపతి ప్రారంభించనున్నారు. అనంతరం కన్నూరులో రాజ్యసభ ఎంపీ సి సదానందన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి పర్యటనను పురస్కరించుకుని కేరళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే ఖచ్చితంగా నిర్వహించబడుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్లో జరిగిన 2వ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించినట్లు సీఈసీ స్పష్టం చేశారు.

0: elections in India are held strictly as per the Constitution of India, electoral rolls, electoral laws and the transparent instructions issued by Election Commission of India from time to time. No right and no left. It's only law. It's only transparency. You know how many electors are there in India? You add the continent of America, North America, South America, the entire Europe, the entire Australia, the entire Africa, and still 8 crores counting. We are roughly 95 crores plus today.
1: లోక్ సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వేచ్ఛాయుతమైన పోలింగ్ ను నిర్ధారించడానికి సుమారుగా 1.8 కోట్ల మంది సిబ్బందిని మోహరించారని సీఈసీ ఓటర్ల జాబితా నిర్వహణ, ప్రత్యేక తీవ్ర సవరణ పోలింగ్, లెక్కింపు విధానాలపై ప్రజెంటేషన్లతో ఈ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అభియాన్ను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించేలా ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో భాగంగా రసాయన ఎరువులను సమతుల్యంగా, విచక్షణారహితంగా ఉపయోగించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే వాతావరణ మార్పులు, సవాళ్లను తట్టుకునేలా రైతులకు సకాలంలో అవసరమైన తగిన సూచనలు, సలహాలు అందిస్తారు. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పుణే ఎన్డీఏ 150వ కోర్స్ ప్యాసింగ్ అవుట్ ప్యారేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందన్నారు. మారుతున్న భద్రతా వాతావరణంలో సైనిక నైపుణ్యాలు లింగభేదం లేవని పేర్కొంటూ మహిళా క్యాడెట్లను కొనియాడారు. ఈ కోర్సులో మొత్తంగా 353 మంది క్యాడెట్లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకోగా వారిలో 236 మందికి జేఎన్యూ డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 21 మంది విదేశీ క్యాడెట్లు కూడా ఉన్నారు.
2: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈరోజు గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహుం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.
3: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीनें हैं जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीनें हैं जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
1: म्यांमार अध्यक्ष यू मिन आंग ह्लाइंग 5 రోజుల पर्यटन निमित्तं ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. అంతకుముందు రోజు మయన్మార్ అధ్యక్షుడు బీహార్లోని గయను సందర్శించి మహాబోధి ఆలయంలో పూజలు చేశారు. ఆయనతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చారు. యూమిన్ ఆంగ్లాంగ్ భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేయడంపై సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. అలాగే ఒక బిజినెస్ ఫోరంలో కూడా పాల్గొంటారు. మయన్మార్ అధ్యక్షులు వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులతో మాట్లాడడానికి క్షేత్రస్థాయి సందర్శనల కోసం మంగళవారం ముంబైకి వెళతారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్పై సెంట్రల్

ట్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ 7 లక్షల రూపాయలు జరిమానా విధించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం అథారిటీ ఈ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఈ చర్య వినియోగదారుల సమాచారాన్ని పొందే హక్కును మరింత బలపరుస్తుందని మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఇవ్వడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్లో భారత జంట ధ్రువ్ కపిల, తనిషే క్రాస్టో, జపాన్కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో

0: దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ లో భారత జంట ధ్రువ కపిల, తనిషే క్రాస్టో, జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈరోజు జరిగిన హోరాహోరి సెమీఫైనల్స్ లో భారత జంట జపాన్ కు చెందిన సయాకా హోబారా, యుయచి షిమోగామి చేతిలో ఓటమి చెందారు. ఇదిలా ఉంటే పురుషుల డబల్స్ విభాగంలో భారత స్టార్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన బలమైన జోడీ సియో స్యుంగ్జే, కిమ్ వోన్ హోలతో భారత ఆటగాళ్లు తలపడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం విధానసౌధలో జరిగిన సిఎల్పి సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ్యులు తనను తమ నాయకుడిగా, తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు డీకే శివకుమార్ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరించింది. శివకుమార్ను నాయకుడిగా ఎన్నుకునే తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైపుణ్యాభివృద్ది రంగంలో సరికొత్త మైలురాయిని అందుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం సేతు పథకం కింద పరిశ్రమల భాగస్వామ్యాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పెయ్యదూడల అభివృద్ధి పథకం ద్వారా రైతులకు కలిగే లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవిగారితో పరిచయం, అనంతరం కొన్ని జానపద గీతాలు వింటారు.
1: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
1: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
1: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
1: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెయ్యదూడల అభివృద్ధి పథకం ద్వారా రైతులకు కలిగే లాభాలు, ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవిగారితో పరిచయం.
4: నాణ్యమైనటువంటి పశువులను అభివృద్ధి చేసుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా శమం ద్వారా ఎలాంటి అభివృద్ధి పథకాలు అందుబాటులో ఉన్నాయి, పెయ్యదూడల అభివృద్ధి పథకం అంటే ఏమిటి, ఆ పథకం ద్వారా రైతుకు ఎలాంటి లబ్ధి చేరేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవి గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పెయ్యదూడల అభివృద్ధి పథకం గురించి సవివరంగా రైతులకు సమాచారాన్ని అందిద్దాం. సార్ నమస్కారం. సార్,
5: మార్కాపురం రేడియో ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు.

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రకాశం జిల్లాలో పాడి అభివృద్ధి కోసం ఒక ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది లాస్ట్ ఇయర్. అదేంటంటే పేయ దూడలు మాట్లాడితే అంటే గతంలో ఏంటంటే మనం శమను వాడటం వల్ల 50% మగజాతి దూడలు 50% ఆడజాతి దూడలు సహజంగా పడతాయి. దానివల్ల ఏంటంటే రైతుకి మనకు కావాల్సింది ఆడజాతి దూడలు పేయ దూడలు కాబట్టి దాని ద్వారా పాల ఉత్పత్తి కానీ తర్వాత ఇంకో నెక్స్ట్ జనరేషన్ కోసం కూడా ఉత్పత్తి, అదే మగదూడ పుట్టినట్టయితే కోడదూడలు పుట్టినట్టయితే అవి మనకి ఉపయోగం లేదు, మన ఇక్కడ ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారు కాబట్టి వాటిని చిన్నగా 2-3 పాలు ఇచ్చేంత వరకు ఉంచి దాన్ని అమ్మేస్తారు. సో దానివల్ల ఒక సంవత్సర కాలం లాస్ అయితే మళ్ళీ కట్టించడం మళ్ళీ పేదోడ కోసం ఎదురు చూడటం జరుగుతుంది. సో రైతులకి ఆదాయం రావాలంటే కంపల్సరీగా పేదోడలు పుట్టినట్లయితే ఇది మనం ఎక్కువ శాతం ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సెక్స్ సార్టెడ్ సెమన్ త్రిబ్లెస్ అంటారు, ఇది హాస్పిటల్స్లో అందుబాటులో పెడుతుందండి. అందులో ముఖ్యంగా గతంలో 6,000 డోసులు మనం టార్గెట్ ఇచ్చారు 24-25 సంవత్సరానికి గాను. అందులో మనం తక్కువ చేయగలం, అప్పుడు ఏంటంటే 500 రూపాయలు ఉండేది ఈ డోసు, యాక్చువల్గా ఇది 2,000 రూపాయల వరకు ఖరీదు అవుతుంది తయారు చేయడానికి. బట్ సబ్సిడీ భరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 500 రూపాయలకి ఇచ్చింది. ఒకవేళ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెంట్ అయితే 500 రూపాయలు ఇబ్బంది లేదు, ఒకవేళ కన్సెప్షన్ కాకపోతే 500 రూపాయలు తిరిగి ఇచ్చేవాళ్ళు రైతుకి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, 500 రూపాయలు పెట్టే రైతులు ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే కన్సెప్షన్ రేటు 40% ఉంటుంది. ఇప్పుడు కూడా శమన్ వాడటం వల్ల 100 పశువులు చేస్తే 40% మంది చూడి అవుతాయి ఫస్ట్ టైం, తర్వాత ఇంకోసారి చేసినప్పుడు కొంత 60-70%కి వెళ్ళింది. సో న్యాచురల్ సర్వీస్కి ఇంకా 60-70% ఉంటుంది. సో ఈ కన్సెప్షన్ రేట్ తక్కువ ఉండటం వల్ల రైతులు ఆసక్తి చూపించేవాళ్ళు కాదు 500 రూపాయల కాస్ట్ వల్ల. అప్పుడు తర్వాత ప్రభుత్వం ఆలోచించి దీన్ని 150 రూపాయలకి తగ్గించారు ఈ సంవత్సరం. సో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి దీన్ని తీసుకుంది. మన జిల్లాలో 81,800 డోసులు ఈ సంవత్సరం చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో భాగంగా మొదటి క్వార్టర్లో మనకు ఒక 10,000 వరకు డోసులు వచ్చినాయి. ఆ 10,000 డోసులు హాస్పిటల్స్లో ఆర్ఎస్కేల్లో అందుబాటులో ఉంచాం రైతులు కాబట్టి 150 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ చేయించుకోండి. ఇంకోసారి అదైతే ఇంకో 150 రూపాయలు 300 వరకు మనం బరాయించాల్సి వస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా పశువు ప్రెగ్నెంట్ కాకపోతే మనం హాస్పిటల్లో పాత రోజుల్లో చేసేటటువంటి కన్వెన్షన్ సెమన్తో చేస్తాము. దాని ద్వారా మళ్ళీ ఫ్రీ సెమన్ అది కూడా 2 టైమ్స్ వరకు కూడా మనం ఫ్రీగా చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది కొత్తగా తీసుకొచ్చారు, దీనివల్ల చాలా లాభం ఉందండి రైతులకి. ఒకటి ఏంటంటే మంచి దూడలు, ఈ సెమన్ ఏంటంటే దాన్ని టెస్ట్ చేసి హై మిల్క్ ఈల్డ్ ఉన్నటువంటి జాతికి సంబంధించిన బుల్స్ని తీసుకొచ్చిన సెమన్, వాళ్ళ మదర్ కానీ గ్రాండ్ మదర్ కానీ హై మిల్క్ ఈల్డ్ పాలు ఇచ్చేటువంటి మేలు వాటికి సంబంధించిన సెమన్ కాబట్టి మన రైతులు బయటికి వెళ్ళి 1-2 లక్షలు పెట్టి ముర్రా గేదెలు హర్యానా పోయి హైదరాబాద్ తెచ్చుకునే బదులు వాళ్ళ ఇంట్లో పశువుకి ఈ సెమన్ చేసినట్టయితే మంచి దూడలు వస్తాయి. దాని ద్వారా నెక్స్ట్ 2-3 ఏళ్ళ తర్వాత మనకి జిల్లాలో పాల ఉత్పత్తి పెరగడానికి కానీ తక్కువ ఖర్చుతో మనకి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉపయోగము అదే ఇంట్లో పుడుతుంది కాబట్టి దూడ దాన్ని బాగా పెంచి పోషించినట్లయితే రైతుకి మళ్ళీ పెట్టుబడి అనేటువంటిది ఇంకొక పశువుని కొనుక్కోవడానికి పెట్టుబడి అనేది అవకాశం లేకుండా ఉంటుంది. తర్వాత ఇంత కాస్ట్లీ సెమన్ మనం బయట రైతుకు అందుబాటులో దొరకదు కావాలంటే కూడా ఇది హాస్పిటల్స్ అందుబాటులో ఉంది. కాకపోతే ఏంటంటే రైతులు అర్థం చేసుకోవాల్సింది ఫ్రీగా కాదు ఇది, 300 రూపాయలు అండ్ 2 టైమ్స్, ఫస్ట్ టైం కన్సెప్షన్ అయితే 150 రూపాయలు, సెకండ్ టైం అయితే 150 రూపాయలు రైతులకి అందుబాటులో పెడుతున్నాం. ఇది కూడా రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తి పెరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి మనకి 6,32,000 వరకు మనకి గేదెలు ఉన్నాయి ఈ జిల్లాలో, దాన్ని 6,32,000 పశుజాతి పెంచుతోంతో పాటు ఉత్పత్తి కూడా పెరగాలి రాబోయే పాల అవసరాల కోసం. అప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ 20-40 15% ప్రతి సంవత్సరం పాల ఉత్పత్తి పెరగాలంటే ఈ విజన్ 20-40లో భాగంగా ఇట్లాంటి మంచి జాతి దూడలు పుట్టించుకోకపోతే మనకి పాల ఉత్పత్తి పెరగదు. పాల ఉత్పత్తి పెరగకపోతే కన్సూమర్స్కి క్వాలిటీ పాలు అందుబాటులో ఉండవు కాబట్టి ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తున్నారు. సో అందులో భాగంగా ఈ సంవత్సరం సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లోనే ఎక్కువగా గేదెలు మన జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఆ గేదెలు వచ్చే సీజను మనం డిసెంబర్లో కనుక ఈ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనప్పుడు చేయించుకుంటే డెఫినెట్గా మనకి పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కంపల్సరిగా రైతులు అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏ ఇబ్బందులు ఉన్నా సరే మా హాస్పిటల్స్లో సంబంధించి కానీ మీరు ఎవరైనా సరే మా సంప్రదించవచ్చు, సెమన్ అందుబాటులో లేకపోవడం కానీ క్వాలిటీగా కూడా చేయాలి. ఇంకోటి ఏంటంటే రైతులు కూడా సహకరించాల్సింది, ఎప్పుడు ఏదైతే అప్పుడు చేస్తే అది కన్సెప్షన్ ఉండదు, అది మనకి గేదెల్లో అయితే 24 గంటల నుంచి 36 గంటల మధ్యలో చేయాలి. ఆ సమయం ఎప్పుడైతే ఏదైందో ఆ టైం గమనించి ఆ తర్వాత 24 గంటల తర్వాత చేస్తేనే అది కూడా కొంతగా చల్లబూట చేస్తేనే మనకి కన్సెప్షన్ ఉంటుంది. అదే కానీ మనకి ఏదైనప్పుడు ఎంటనే తీసుకెళ్ళిన కన్సెప్షన్ ఉండదు, లేట్గా తీసుకెళ్ళిన కన్సెప్షన్ ఉండదు. ఆ టైం ఆఫ్ ఇన్సెమినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, టెక్నీషియన్ కూడా చాలా ఇంపార్టెంట్, చేసే వ్యక్తి కూడా ఆ నైపుణ్యం ఉండాలి. అతను కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మీ ట్రైనింగ్ ఇచ్చి ఎవరికన్నా

0: ఒకవేళ సరైన టెక్నీషియన్ మీకు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న మంచి టెక్నీషియన్ అందుబాటులో పెడతాము, రైతులు మమ్మల్ని సంప్రదించవచ్చు. టెక్నీషియన్ ఒక ఇంపార్టెంటు, చేసే సమయం ఇంపార్టెంటు, క్వాలిటీ సెమన్ అది ఎట్లా మేము క్వాలిటీ సెమన్ ఇస్తున్నాము, క్వాలిటీ సెమన్ ఇంపార్టెంటు. ఆ పశువు యొక్క తీరు కూడా చాలా ఇంపార్టెంట్. పశువు మంచి పోషణ కలిగి మంచి జాతి కలిగినటువంటి పశువు అంటే, నాటు పశువు అయినా పర్వాలేదు కానీ అంత పుష్టిగా ఉండాలి, అది వీక్గా ఉండి దాని శరీరమే వీక్ ఉన్నప్పుడు ఇటువంటి సెమన్ కన్సెప్షన్ తీసుకోవడానికి ఇబ్బంది పడింది. కాబట్టి ఆ పశువు పుష్టిగా ఉండాలి, ఎటువంటి జబ్బులు లేనటువంటి పశువు అయితే ఇంకా తొందరగా కన్సెప్షన్ అయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం ఒక పశువుని చూడు చేయాలంటే. కాబట్టి మీరు రైతు అర్థం చేసుకొని ఇదంతా మీకు అవగాహన, తెలిసిన వాడు కొంతమంది ఉంటారు రైతులు, తెలియని వాడు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఈ సెమన్ మంచిది కాదేమో అని చెప్పేసి బుల్స్ చేత వాడుతుంటారు. 60% కన్సెప్షనే కానీ దానివల్ల డిసీజెస్ చాలా వస్తాయి. మీకు ఒకటే రకమైనటువంటి జాతి మీకు వస్తుంది, ఒకటే రకమైనటువంటి దూడలు పడితే దానివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందో లేదో తెలియదు. ఒకవేళ మగదూడ పడితే అనవసరంగా మీకు సంవత్సర కాలం వేస్ట్ అవుతారు. కాబట్టి దయచేసి ఈ సెమన్ని వినియోగించుకోండి. మీకు ఎక్కడ ఏ హాస్పిటల్స్ ఏ గ్రామాలైనా సరే, మా పశువైద్య సిబ్బంది కానీ ఇప్పుడు గ్రామస్థాయిలోనే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి, అక్కడ కూడా సెమన్ అందుబాటులో పెడుతున్నాం. మా అక్కడక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో వెటనరీ డిస్పెన్సరీస్ అంటారు 84 ఉన్నాయి, ఆర్ఎస్కేఎల్ 407 ఉన్నాయి, వెటనరీ హాస్పిటల్స్ అని 18 ఉన్నాయి. అవి నియోజకవర్గాల కేంద్రాలు కానీ దగ్గరలో కానీ ఉన్నాయి. ఈ 18 వెటనరీ హాస్పిటల్స్లో కనుక మీరు అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళని సంప్రదించినా సరే మీ గ్రామంలో ఎక్కడ మీకు పశువులకి అందుబాటులో ఈ సెమన్ ఉందనేది చెప్తారు. తర్వాత జిల్లా స్థాయిలో మా ఆఫీసు ఉంది ఒంగోలులో, తర్వాత ఇద్దరు డివిజనల్ డైరెక్టర్స్ మార్కాపూర్ అండ్ ఒంగోలు ఉన్నారు, వీరిని సంప్రదించినా సరే మీకు ఈ సెమన్ అందుబాటులో ఉండేటట్టుగా చేస్తారు. సో రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ, ఎటువంటి ఏమున్నా సరే మా సిబ్బందిని సంప్రదించండి, మమ్మల్ని సంప్రదించండి, సరే మీకు క్లారిటీ ఇస్తాము, రైతులు అవకాశం వినియోగించవలసిన కూర్చున్నాం.
1: సార్ మరి ముఖ్యంగా మనం చూస్తే పల్లెల్లో కన్సెప్షన్ టైంలో మందలు దోలటము, అదేవిధంగా చిన్న చిన్న గేదెలు ఎక్కడము, వాటి మీద ఏదైన పశువుల మీద గేదెలు ఎక్కడము, చిన్న చిన్న దూడలు ఎక్కడము ఇలాంటివి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా మందల దోలినప్పుడు కూడా చాలా వరకు కూడా అది చిరాగ్గా ఉండి చికాగ్గా ఉండి ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? చాలా సందర్భాల్లో కన్సెప్షన్ అయ్యి గర్భ సమయంలో మంచి ఆహారం ఇవ్వరు, పుట్టిన దూడను సరిగ్గా చూసుకోరు, ఇలాంటి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు సార్?
0: చాలా మంచి ప్రశ్న అండి అన్నారెడ్డి గారు. దీంట్లో ఏంటంటే, ఒకటి ఫస్ట్ మనం దూడ మన మనుషులలానే పుట్టినరోజు ఇచ్చేటువంటి పాలు, దాన్ని జున్ను పాలు అంటారు, మురుపాలు అంటారు, అవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో కంపల్సరీ ఇవ్వాలి. అది రైతులు నెగ్లెక్ట్ చేసి జున్ను పాలు తీసుకొని పాలకు పోసినా ఏదైనా చేసినా సరే దానికి పుష్టి ఉండదు. ఫస్ట్ 3 నెలలు దూడ పుట్టిన తర్వాత పాలు చాలా ఇంపార్టెంట్. మనం పాల వ్యాపారంలో వాటిని తీసేసి దూడ పోషణ గమనించకపోతే దాని గర్భసంచి ఏర్పడే టైము, గర్భసంచి ఎదిగే టైము, అది 3 నెలల వరకు ప్రోటీన్ ఫుడ్ ఇస్తూ ఉండాలి. తల్లికి ఫుడ్ ఫీడింగ్ బాగుండాలి, దూడకి బాగుండాలి, అప్పుడు మాత్రమే మనకి మంచి పెయ్య కానీ మంచి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. అది నెగ్లెక్ట్ చేసినప్పుడు లైఫ్ లాంగ్ కన్సెప్షన్ అంటే ఒక ఏదైనప్పుడు కూడా 3 సంవత్సరాలకు 2.5 సంవత్సరాలకు ఏదైనప్పుడు కూడా అది కన్సెప్షన్ రేటు ఉండదు. 1-4 ఇంజెక్షన్ చేయాలి, 4 సార్లు హాస్పిటల్ తిరగాలి, మీకు అప్పుడు విసుగు వస్తుంది, డాక్టర్ పొరపాటు సెమన్ బాగాలేదు అనుకుంటారు, కానీ ఆ పశువులోనే కొన్ని లోపాలు ఉంటాయి. కాబట్టి అది మీరు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం కానీ పెరిగినటువంటి ఫుడ్ కానీ చాలా ఇంపార్టెంట్ పశువుల్లో. మనుషులకు ఏ విధంగా అయితే పుష్టిగా చిన్నప్పుడు ఉన్నప్పుడు అది ఎదిగిందో ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ పశువుల్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఆ టైంలో పశువుకు కావాల్సిన పరిశుద్ధి ఆహారం ఇచ్చినట్లయితే అది లైఫ్ లాంగ్ కూడా సరైన టైంలో కట్టడం, 21 రోజులు ఎదగరావడం, వెంటనే కట్టడం, 3 నెలలకే కట్టి అయిన తర్వాత మీకు వెంటనే దూడలు సంవత్సరానికి ఒక దూడ ఇస్తుంది. దీంట్లో ఇంకో భాగంగా మనం ఇంకో క్వశ్చన్ అడిగారు, ఈ మందలకు తోలడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పశువు ఏదైనప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. మనం ఏంటంటే టెంపరేచర్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం, ఎండలో తీసుకెళ్ళటం, తర్వాత అదే రోజు సమన్ చేయించి పొలం దోలటం, అదే రోజు దాని సరైన రెస్ట్లెస్ ఫీడింగ్ సరిగిపోవడం, తిండి సరిగి పెట్టకపోవడం, మనం ఇచ్చే తిండి దాని మెయింటెన్స్ దాని శరీరాన్ని కాపాడుకోవడానికి సరిపోద్దు, కానీ దాని గర్భోత్పత్తికి సంబంధించి పిండాన్ని నిలబడాలంటే ఇంకా ఫీడింగ్ ఇవ్వాలి. మనం ఏంటంటే పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ మేత పెడతాం కానీ విడి టైంలో దాన్ని పట్టించుకోము, పాలు ఇవ్వట్లేదని. కానీ పాలు ఇవ్వనప్పుడు కూడా ఇచ్చినట్టయితే గర్భసంచి బాగా ఉంటుంది, అప్పుడు దాంట్లో మనం చేసిన సమ్మన్ కానీ దానికి రిలీజ్ అన్నం కానీ తొందరగా కట్టు నిలబడి మనకి సంవత్సరానికి ఒకసారి మనకి దూడ ఇవ్వడానికి అవకాశం. మీకు ఎప్పుడైతే 360 రోజుల నుంచి 400 మధ్యలో దూడ వస్తుందో మీకు ఎకనామిక్గా వేయబుల్ట్ అయింది. అది ఆ గేదె 2 సంవత్సరాలకోసారి 3 సంవత్సరాలకోసారి ఇన్నట్లయితే మనకి ఎకనామిక్గా ఊరికే ఒకసారి మేపాల్సి వస్తుంది, మనకు ఖర్చు తప్పితే ఆదాయం రాదు. జనరల్గా ఈ మధ్య ఏం చేస్తున్నారు, డైరీ ఫార్మర్స్ అన్ని ప్రెగ్నెంటీ తెచ్చి అంతవరకు పాలు పిండుకొని మళ్ళీ అమ్మేస్తున్నారు, లేదా ఏదో రకం పంపించేస్తారు. సో అది ఒక ఇన్హ్యూమన్. దానివల్ల ఏమవుతుందంటే దాని జీవితంలో 10 నుంచి 15 దూడలు పెట్టే అవకాశం ఉన్న దాన్ని మనం 5-6 దూడలతోనే తీసుకొని దానికి ఉన్న కెపాసిటీని వాడుకోవట్లేదు, మళ్ళీ కొత్తది కొనుక్కొస్తుంది. ఎక్కడో ఒక దగ్గర జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడో దగ్గర ఒక రైతు దానికి

0: చేస్తేనే మన దగ్గరికి వస్తుంది, దాన్ని మనం పాలుగా పిండుకోవడానికి అవకాశం ఉంటుంది. అది చాలా కాస్ట్లీతో కూడుకున్న ఆహారం. డైరీ ఫార్మర్స్ కూడా చాలామంది అలా చేస్తున్నారు, ప్రెగ్నెంట్ యానిమల్స్ని తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేసి ఇక్కడ పాలు పిండిపోగా కానీ మళ్ళీ అమ్మేస్తారు. అది డైరీ సెక్టార్లో జరుగుతుంది కానీ, డైరీ ఫార్మ్స్ 300 400 ఉన్న వాళ్ళు చేస్తున్నారు కానీ, బట్ అది నాకు ఎకనామిక్ కూడా వైబుల్ కాదు. మన దగ్గర దూడ పుట్టించుకొని దాన్ని పెంచుకున్నట్టయితే పెట్టుబడి తగ్గుతుంది, ఆ దూడ మంచిగా పోషణ చేసినట్టయితే మంచి తొందరగా కడుతుంది, టైం వేస్ట్ అవ్వదు, తర్వాత పాల ఉత్పత్తి కూడా సరిగా దాని కెపాసిటీ వరకు ఇస్తుంది, అప్పుడు మనకి పాల మీద ఆదాయం రావడానికి అవకాశం. ఎకనామిక్స్ ఇవన్నీ కూడా రైతులు మనకి మీ అందరూ తెలిసిన విషయాలే, అయినప్పటికి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మీకు ఏ ఇబ్బందులు కానీ అనుమానాలు కానీ ఉన్నా సరే మా పశువైద్య సిబ్బందిని సంప్రదించండి, స్థానికంగా వారు మీకు డీటెయిల్డ్గా గైడ్ చేస్తారు. కాబట్టి మీరు ఈ పథకాన్ని ఇంకా పెద్ద ఎత్తున గ్రామాల్లో తీసుకువెళ్ళాల్సిందే కోరుతున్నాను.
1: సార్, మరి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అటు గాలికుంటు వ్యాధికి అయితే మిగతా విషయాల్లో కూడా రైతుకు అండగా ఉండాలి, ఆర్థికంగా రైతును బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పశుసంవర్ధక శాఖ ద్వారా మరి జిల్లాధికారిగా మీరు రైతుకు ఏ రకాల సబ్సిడీలు అందిస్తున్నారు, ఏ రకాల సబ్సిడీలను మరి ప్రభుత్వం అందిస్తుంది, రైతులకు వీటి మీద మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. దీంట్లో ఇంకోటి ఏంటంటే 4 భాగాలు చేద్దాం. దీంట్లో రైతుకు అందించేదంటే 1 ఆరోగ్యానికి సంబంధించింది, 2 దాని ఉత్పత్తికి సంబంధించి, తర్వాత దాని పునరుత్పత్తి బ్రీడింగ్కి సంబంధించింది, తర్వాత మేనేజ్మెంట్కి సంబంధించి 4 భాగాలు చేసుకున్నప్పుడు మనం ఉత్పత్తి హెల్త్కి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి షీప్ కానీ డివార్మింగ్ చేస్తున్నాం, గొర్రెల్లో కానీ ఇక్కడ పశువుల్లో కూడా మనకు హాస్పిటల్ అందుబాటులో పెట్టాం. డివార్మింగ్ అంటే నట్టల నివారణ చేస్తున్నాం, దానివల్ల గ్రోత్ పెరుగుతుంది, దాని యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. తర్వాత షెడ్యూల్ ప్రకారం ఏ సీజన్లో చేయాల్సిన టీకాలు ఆ సీజన్లో చేస్తున్నాం. ఇప్పుడు గాలికుంటు వ్యాక్సిన్ జరుగుతుంది, ఈ రోజు నుంచి 15వ తారీఖు నుంచి రేపు అక్టోబర్ 15 తారీఖు వరకు గాలికుంటు. పోయిన నెలలో లంపి స్కిన్ డిసీజ్ బొబ్బ వ్యాధి అనే దానికి చేసాము, అంతకుముందు బ్లూటంగ్ గొర్రెల్లో చేసాము, అంతకుముందు హెచ్ఎస్ గొంతుబాబు చేసాము, తర్వాత మనకి ఈ విధంగా యాంథ్రాక్స్ కానీ ఇంకా అదర్ డిసీజెస్కి ఈ విధంగా మనం డిఫరెంట్గా చేస్తున్నాము. ఈ షెడ్యూల్ ప్రకారం మనం వ్యాక్సినేషన్ చేస్తున్నాము. ఇంకా 3వ అంశము ప్రొడక్షన్ సంబంధించి ఫీడ్ ఇచ్చాము, దాదాపు 412 టన్నులు, తర్వాత ఈ సీడ్ ఇచ్చాము, 212 టన్నులు సీడ్. ఇవి మనకి ఈ 2 కూడా మనం ఇస్తున్నాం, సీడ్ అను ఫీడ్. ఇక 3వ 4వ అంశం గోకులాలు మనం కడుతున్నాం ఎన్ఆర్జిఎస్ ద్వారా, అవి గోకుల షెడ్స్ కానీ లేకపోతే ఎన్ఆర్జిఎస్ ద్వారా చేసేటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి, అవి లింక్తో మనం చేస్తున్నాం. ఈ విధంగా నా ప్రభుత్వం ఈ 4 హెల్త్ సంబంధించి కానీ, ప్రొడక్షన్ సంబంధించి కానీ, మేనేజ్మెంట్ సంబంధించి కానీ పెద్ద ఎత్తున చేస్తుంది. ఈ బ్రీడింగ్ సంబంధించి 3S7 చెప్పాను కదా, గర్భవతి సంబంధించి ఇది 81,800 డోసులు సంబంధించి కానీ రెగ్యులర్ 7 కూడా ఉంది. ఈ బ్రీడింగ్ తర్వాత హెల్త్ క్యాంప్స్ పెడుతున్నాం రెగ్యులర్గా, దూడలు కూడా టార్గెట్ కేపీ ఇండికేటర్స్ అనే గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 విజన్లో భాగంగా పాల ఉత్పత్తి పెరగడంగా ఎవరి సంవత్సరం 15% పెరగడానికి ఈ స్కీమ్స్ అని తీసుకెళ్ళి మనం ముందుకెళ్తున్నాం. ప్రతి సంవత్సరం మనకి ఉత్పత్తి 15% పెరగడానికి చేసుకోవాల్సిన చర్య, మీట్ ప్రొడక్షన్లో కానీ, మిల్క్ ప్రొడక్షన్లో కానీ, ఎగ్ ప్రొడక్షన్. ఎగ్ ప్రొడక్షన్ మన జిల్లా అంత కాదు కానీ, బట్ మిల్క్ అండ్ మీట్లో మనది టాప్5లో 4th లో ఉంది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంకా పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది కాబట్టి దాంట్లో కూడా చర్చ జరుగుతుంది, ఏ విధంగా ఈ జిల్లాలు ముందుకెళ్ళాలంటే దానికి ప్లాన్ చేసుకుని వెళ్తాం.
1: పేదోడల అభివృద్ధి పథకం ద్వారా రైతుకు ఎలాంటి లాభాలు చేకూరడానికి అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ పథకంపై గ్రామస్థాయిలో రైతులకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి. నమస్కారం. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు పేదోడల అభివృద్ధి పథకం ద్వారా రైతులకు కలిగే లాభాలు ఈ అంశం గురించి ఒంగోలు జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ బి రవి గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు వింటారు.

0: నేను పత్తికొండ ఆహా పత్తికొండ ఆహా పత్తికొండ
1: చాలే బడాయి
0: పత్తికొండ సంతాకు పోతాను పిల్ల నీకు పచ్చి కొబ్బరి బెల్లా అమ్మ తెస్తాను పిల్ల నీకు ఇస్తాను పిల్ల నేను వస్తాను పిల్ల.

ఈ పూట కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:55 అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మనసంతా నువ్వే ఈ చిత్రం కోసం ఎస్పి చరణ్ సుజాత పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు వింటున్నారు చిత్రమంజర్లో సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్ పై చిత్రమంజర్లో తరువాత స్నేహితుడు చిత్రం కోసం శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజరిలో చివరిగా శ్రీరామ్ ఈ చిత్రం కోసం బాంబే జయశ్రీ పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీరు ఇంతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 8:40 చిత్రమంజరి కార్యక్రమంలో వినవచ్చు. అదేవిధంగా రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో పశుసంవర్ధక డిప్లొమా ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం తిరుపతి 2026-27 విద్యా సంవత్సరానికి గాను 2 సంవత్సరాల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సు విశ్వవిద్యాలయ పరిధిలోని 10 ప్రభుత్వ 12 అనుబంధ పశుసంవర్ధక పాలిటెక్నిక్ కళాశాలల్లో అందుబాటులో ఉంటుంది. ఈ కోర్సు పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు 15 జూన్ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి కోర్సు వివరాలను కనుక చూసినట్లయితే యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ పాలిటెక్నిక్లో 2 ఏళ్ల డిప్లొమా కోర్సు ఇది. సీట్ల సంఖ్య అనేది యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లు 10 కళాశాలల్లో 330 సీట్లు, అనుబంధ 12 కళాశాలల్లో 660 సీట్లు, మొత్తంగా 990 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఎంపిక విధానాన్ని చూసినట్లయితే 10వ తరగతి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల ఎంపిక అనేది పూర్తిగా 10వ తరగతిలో సాధించిన అగ్రిగేట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది. మరి వయోపరిమితి విషయానికి వస్తే 31 ఆగస్టు 2026 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అనగా అభ్యర్థులు 1/9/2004 నుండి 31/8/2011 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు రుసుము అనేది జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 1000 రూపాయలు గాను, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు 550 రూపాయలు గాను ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 15 జూన్. పూర్తి వివరాల కొరకు డబ్ల్యూ

www.svvu.edu.in అనే వెబ్సైట్ని చూడగలరు. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి www.svvu.edu.in. యువాణి కార్యక్రమంలో ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. ఆంధ్రప్రదేశ్ కేజీబీవీలో 299 బోధనా పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మరి పోస్టులు, అందులో ఉన్నటువంటి ఖాళీలను కనుక చూసినట్లయితే ప్రిన్సిపల్ మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీఎస్ 98, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీఎస్ 133, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్స్ పీఈటీఎస్ 52. మొత్తం ఖాళీల సంఖ్య 299. అర్హత విషయానికి వస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, యూజుడిఈపి లేదా బీపీఈడి లేదా ఎంపీఈడి, అదేవిధంగా 50% మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈడి, ఏపీ టెట్లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి అనేది 2025 జూలై 1 నాటికి 18 నుండి 45 ఏళ్ళు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 సంవత్సరాలు, దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. వేతనం నెలకి ప్రిన్సిపల్ పోస్టుకు 34,139 రూపాయలు గాను, పీజీటీ, సిఆర్టీ, పీఈటీ పోస్టులకు 26,759 రూపాయలుగా ఉంటుంది. దరఖాస్తు విధానాన్ని కనుక చూసినట్లయితే అర్హులైనటువంటి మహిళా అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము మరియు ప్రాసెసింగ్ ఛార్జీల కింద 300 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఎంపిక విధానం అనేది పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరుగుతుంది. అభ్యర్థులు వారి యొక్క అకాడమిక్ ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్క్స్కు వెయిటేజీ ఇచ్చి 100 మార్కులకు వెయిటేజీ జాబితాను రూపొందిస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 5 జూన్. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు కేజీబీవీ recruitment.apcfss.in అనే వెబ్సైట్ని చూడగలరు. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి kgbb.recruitment.apcfss.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరింతవరకు యువాణి కార్యక్రమంలో కొన్ని విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక మంచి సినిమా పాట విందాం.

సినిమా పాట విన్నారు కదా. మీరు విన్న ఈ పాట కొండవీటి దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. యువాణి కార్యక్రమాల తర్వాత కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్. ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించిన వివరాలను తెలుసుకుందాం. మొదటిగా, సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా సిక్కింను భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో మే 27 ప్రకటించారు. సిక్కిం విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ ఈ మేరకు ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆఫ్ ఆల్ ఇన్ సొసైటీ ఈ పథకం కింద సిక్కిం ఈ ఫలితం సాధించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. 2026-27 నుండి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. వీటి వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా, ప్రజాపరిషత్తులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్లు, ఇతర ప్రజాసేవల కొరకు వినియోగించాలని పేర్కొంది. ఆయా గ్రాంట్లను వేతనాలు మరియు పెన్షన్ల చెల్లింపుల కోసం వినియోగించరాదని నిర్దేశించింది. దేశంలోనే తొలిసారి సూపర్ ప్రెజర్ బెలూన్ ఎస్పీబి సాంకేతికతను విజయవాడలో ఆవిష్కరించడం గొప్ప పరిణామం. ఇదో చారిత్రాత్మక ఘట్టానికి ఆరంభం. స్పేస్ టెక్నాలజీ ద్వారా రాష్ట్రం దేశంలో అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాం అని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ రాయుడు పేర్కొన్నారు. అంకుర సంస్థ రెడ్ బెలూన్ ఏరోస్పేస్ రూపొందించిన సూపర్ ప్రెజర్ బెలూన్ను విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మే 27 ప్రయోగించారు. వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఇచ్చేటువంటి ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల తొలి విడత ప్రదానోత్సవం మే 25 రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 66 మంది గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారాలు అందుకున్న వారిలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలున్నారు. భారత చలనచిత్ర రంగానికి విశేష సేవలందించిన బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఆయన సతీమణి హేమమాలిని స్వీకరించారు. అదేవిధంగా శాస్త్రీయ సంగీతకారిణి, వయోలిన్ విద్వాంసురాలు ఎన్ రాజం

పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఆసియా అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ పూజా సింగ్ జాతీయ సీనియర్ రికార్డును అధిగమించారు. మే 29 జరిగిన మహిళల లాంగ్ జంప్లో పూజా 1.93 మీటర్ల జంపుతో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో ఆమె 2012 సహనకుమార్

పూజ 1.93 మీటర్ల జంపుతో స్వర్ణం సాధించింది. ఈ క్రమంలో ఆమె 2012 సహనకుమారి నెలకొల్పినటువంటి 1.92 మీటర్లను అధిగమించింది. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద వీక్, ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 90 వసంతాల ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 90 ఏళ్ల నుండి ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తున్న ఆకాశవాణి వారికి, సిబ్బందికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో నాకు అన్నయ్య గారు రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తూ ఉంది. ఆ పద్యం ఇది: వార్తయందు జగము వర్తిల్లుచున్నది, అది లేని నాడ అఖిల జనులు అంధకార మగ్నులగుదరు, కావున వార్త నిర్వహింపవలయు పతి అనేది మహాభారతం సభాపర్వంలో పద్యం. నారద మహర్షి ధర్మరాజుతో సంభాషిస్తూ ఆయన రాజనీతి విషయాలు చాలా అడుగుతాడు. అందులో ఒకటి వార్త వ్యవస్థ నిర్వహణను గురించినటువంటి పద్యం ఇది. ప్రపంచమంతా వార్త మీద ఆధారపడే మనుగడ సాగిస్తున్నది. వార్తా వ్యవస్థ లేకపోతే ప్రజలు చీకట్లో మగ్గిపోతారు. అందువలన రాజు వార్తా వ్యవస్థను క్రమం తప్పకుండా నిర్వహించాలి అని ఆ పద్య భావం. వార్త అంటే ఇప్పుడు మనకు న్యూస్ అనేటువంటి అర్థంలో ఉపయోగిస్తున్నాం, కానీ వార్త అంటే సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ, తాత్విక, సాంస్కృతిక అంశాలు అన్ని కలిసి ఉంటాయి. అందులో కళా సాహిత్యాలు కూడా ఒక భాగం. ఆకాశవాణి ప్రసారాలలో కళా సాహిత్యాలకు పెద్ద పీట వేయడం భారతీయ సాంస్కృతిక విధానంలో మెచ్చుకోదగినటువంటి అంశం. ప్రసార భారతిలో శ్రవణ మాధ్యమం ఆకాశవాణి, దృశ్య మాధ్యమం దూరదర్శన్. ఈ రెండింటిలో నాకు ఆకాశవాణితోనే ఎక్కువ అనుబంధం. ఆకాశవాణిలో ప్రసంగం చేయడం, ముఖాముఖిలో పాల్గొనడం అంటే అందులో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి, నా కంఠస్వరాన్ని శ్రోతలకు వినిపించడం. రెండు, నా కంఠస్వరాన్ని నేనే వినడం. నా చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడమే ఆకాశవాణిలో కానీ దూరదర్శన్లో కానీ పాల్గొనడం. నేను ఆకాశవాణి ద్వారా అనేక పర్యాయాలు నా కంఠం వినిపించాను. అనేక మంది గొప్ప రచయితల కంఠాలు నేను విన్నాను. నేను బహుశా 1981 ఆగస్టు మాసంలో కడప ఆకాశవాణిలో మొదటి ప్రసంగం చేశాను. తిక్కన ఆలంకారికత అనేది నా మొదటి రేడియో ప్రసంగం. అప్పుడు కడప ఆకాశవాణిలో డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నారు. నేను రాసకపోయిన ప్రసంగ పత్రాన్ని ఆయన శాంతం చదివారు. చదివి మొదటి పేరా వేసి మిగతాది చదవమన్నారు. నేను అలాగే చేశాను. మొదటిసారి వేదిక నెక్కి మాట్లాడడం ఇబ్బందికరంగానే ఉంటుంది. కుడి ఎడమ పెద్దవాళ్ళు ఉంటారు, అప్పుడు స్వేదము, కంపము వంటి అనేక భావాలు పుట్టడం చాలా సహజం. ఆకాశవాణి అలా కాదు. చల్లటి గది, ఎదురుగా ఒక మైకు,

పక్క గదిలో రికార్డు చేసేటువంటి మిత్రులు ఉంటారు. అందువలన భయం ఉండదు. ఈ అనుభవం నాకుంది. 1981లో కడప ఆకాశవాణిలో తొలిసారి ప్రసంగించిన తర్వాత నేను అనేక ప్రసంగాలు చేశాను. మరొక 10 ఏళ్లకు అంటే 1991లో అనంతపురం ఆకాశవాణి ప్రారంభమైంది. దానికి మొదటి సంచాలకుడు డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంత పద్మరావు గారు. 1991 మే నెలలో మండు వేసవిలో ఒకనాటి సాయంకాలం అనంతపురం ఆకాశవాణి మొదలైంది. అనంతపురం జిల్లా ప్రముఖులను, రచయితలను, కళాకారులను ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు సంచాలకులు. అక్కడికి వెళ్లిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కళా సాహిత్య రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఒక ప్రసార సంస్థ కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాకు రావడం మాకు ఒక వసంతోత్సవం లాగా అనిపించింది. అనంతపురం జిల్లా ప్రజలకు అప్పుడు కలిగిన ఆనందం చెప్పలేనిది. అనంతపురం ఆకాశవాణితో నాకున్న అనుబంధం 3 రకాలైనది. 1, నేను వ్యక్తిగతంగా చేసిన ప్రసంగాలు. 2, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అధ్యాపకుడుగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మా విద్యార్థులతో నిర్వహింపజేసిన కార్యక్రమాలు. 3, అనంతపురం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడుగా, ఉపాధ్యక్షుడుగా ఆకాశవాణి అనుబంధంతో నిర్వహించినటువంటి కార్యక్రమాలు. ఒకసారి అనంతపురం ఆకాశవాణి నాతో 6 సాహిత్యాంశాల మీద ఒకేసారి ప్రసంగం చేయించింది. అది ఆకాశవాణి నాకు ఇచ్చిన పెద్ద గౌరవంగా నేను భావిస్తూ ఉంటాను. అప్పుడు నేను కోగిర జై సీతారాం కవిత్వము, కవిత్వ వేది కల్లూరి వెంకటనారాయణరావు గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము, రూపనగుడి నారాయణరావు గారి కావ్య నిదానము, సర్దేశాయ్ తిరుమలరావు గారి సాహిత్య తత్వము, శివభారత దర్శనము మొదలైన ప్రసంగాలు చేశాను. నేను ప్రసంగించిన 6 అంశాల మీద అప్పటికి పెద్దగా అధ్యయనం జరగలేదు. అందువలన నా ప్రసంగాలు అప్పుడు చాలా ముఖ్యమైనవి అని అనిపించింది. ఈ ఆకాశవాణి ఇచ్చిన అవకాశం ద్వారా ఈ 6 వాచకాల మీద ప్రసంగించడం ద్వారా నాకు వాచక విమర్శలో బాగా నైపుణ్యం వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను. ప్రసంగాల తర్వాత నేను చాలా వాచకాల మీద విమర్శ రాశాను. నేను ప్రధానంగా సాహిత్య విమర్శకుడిని. అయితే 1990 తర్వాత రాయలసీమ కరువు ఫ్యాక్షన్ వ్యవస్థల మీద కొన్ని కవితలు రాశాను. అప్పటి సామాజిక పరిస్థితులే ఆ కవితలను నాతో రాయించాయి. విషాద కావ్యము, కరువుగడ్డ, మానాయన వంటి దాదాపు 20 కవితలు రాశాను. అనంతపురం ఆకాశవాణి నాతో స్వీయ కవితా పఠనం చేయించింది. ఒకసారి ముఖ్యమైన కవితలను కొన్నింటిని చదివాను. ఆ కవితలు రేడియో స్టేషన్ లో చదువుతూ ఉంటే కరువుతో విరవలాడుతున్న రాయలసీమ ప్రజలతో మాట్లాడుతున్నాను అనేటువంటి అనుభూతి కలిగింది నాకు. ముఖ్యంగా పుట్టుమచ్చ అనే కవిత చదువుతున్నప్పుడు ఫ్యాక్షనిస్టులను సంస్కరిస్తూ ఉన్నానేమో అనేటువంటి అనుభూతి కూడా కలిగింది. ఆకాశవాణి ఇచ్చిన ప్రోత్సాహంతోనే మా కవితలను 2 ప్రపంచాలనే పేరుతో నేను తర్వాత ప్రచురించి, ఆ తర్వాత పులి అనేటువంటి ఒక సుదీర్ఘమైన కావ్యాన్ని మా నాయన జీవితాన్ని ఆధారంగా చేసుకొని వరి పంట పండించడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో నేను వర్ణించాను. అప్పుడు ఆ కావ్యము మరొక ఆకాశవాణి కేంద్రం నుంచి సంపూర్ణంగా పరిచయం చేయబడింది. ఇది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆకాశవాణిలో నేను చేసిన ఒకనొక ప్రసంగము కళాతత్వం అనేటువంటిది. అంటే కళా సిద్ధాంతానికి సంబంధించిన ప్రసంగం ఇది. కళ అంటే ఏమిటి, కళ ఎలా పుట్టింది, కళ పుట్టుక మీద ఉన్న అనేక సిద్ధాంతాలు ఏమిటి, కళ వలన ప్రయోజనం ఏమిటి, కళ పొరుపు స్వభావాలు ఏమిటి, ఈ మొత్తం విషయాలను నేను ఆ ప్రసంగంలో వివరించాను. సాహిత్యం మీద నేను సైద్ధాంతికంగా చేసిన మరొక 2 ప్రసంగాలను కూడా ఆకాశవాణి ప్రసారం చేసింది. అవి సాహిత్యంలో సమాజం, రచయిత ప్రాపంచిక దృక్పథం. సాహిత్యాన్ని ప్రాంతీయ దృష్టితో ప్రాదేశిక పరిమితిలో అధ్యయనం చేయడం గత 4 దశాబ్దాలుగా తెలుగులో ఒక ఆనవాయితీగా ఉంది. అనేక ప్రాంతాల సమాఖ్య అయినటువంటి తెలుగు ప్రాంతము, తెలుగు నేల ఈ ప్రాంతీయ దృష్టిని ఎక్కువగా అలవర్చుకుంది. సాహిత్యాన్ని ప్రాంతీయంగా అధ్యయనం చేయడం దాదాపు జిల్లా స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో నేను అనంతపురం ఆకాశవాణిలో అనంతపురం జిల్లా కవిత్వం అనేటువంటి అంశం మీద ప్రసంగించాను. అప్పటికి అనంతపురం జిల్లాలో ఈ కొలమానం ప్రకారం కవిత్వ అధ్యయనం జరగలేదు. వేమన రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ, కవిత్వవేది కల్లూరి వెంకటనారాయణరావు, విద్వాన్ విశ్వం, జల్లూరు శ్రీనివాసమూర్తి, ఉంటుమతి

శర్మ ఆశావతి ప్రకాశరావు, ఇంకా మనకు ప్రాచీన కవుల్లో కదిరిపతి లాంటి వాళ్లను నేను నా ప్రసంగంలో పేర్కొంటూ వాళ్ళ కవిత విశేషాలు చెప్పాను. అనంతపురం ఆకాశవాణిలో నేను చేసిన మరొక విలువైన ప్రసంగం శ్రీ ఉన్నతీకరించిన వీరబ్రహ్మం అనేటువంటిది. ప్రాచీన తెలుగు కవులలో 17వ శతాబ్దం నాటి వేమన కోతులు వీరబ్రహ్మములు విశిష్టమైన కవులు. వాళ్ళు పురాణాలను అనువాదం చేయలేదు, అనుసృజనలు కూడా చేయలేదు. సమకాలీన సమాజంలోని సామాజిక రుగ్మతలను విమర్శించడం, సంఘ సంస్కరణకు ప్రాచీన కాలంలోనే పునాదులు వేయటం వాళ్ళిద్దరూ చేసినటువంటి పని, అది వారి విశిష్టత. కాళికాంబ సప్తశతిలో వీరబ్రహ్మం గారు స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో నేను నా ప్రసంగంలో వివరించాను. తర్వాత 2020వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో మన ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ కరోనా అనేటువంటి వైరస్. ఈ కరోనా వైరస్ ప్రపంచం అంతా వ్యాప్తించినప్పుడు తెలుగు కవులు వెంటనే అద్భుతమైన కవితలతో అప్పుడు ప్రజలు పడుతున్న బాధల్ని వర్ణించారు. ఆ సమయంలో కరోనా మీద వచ్చిన కవిత్వం మీద ఆకాశవాణి, అనంతపురం ఆకాశవాణి నాతో ప్రసంగం చేయించింది. అంటే కవులు ఎంత వేగంగా సమస్యలు అందుకుంటున్నారో ఆకాశవాణి కూడా అంత వేగంగా వాటిని గురించి ప్రచారం కూడా చేసేటువంటి పరిస్థితి ఉందని నేను చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. నేను అనంతపురం ఆకాశవాణిలో కరోనా కవిత్వం అనేటువంటి ప్రసంగం చేశాను. ఆ ప్రసంగంలో అనేక సామాజిక సందర్భాలను సంఘటనలను నేను పేర్కొన్నాను. ఇలాంటి ప్రసంగాలు అనంతపురం ఆకాశవాణిలో నేను చాలా చేశాను. నేను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో అధ్యాపకుడిగా పనిచేశాను. ఆ సమయంలో ప్రతి సంవత్సరము చివరిలో సాంస్కృతిక ఉత్సవాలు జరిగేటువంటివి. ఆ సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నన్ను మా కళాశాల ప్రిన్సిపాల్ గారు కన్వీనర్గా నియమించేవారు. అనేక మంది కళాకారులు, ఆరుద్ర గారు, కాకరాల గారు, నాగభూషణ్ గారు, శారదారెడ్డి గారు వంటి అనేక మంది రచయితలు, కళాకారులను ఆ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించాం. అప్పుడు ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి అనేక పర్యాయాలు కవర్ చేసి ప్రసారం చేసింది. అలాగే మా విద్యార్థులు, అంటే తెలుగు శాఖ విద్యార్థులతో బహుశా నాకు గుర్తున్నంత వరకు 2 పర్యాయాలు కథలు, కవితలు, విమర్శ వ్యాసాలు చదివించి ప్రసారం చేసింది. 1989 ప్రాంతంలో అనంతపురం జిల్లా రచయితల సంఘం తెలుగు నేలంతా గొప్ప పేరు సంపాదించుకునింది. మేము నిర్వహించిన కార్యక్రమాలలో కాళీపట్నం రామారావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాం, శ్రీ మృణాలిని, జ్వాలాముఖి, కె శివారెడ్డి వంటి అనేక మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు అనంతపురంకి వచ్చి వెళ్లారు. ఈ సమయాలలో మా కార్యక్రమాలను అనంతపురం ఆకాశవాణి వాటిని ప్రసారం చేయటం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒకసారి హిందూపురంలోను, మరొకసారి ధర్మవరంలో కూడా కథా రచయితల కథా గోష్ఠి నిర్వహించింది అనంతపురం ఆకాశవాణి. అప్పుడు నేను ఆ 2 కథానిక గోష్ఠులకు నేను అనుసంధానకర్తగా నేను పనిచేశాను. నాకు అనిపిస్తుంది అదంతా ఒక స్వర్ణయుగం అని చెప్పేసి అనిపిస్తుంది. నేను అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కార్యక్రమాలు సాధారణంగా వింటూ ఉంటాను. హరికథలు విన్నాను, బుర్రకథలు విన్నాను, వైజ్ఞానిక ప్రసంగాలు విన్నాను, సినిమా పాటలు కూడా విన్నాను. అన్నిసార్లు కాదు కానీ అప్పుడప్పుడు నాకు నచ్చిన కార్యక్రమాల మీద అభిప్రాయాలను అక్కడ పనిచేస్తున్నటువంటి మిత్రులకు నేను ఫోన్ ద్వారా మెసేజ్ పంపిస్తూ ఉంటాను. ఈ ఏడాది 9వ తేదీ రాత్రి 7:30 మధ్యలో పర్యావరణ గీతాలు ప్రసారమయ్యాయి. వాటిని విని నా అభిప్రాయం చెప్పాను. అలాగే 2025 నవంబర్ 12వ తేదీన ఈ సత్యనారాయణ బృందం వారి నాదస్వరం కార్యక్రమం విన్నాను. దాని మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 అక్టోబర్ 6వ తేదీన గోవిందరాజు గారు పాడిన బాలనాగమ్మ వీధి నాటక పద్యాలు విన్నాను. వాటి మీద నా అభిప్రాయం చెప్పాను. 2024 మే నెల 27వ తేదీ సాయంత్రం 7:45 మునయ్య గారి జానపద గేయాలు విని పులకించిపోయి నేను మన ఆకాశవాణిలో. నాకు అభ్యుదయ సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. నేను అభ్యుదయ వాదిని కాబట్టి సినిమాలలో కూడా అభ్యుదయ సినిమాలు ఉన్నాయి కాబట్టి అభ్యుదయ సినిమా పాటలు వినడం నాకు చాలా ఇష్టం. శ్రోతలు కోరిన పాటలు వినిపించే సమయంలో ఒకసారి 2 పర్యాయాలు నేను ఫోన్ చేసి ఒకసారి రైతు కుటుంబం అనేటువంటి సినిమాలో ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే పెరిగాము, ఈ మట్టిని మించిన దైవం లేదు, ఈ మట్టే మెతుకురా, ఈ మట్టే బ

0: ఇప్పుడు ఆయన పాట విన్నాను. అనంతపురం జిల్లా సమాచార ప్రచారంలో అనంతపురం ఆకాశవాణి పాత్ర చరిత్రాత్మకమైనది. అది అనంతపురం జిల్లా ప్రజల గొంతు కానీ నేను భావిస్తూ ఉంటాను. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు ఇక మీద కూడా ఇలాగే కొనసాగుతూ ఉండాలని, ప్రజలకు మధ్య అనుసంధానకర్తగా ఆకాశవాణి పనిచేయాలని కోరుకుంటూ, మరొకసారి 90 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నమస్తే.
1: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రముఖ విమర్శనాత్మక కవి, విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కుమారి కే శృతి ప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే.
3: జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బసావ్ అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. వివరాలు. అభివృద్ధి, సంస్కృతి, వారసత్వాల పరిరక్షణను విజయవంతంగా సమతుల్యం చేసుకున్న గోవా ఒక ఆదర్శ రాష్ట్రమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. గోవా 40వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పనాజీలోని కళా అకాడమీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక అభివృద్ధిని స్వీకరిస్తూనే గోవా తన సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకుందని అన్నారు. గోవా ఒక పర్యాటక కేంద్రం మాత్రమే కాదని, సాంస్కృతిక మార్పిడి, సామాజిక సామరస్యం, మేధోపరమైన స్వేచ్ఛతో రూపుదిద్దుకున్న ఒక సజీవ నాగరికతగా అభివర్ణించారు. అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ అవగాహన, మానవ అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన విజయాలను ఉపరాష్ట్రపతి ప్రశంసిస్తూ,
1: Goa is a beautiful state. It is a living civilization shaped by the centuries of cultural exchange, intellectual openness, maritime enterprise and social harmony. Today we gather to celebrate the remarkable journey of a land that has always stood at the confluence of heritage, progress, tradition and modernity, local pride and global outlook.
0: కాగా ఉపరాష్ట్రపతి రేపు కేరళంలో పర్యటించనున్నారు. కొట్టాయంలో మలయాళ దినపత్రిక దీపిక 140వ వ్యవస్థాపక వార్షికోత్సవాలను ప్రారంభించి రాజ్యసభ సభ్యుడు సి సదానందన్ మాస్టర్ కన్నూరులో నిర్వహించే ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. ఖేత్ బచావో అభియాన్ను పొలాలు, రైతులు, గ్రామాలను అనుసంధానించే ఒక సమగ్ర జాతీయ ప్రచారంగా మార్చాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఖేత్ బచావో అభియాన్ సన్నాహాలకు సంబంధించి ఈరోజు జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఎరువుల సమతుల్య వివేకవంతమైన వినియోగం, వాతావరణ సవాళ్లకు సంబంధించి రైతులకు సకాలంలో సలహాలు ఇవ్వడం, పంచాయతీ స్థాయిలో భాగస్వామ్యం, పథకాల ప్రయోజనాలను నేరుగా గ్రామాలకు అందించడం మొదలైన అంశాలపై ఈ ప్రచారం ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. రసాయన ఎరువుల విచక్షణారహిత వినియోగాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: खेत बचाओ अभियान में एक तो उर्वरकों का संतुलित उपयोग, अनावश्यक उपयोग ना हो, सॉइल हेल्थ कार्ड में जो सिफारिश है उसके हिसाब से किसानों को एजुकेट करने की कोशिश होगी कि संतुलित उपयोग जितना आवश्यक है उतना करें, एक चीज। दूसरे, प्राकृतिक खेती की तरफ भी धीरे धीरे ध्यान दें, उस पर भी व्यापक पैमाने पर चर्चा हुई है।
0: भारत

0: ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ AMTZ ను ఈరోజు ఆయన సందర్శించి వైద్య పరికరాల తయారీ యూనిట్లు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ AMTZలోని సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ సాంకేతికత అధునాతన తయారీ రంగాల్లో భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో భారత స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం మెరుగైన అవకాశాలు అందిస్తోందని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ న్యూఢిల్లీలో AI ఆధారిత సిపి గ్రామ్స్ వాయిస్ చాట్బాట్ సమాధాన్ దీదీని ఈరోజు ప్రారంభించారు. పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ భాషిణి సహకారంతో అభివృద్ధిపరిచిన ఈ చాట్బాట్ ఒక ఇంటరాక్టివ్ సంభాషణ వేదిక ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ పాత్రికేయులతో మాట్లాడుతూ సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామ్యీకరించే దిశగా ఒక కీలక ముందడుగు అని వ్యాఖ్యానించారు. సమాధాన్ దీది ప్రస్తుతం దేశంలోని 22 షెడ్యూల్ భాషలకు మద్దతిస్తోందని, మరికొన్ని ప్రాంతీయ భాషలను చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర సహాయ మంత్రి చెబుతూ,
1: ये जो चैट बॉट लॉन्च किया गया है 22 भाषाओं के अतिरिक्त दूसरी भाषाओं को भी इसमें शामिल करने का की प्रक्रिया प्रारंभ कर दी है ताकि नागरिक को सुविधा रहे और विशेषकर वो नागरिक जो पढ़ने लिखने में शायद इतना सामर्थ्य ना रखते हों या जो दिव्यांग हैं या जो बहुत बुजुर्ग हैं उनको ईज ऑफ यूजिंग द ग्रीवेंस मैकेनिज्म रहे. बल्कि मैं तो ये कहूंगा एक वाक्य में कि दिस चैट बॉट इज डेमोक्रेटाइजेशन ऑफ गवर्नमेंट ऑफ इंडियाज ग्रीवेंस रिड्रेसल.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాజ్యాంగం, చట్టాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు కట్టుబడి దేశంలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ IIDEMలో ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదుల రెండవ జాతీయ సదస్సులో ఈరోజు ఆయన ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల సమయంలో పారదర్శకత, జవాబుదారీతనంతో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సుమారు 80 లక్షల మంది సిబ్బంది సేవలను వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి సేతు పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ కోసం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా అనే ప్రైవేటు కంపెనీ సమర్పించిన వ్యూహాత్మక పెట్టుబడి ప్రణాళిక SIPకు జాతీయ స్టీరింగ్ కమిటీ NSE ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ MSDE ఆధ్వర్యంలో జరిగిన 3వ NSE సమావేశంలో ఈ ఆమోదం లభించింది. మారుతోన్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా స్పందించగల, పరిశ్రమలచే నిర్వహించబడే ఫలిత ఆధారిత సంస్థలుగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ITLను మార్చడంలో ఇది ఒక కీలకమైన ముందడుగని MSDE పేర్కొంది. ఈ పథకం కింద ఒక పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కార్యాచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలు ఆధునిక సాంకేతికతల్లో కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో సుస్థిరమైన కీలక ఖనిజాలను, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న లోహం అంకుర సంస్థను ఈరోజు ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, లిథియం బ్యాటరీలు శాశ్వత అయస్కాంతాలను భారతదేశంలో తయారు చేయాలని, అలాగే ఈ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి పరచాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఈ దార్శనికతకు అనుగుణంగా లోహం సంస్థ ఒక సంక్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి పరిచినట్లు అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళం, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు చేరుకోవడానికి వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ విభాగం IMD తెలియజేసింది. ఈ రుతుపవనాలు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కన్యాకుమారి ప్రాంతాలకు కూడా విస్తరించాయి. కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రేపు 6 జిల్లాలకు, ఎల్లుండి 8 జిల్లాలకు IMD యెల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జూన్ 3 వరకు కేరళం, లక్షద్వీప్ తీరాల్లో సముద్రంలోనికి వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య IPL 2026 క్రికెట్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. గత సంవత్సరం ఛాంపియన్గా నిలిచిన RCB ఈ సీజన్లో కూడా సత్తా చాటి ఫైనల్స్కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.

0: ఉంది. ఈ మ్యాచ్ రేపు రాత్రి 7:30 ప్రారంభం కానుంది. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2023 ఫలితాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్కు సీసీపీఏ 7 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సామాజిక మాధ్యమం పోస్టులో ఈరోజు ఆయన తెలియజేశారు. కోచింగ్ రంగంలో పారదర్శకత, జవాబుదారితనం, న్యాయమైన పద్ధతులను నిర్ధారించడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తుందన్నారు. సీసీపీఏ ఇప్పటివరకు 60కి పైగా కోచింగ్ సంస్థలకు నోటీసులు జారీ చేసి 1,46,00,000 రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అభివృద్ధిని స్వీకరిస్తూ సాంస్కృతిక మూలాలను పరిరక్షించుకున్న రాష్ట్రం గోవా అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడమే ఖేత్ బచావో అభియాన్ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత్ను ప్రపంచ తయారీ ఆవిష్కరణల కేంద్రంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. సమాధాన్ దీది ప్రభుత్వ ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా కీలక ముందడుగని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బొబ్బిలి రాజా ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజర్ల తరువాత ఈడియట్ ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, కౌసల్య పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు చిత్రమంజరిల సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమంజరిల. తరువాత జై చిరంజీవ ఈ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషాల్ పాడిన పాట వింటారు

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజర్లో చివరిగా నీకోసం, ఈ చిత్రం కోసం రాజేష్ కౌసల్య పాడిన పాట వింటారు.

మీరింతవరకు చిత్రమంజర్లో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 మధుర గీతాలు కార్యక్రమంలో మధురమైన పాత సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: statistics on the outcomes and the progress that our health ecosystem has made and the way forward.
1: Thank you so much.
2: You were listening to a discussion on National Family Health Survey 6, Key Outcomes, Challenges and Way Forward. The participants were Aradhana Patnaik, Additional Secretary and Mission Director, National Health Mission, Union Ministry of Health and Family Welfare, and Sonu Sood, Anchor. This program was produced and presented by the News Services Division of Akashvani.
3: Spotlight.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కులగోత్రాలు ఈ చిత్రం కోసం ఘంటశాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట పరమానందయ్య శిష్యుల కథ. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడినది. మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై. మధుర గీతాలు కార్యక్రమంలో తరువాత రాజకోట రహస్యం. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు మధుర గీతాలు, మధురమైన పాత సినిమా పాటలు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జ్పై మధుర గీతాలు కార్యక్రమాల తర్వాత శ్రీకృష్ణ పాండవీయం ఈ చిత్రం కోసం ఘంటశాల పి. సుశీల పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో చివరిగా బాలనాగమ్మ ఈ చిత్రం కోసం ఘంటసాల జిక్కి పడిన పాట వింటారు.

0: మీరింతవరకు మధుర గీతాలు విన్నారు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz ఒక ప్రకటన. రేపు ఉదయం 10:55 మన్ కీ బాత్ దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసే ప్రసంగం హిందీలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10:55 హిందీ ప్రసారం అనంతరం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జాతీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: అది హంసధ్వని.
1: ఇది హింసధ్వని.
0: ఈ రెండింటిలో మీరెటువైపు?
1: అహింసా పరమో ధర్మః అన్నారు పెద్దలు.
0: సర్వే జనా సుఖినో.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11:10. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 101.5 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అందాక సెలవు. జై హింద్.